0: మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7:30 వరకు రైతు నేస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి 9 గంటల వరకు విజేతలు, 9 గంటల నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైం లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తాం, 4:30 నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.
1: ఇప్పుడు శ్రీ ఆంజనేయ సుప్రభాతం వింటారు.

తీవ్రమైనటువంటి సౌందర్యం కారణం చేత సీతాదేవి రావణుడి చేత ఎత్తుకు వెళ్ళబడింది. తన తీవ్రమైనటువంటి గర్వం చేత రావణాసురుడు స్వయంగా నాశనమయ్యాడు. దేని కారణం చేత? తీవ్రమైనటువంటి గర్వం చేత. తీవ్రమైనటువంటి దానం చేత బలి మహారాజు బుద్ధుడైపోయాడు. ఏ విధంగా బుద్ధుడైపోయాడు? నాగపాశం చేత, వరుణ పాశం చేత బుద్ధుడైపోతాడు. అందుచేత అతి అనే దాన్ని ఎప్పుడు కూడా వర్జించాలి అని చెప్పంటారు. అతిని సర్వత్రా ఎల్లప్పుడు కూడా వర్జించాలట. కాబట్టి ఇక్కడ మనకి అతి అనే దాన్ని ఖచ్చితంగా మనం త్యజించాలి అనే విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్తున్నారు. ఎలాగంటే ఈ రావణుడి విషయంలో మనం చూస్తే, రాక్షసరాజు అనేటువంటి రావణుడి విషయంలో మనం చూస్తే, అయితే సరే అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ చెప్పబడింది రావణాసురుడి గురించి. ఈ శ్లోకాన్ని అలా ఇలాంటివి ఇతర శ్లోకాలు చాణక్యుడు ఈ నీతి శాస్త్రాన్ని రాసిన తదనంతర కాలంలో వీటిని చేర్చారు అని ఏమైనా అనుకోకపోతే, ఎందుకంటే కొన్ని అలా ఉన్నాయన్నమాట. అంటే బహుశా తదనంతర కాలంలో కొన్ని శ్లోకాలను ఎవరైనా చేర్చారా అన్నట్టుగా ఉంది. ఒకవేళ చేర్చారని అనుకోకపోతే, చాణక్యుని యొక్క ఉదాహరణ ఏదైతే ఉందో, ఇక్కడ సీతాదేవి యొక్క వివరణ ఏదైతే ఇచ్చాడో, ఎందుకంటే సీతాదేవి యొక్క సౌందర్యం ఏదైతే ఉందో అది పూర్తిగా దివ్యమైనటువంటి స్వభావం కలిగినటువంటి అర్థమవుతుంది కదా. ఇంకా చెప్పాలంటే బలి వామనావతారంలో స్వయంగా భగవంతుని చేత బంధింపబడ్డాడు. మరి ఆ వామనుడు తన భక్తుని యొక్క సంపూర్ణ శరణాగతికి మెచ్చి అతడికి సుతల లోకాన్ని ఇచ్చాడనమాట. చూడండి, ఒక లోకాన్ని బలికి ఇచ్చేసాడు, సుతల లోకాన్ని. మరి ఇలాంటి శ్లోకాలు మనకేం తెలియజేస్తాయంటే, ఇలాంటి శ్లోకాలు ఎందుకని చాణక్యుడు గొప్ప రాజకీయవేత్తగా కీర్తించబడ్డాడు కానీ శుద్ధ భక్తుడిగా కీర్తింపబడలేదు అనేది ఇలాంటి శ్లోకాలు సూచిస్తాయి. ఇలాంటి శ్లోకాలు కొన్ని రాశాడు కాబట్టి ఆయన్ని శుద్ధ భక్తుడిగా పరిగణించకుండా గొప్ప రాజకీయవేత్తగా పరిగణిస్తారని చెప్పంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఒక శుద్ధ భక్తుడు ఎలాగంటే మన శ్రీల ప్రభుపాదుల వారు ఇలాంటి శుద్ధ భక్తులు చాలా అరుదు అని చెప్పంటున్నారు. మరి ఇక్కడ రావణ అనేటువంటి పేరుకి అర్థం ఏమిటి అంటే, ఇతరులను ఏడిపించేవాడు కాబట్టి వాడిని రావణుడు అన్నారు. రావణ లోక రావణ అని చెప్పన్నారు. రావణ అంటే ఏడిపించేవాడు అని అర్థం అవుతుంది. కాబట్టి ఇతరులకు దుఃఖాన్ని ఇచ్చేటువంటి వాడు. మరి అతని యొక్క అతిలోభం కారణం చేత అతడు ఏం గెలుచుకున్నాడట అంటే, పూర్ణ పురుషోత్తమ భగవాను యొక్క క్రోధాన్ని గెలుచుకున్నాడట అతిలోభం కారణం చేత. అందుకే ఆ భగవంతుడు ఏం చేశాడు, ఈ విధంగా అతన్ని దూషించాడట. చూడండి ఏ విధంగా దూషించాడు రాముడు రావణుడు అనేది శ్రీమద్ భాగవతం 9వ స్కందం 10వ అధ్యాయం 22వ శ్లోకంలో చెప్పారనమాట. ఏమన్నారు చూడండి, రాముడు అంటున్నాడు రావణుడితో, ఏమంటున్నాడు, నువ్వు రాక్షసుల్లోనే అత్యంత నీచమైనటువంటి వాడివి అని చెప్పన్నాడు. రావణ నువ్వు రాక్షసుల్లోనే అత్యంత నీచమైన వాడివి, ఇంకా చెప్పాలంటే నువ్వు రాక్షసుల యొక్క మలం లాంటి వాడివి అన్నాడు. రాక్షసుల యొక్క మలం లాంటి వాడివి అని చెప్పన్నాడు. నువ్వు ఒక కుక్కను పోలి

0: ఉంటాం. ఎందుకంటే కుక్క ఏం చేస్తుంది, ఎప్పుడైతే ఇంటి యజమాని లేనప్పుడు చూసి వంటగదిలోంచి ఆహారాన్ని ఎత్తుకు పెడుతుంది. అలాగే నా పరోక్షంలో నువ్వు నా భార్య సీతాదేవిని ఎత్తుకొచ్చావు, అందుచేత ఏ విధంగా అయితే యమరాజు పాపాత్ములను శిక్షిస్తాడో నేను ఆ విధంగా నేను శిక్షిస్తాను. నువ్వు అత్యంత నీచమైనటువంటి వాడివి, పాపాత్ముడివి, సిగ్గులేనటువంటి వాడివి. అందుచేత ఈరోజు నేను అంటే ఎవరి యొక్క ప్రయత్నం అయితే ఎన్నడూ విఫలం కాదు. అంటే ఎవరి గురించి చెప్తున్నాడు రాముడు, తన గురించి చెప్పుకుంటున్నాడు. ఎవరి ప్రయత్నం అయితే ఎన్నడూ విఫలం కాదో అలాంటి నేను నిన్ను శిక్షిస్తాను ఇప్పుడు అని చెప్పి అన్నాడు అనమాట. ఈ విధంగా రాముడు రావణుని దూషించాడు అనమాట. 13వ శ్లోకం.
1: కోహి భార సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కో విదేశ సువిధ్యానాం కహపర ప్రియవాదినాం. కోహి భార సమర్థానాం కిం దూరం వ్యవసాయినాం కో విదేశ సువిధ్యానాం కహపర ప్రియవాదినాం అని చెప్పాడు.
0: సమర్థుడైనటువంటి వాడికి బరువు ఎక్కువడం అనేది ఎలా ఉంటుంది అని చెప్పుంటున్నాడు. సముద్రమైనటువంటి మంచి బలంగా ఉన్నాడు అనుకోండి, మంచి బలంగా ఉన్నవాడికి ఏది బరువైంది? అలాగే కిం దూరం వ్యవసాయినా చూడండి, ఎవరైతే ఏం చెప్తున్నారు చూడండి, ఎవరైతే శ్రమిస్తారో, ఎవరైతే వ్యవసాయం చేస్తారో, వ్యవసాయం చేయడం ఇక్కడ కృషి చేయడం అనమాట, ఎవరైతే కృషి చేస్తారో వారికి దూర ప్రాంతం అంటూ ఏముంటుంది అని చెప్పండి. కృషి చేసే వారికి దూర ప్రాంతం అనేది ఏముంటుంది? ఎవరైతే నిజమైనటువంటి విద్యను కలిగి ఉన్నారో వారికి విదేశం అనేది ఏముంటుంది? నిజమైనటువంటి విద్య కలిగి ఉన్నవాడికి విదేశం అనేది లేదు. ఎవరైతే కహపర ప్రియవాదినాం చూడండి, ప్రియముగా మాట్లాడేవాడికి వ్యతిరేకులు అనేవాళ్ళు ఎవరుంటారు అని చెప్పుకుంటారు. ప్రియవాదినాం అంటే ప్రియముగా మాట్లాడేటువంటి వాడికి వ్యతిరేకులు ఎవరుంటారు అని చెప్పుకుంటారు. 4 విషయాలు చెప్పారు, భాషను చెప్తున్నారు. ఒక భక్తుడు ప్రపంచంలోని ఏ దేశంలో అయినా ప్రచారం చేయగలడు. ఎందుకని ప్రచారం చేయగలడు? ఎందుకంటే అతడు అర్థం చేసుకుంటాడు మనుషులందరూ కూడా తన సోదరులే అనేటువంటి విషయాన్ని. మనందరికీ తండ్రి ఒకడే. కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, పితాహమస్య జగత, నేనే ఈ విశ్వానికి తండ్రిని అని చెప్పుకుంటున్నాడు. మరి ఈ సాక్షాత్కారంలో నెలకొని ఒక ఋషి అయినటువంటి వ్యక్తి సమస్త ప్రపంచాన్ని తన గృహంగానే పరిగణిస్తాడు. ఎక్కడ ఎవరిని ఒక అపరిచితుడిగా ఎప్పుడు కూడా చూడడట. ఎందుకంటే అందరినీ అందరూ కూడా సుపరిచితులే అతనికి, ఎందుకంటే తండ్రి ఒక్కడే కాబట్టి అలా చూస్తారట. మరి ఈ శ్లోకం నుండి మనం అర్థం చేసుకోగలిగినటువంటి విషయం ఏంటంటే, సంచరించేవాడి యొక్క నిజమైనటువంటి ఆస్తి ఏమిట అంటే, ఈ శరీరాన్నే నేను అనేటువంటి భావన నుండి ముక్తి పొందడం, అలాగే అజ్ఞానం నుండి ముక్తి పొందడం. ఇప్పుడు అదే చెప్తున్నారు అంటే సర్వమానవ సౌభ్రాతృత్వం అని చెప్పినారు. అంటే అర్థం ఏమిటి సర్వమానవ సౌభ్రాతృత్వం అంటే? అందరూ కూడా నా యొక్క సోదరులు, అందరినీ మన సోదరులుగా చూడకుండా ఆపేది ఏమిటి? రెండు చెప్తున్నారు ఇక్కడ. అందరినీ మన సోదరులుగా చూడకుండా ఆపేది ఏమిటంటే, ఈ శరీరంతో మనల్ని మనం గుర్తించుకోవడం ఒకటి, రెండవది అజ్ఞానం. చూడండి, ఈ శరీర చేతనం వల్ల, అజ్ఞానం వల్లే మనం ఈ విశ్వమానవ సౌభ్రాతృత్వ భావనని కలిగలేం. అర్థమవుతుంది కదా? కాబట్టి ఈ సంచరించేవాడి యొక్క నిజమైన ఆస్తి అంటే ఏమిటట అంటే, ఈ శరీర చేతనం నుండి, ఈ అజ్ఞానం నుండి ముక్తి పొందడమే నిజమైనటువంటి మోక్షం అని చెప్పుకుంటున్నారు. ఇక్కడ చాణక్య పండితుడు సువిద్య అనేటువంటి మాటను వాడుతున్నాడు. అంటే సువిద్య అంటే అత్యున్నతమైనటువంటి విద్య, అందుకని విద్య అనే మాట వాడాల, సువిద్య అని చెప్పన్నాడు. ఎందుకంటే ఈ విషయాన్ని నొక్కి చెప్పడం కోసం. ఇది 13వ శ్లోకం. తర్వాత 14.
1: ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధిన వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం యథా
0: అన్నాడు.
1: ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధిన వాసితం తద్వనం సర్వం సుపుత్రేణ కులం యథా అని చెప్పన్నాడు. ఏ విధంగా అయితే పుష్పించే అంటే ఒకే ఒక్క పుష్పించే వృక్షం ఉన్నా సమస్త అరణ్యము కూడా సుగంధ భరితమవుతుందో, మొత్తం అడివంతటికీ
0: పుష్పించే వృక్షం ఒకటి.

చాలట అరణ్యం అంతా కూడా సుగంధంతో నిండిపోతుందట. అలాగే ఒక సుపుత్రుడు ఉంటే ఏమవుతుందట, ఈ కులమంతా కూడా కీర్తించబడుతుంది అని చెప్పుకుంటున్నాడు. ఒక్క సుపుత్రుడు ఉంటే కులం అంతా, అక్కడ కులం అంటే ఏంటి, వాడి యొక్క వంశం అంతా కూడా కీర్తించబడుతుందట. ఏ విధంగా అరణ్యంలో ఒక్క పుష్పించే వృక్షం ఉంటే వృక్షం అంతా మొత్తం అరణ్యం అంతా కూడా సుగంధంతో నిండినట్టుగా భాష్యం చెప్తున్నారు. ఇది తరచుగా ప్రస్తావన చేయబడేటువంటి శ్లోకం ఇది. ఇది గరుడ పురాణం నుంచి స్వీకరించబడింది అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక కుటుంబంలో కేవలం ఒక భక్తుడు ఉంటే చాలు, అది అతని తర్వాత అతని ముందు 7 తరాల వారికి మోక్షం సాధించడానికి అని చెప్పుకుంటున్నారు. చూడండి కదా, వంశంలో ఒక భక్తుడున్నా సరిపోతుందట, అతనికి ముందు 7 తరాలు తర్వాత 7 తరాలు ముక్తి సాధిస్తాయని చెప్పుకుంటున్నారు. కార్తికేయ దాస అనేటువంటి శిష్యుడు శ్రీల ప్రభుపాదుల వారికి చెప్పాడనమాట. ఏమనంటే, ఆ కార్తికేయ దాసు తన తల్లి మరణించబోతూ ఉంటే, మరణశయ్య మీద ఉంటే ఆమెను హరే కృష్ణ మంత్రం జపించమని చెప్పి ప్రోత్సహించాడనమాట ఈ కార్తికేయ దాస్ అనేటువంటి వ్యక్తి. ఈ విషయాన్ని విని శ్రీల ప్రభుపాదుల వారు అశ్రువులు కారుస్తూ ఉన్నారట, నువ్వు నీ తల్లిని రక్షించావు అని చెప్పి. ఎందుకంటే నువ్వు ఆమె మరణ సమయంలో ఆమె చేత హరే కృష్ణ మంత్రం జపింపజేసావు. ఒకటి 15వ శ్లోకం. ఏకేన శుష్క వృక్షేణ దహ్యమానేన వహ్నిన దహ్యతే తద్వనం సర్వం కుపుత్రేణ కులం యథా. చూడండి, దీనికి వ్యతిరేకం చెప్తున్నాడు ఇప్పుడు. ఏమన్నాడు, ఏకేన శుష్క వృక్షేణ దహ్యమానేన వహ్నిన దహ్యతే తద్వనం సర్వం కుపుత్రేణ కులం యథా అని చెప్పుకుంటున్నాడు. చూడండి, ఎండిపోయిన చెట్టు ఒకటి ఉంటే చాలు, అది అంటుకుందంటే మొత్తం అరణ్యం అంతా అంటుకుపోతుంది. అలాగే ఒక చెడ్డ పుత్రుడు ఉంటే చాలు సమస్త కుటుంబాన్ని నాశనం చేయడానికి అని ఇలా చెప్పిన దానికి వ్యతిరేక శ్లోకం అనమాట ఇది. ఇప్పుడు కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు కదా, కాకి పిల్ల కాకికి ముద్దు అంటారు, అలాగే పంది పిల్ల పందికి ముద్దు అంటారు. అలాగే ఇంగ్లీష్లో కూడా ఏమంటారంటే, టు ద క్రో ఇట్స్ చైన్ దిస్ గోల్డ్ అన్నట. చూడండి, కాకికి ఇంగ్లీష్లో ఎలా చెప్తారంటే, కాకికి తన పిల్ల బంగారు రంగులో ఉన్నట్టు కనిపిస్తుంది. అర్థమవుతుంది కదా. కాబట్టి తల్లిదండ్రుల యొక్క పక్షపాతం ఏదైతే ఉందో, అంటే తల్లిదండ్రుల యొక్క గారాభం కావచ్చు, తల్లిదండ్రుల యొక్క పక్షపాతం కావచ్చు, సాధారణంగా ఏం చేస్తుందట, తన యొక్క సంతానాన్ని సరైన దృష్టితో చూడడాన్ని చూడకుండా చేస్తుందట. ఇది సంతానం పట్ల పక్షపాతం కానీ గారాభం కానీ ఉంటే ఏం చేస్తుందట, సరైన దృష్టితో చూడకుండా అది ఆపేస్తుందట తమ యొక్క సంతానాన్ని. అమెరికాలో కొలరాడో అనే ప్రాంతంలో కొలంబైన్ మెసాకర్ అంటే ఊచకోత జరిగిందనమాట. మీకు ఐడియా ఉందా దాని గురించి? కొలంబైన్ మెసాకర్ అని చెప్పి కొలంబో ఊచకోత అనేది జరిగిందట కొలరాడో అనే ప్రాంతంలో. అయితే మరి దానికి కారణమైనటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో, దానికి కారణమైనటువంటి యువత ఎవరైతే ఉన్నారో, అంటే చెడిపోయినటువంటి యువత ఎవరైతే ఉన్నారో, ఆ చెడిపోయినటువంటి యువత యొక్క ఈ దుష్ట ప్రవర్తనకు గాను కోర్టు ఏం చేసిందట, వారి యొక్క తల్లిదండ్రులను పిలిచి వారికి శిక్ష వేసి వారిపై కొంత అపరాధ రుసుము వేసిందట. ఎందుకనంటే మీరు మీ పిల్లల్ని అతిగా గారాభం చేసి వారిని సరిదిద్దకపోవడం చేత వాళ్ళు ఇలా తయారయ్యి పెద్ద ఊచకోతకు కారణమయ్యారని చెప్పి తల్లిదండ్రులను ఎవరైతే ఆ కార్యం చేశారో వాళ్ళ తల్లిదండ్రులను కోర్టుకు పిలిచి వాళ్ళందరికీ కూడా శిక్ష వేసి అపరాధ రుసుము వేసిందట. ఇక్కడ ఏమన్నారంటే, పనికిరానటువంటి కుటుంబ సభ్యుల చేత నరకానికి ఏడ్చబడే కంటే ఒక ఋషి జీవితాన్ని గడపడం మేలు అని చెప్పుకుంటున్నారు. ఋషి జీవితం అంటే ఏమిటి? ఒంటరి జీవితం. ఒంటరి జీవితాన్ని గడపడం మేలట. దేనికంటే పనికిరానటువంటి కుటుంబ సభ్యులతో పాటు ఉండే వాళ్లతో పాటుగా నరకానికి ఏడ్చబడే కంటే ఒంటరి జీవితాన్ని గడపడం మేలు, అంటే ఋషి జీవితాన్ని గడపడం మేలు.
మరి పూర్వ శ్లోకంలో చెప్పబడినటువంటిది ఏదైతే ఉందో దానికి పూర్తి వ్యతిరేకమైన సందర్భాన్ని ఈ శ్లోకంలో మనకి వివరి

అన్నమాట. శరీర ప్రపాల ద్వారా శ్రీమద్ భాగవతం 6వ స్కందం 11వ అధ్యాయం 4వ శ్లోకానికి ఇచ్చినటువంటి భాష్యంలో ఆయన ఒక పనికిరానటువంటి పుత్రుడు ఉండడం అనేది ఏ విధంగా ఒక శాపం అనే దాని గురించి వివరిస్తాడు. పనికిరాని పుత్రుడు ఏ విధంగా ఒక శాపం లాంటి వాడు కుటుంబానికి అనే దాన్ని వివరిస్తారు ఆయన భాష్యంలో. ఆయన ఏమంటారంటే చూడండి, మలము అలాగే దుష్టుడైనటువంటి పుత్రుడు ఇద్దరు కూడా తల్లి యొక్క కడుపు నుంచే వస్తారు అని చెప్పుకుంటారు. అంతే కదా, తల్లి యొక్క కడుపు నుంచే మలం కూడా వస్తుంది, అలాగే దుష్టుడైనటువంటి పుత్రుడు కూడా వస్తారు. అందుచేత వారిద్దరికీ ఎలాంటి భేదం లేదని చెప్పుకుంటున్నాను. మరొక సందర్భంలో ఏమంటారంటే పుత్ర మూత్ర రెండు ఒకే చోటు నుంచి వస్తాయని కూడా చెప్తారు. కాబట్టి పనికిరానటువంటి పుత్రుడు మూత్రంతో సమానం అని చెప్పి ఆ రెండింటికి ఎలాంటి భేదం లేదు. అలాంటిదే మరొక పోలిక తులసీదాసు కూడా చెప్తాడు. తులసీదాసు ఏమంటాడంటే, ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నది, పుత్రుడు మూత్రము రెండు కూడా ఒకే ద్వారం నుండి వస్తాయి అని చెప్పాడు. అంటే వేరు మాటల్లో వీర్యము మరియు మూత్రము రెండు కూడా ఈ జననావయవాల నుండి వస్తాయి, కానీ వీర్యం అనేది పుత్రుని ఉత్పత్తి చేస్తుంది, కానీ మూత్రం అనేది దీనికి ఉపయోగపడదు. అందుచేత ఒక బిడ్డ వాడు ఒక వీరుడు కాదు, వాడు ఒక భక్తుడు కాదు అనుకోండి, వాడు ఒక పుత్రుడు కాదు, వాడు మూత్రం అని అర్థం చేసుకోవాలి తులసీదాస్ చెప్తున్నాడు. అంటే అటు వీరుడు కాదు, ఇటు భక్తుడు కాదు, అలాంటి వాడు పుత్రుడు కాదు, వాడు మూత్రం అని చెప్పి చెప్తున్నాడు. అలాగే చాణక్య పండితుడు కూడా చెప్తాడు, ఏమంటాడంటే, కో అర్థ పుత్రేణ జాతేన యోన విద్వాన్ న ధార్మిక కానేన చక్షుషా కింవా చక్షు పీడైవ కేవలం అని చెప్పుకుంటాడు. ఏమంటాడంటే అటు అటు పేరు పొందనివాడు భగవంతుడికి భక్తుడు కానివాడు అర్థం కదా, అటు వైభవం లేదు వాడికి, పోనీ అలాగని భగవంతుడి పట్ల భక్తి లేదు. అలాంటి పుత్రుడి వల్ల ఏమిటి ఉపయోగం? అలాంటి పుత్రుడు గుడ్డి కన్ను లాంటి వాడట. ఎందుకనంటే ఈ గుడ్డి కన్ను ఎలాగో చూడలేదు, దానికి తోడు బాధనే కలిగిస్తుంది అని చెప్పారు. అలాంటి పుత్రుని దేంతో పోల్చారు? గుడ్డి కన్నుతో పోల్చారనమాట. అది కేవలం నొప్పిని ఇస్తుంది కానీ చూడడానికి కుదరదు. కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటి ఈ శ్లోకానికి మూలం ఎక్కడుందంటే బెంగాలీ చాణక్య నీతి ప్రచరణలో ఉందన్నమాట. తర్వాత 16వ శ్లోకం చూద్దా. ఏకేనాపి సుపుత్రేణ విద్యాయుక్తేన సాధునా ఆహ్లాదితం కులం సర్వం యథా చంద్రేణ శర్వరీ. ఏమంటున్నారు, ఏకేనాపి సుపుత్రేణ విద్యాయుక్తేన సాధునా ఆహ్లాదితం కులం సర్వం యథా చంద్రేణ శర్వరీ అని చెప్పుకుంటున్నారు. శర్వరీ అంటే రాత్రి అని అర్థం. రాత్రికి మరొక పేరు శర్వరి. ఏ విధంగా అయితే చీకటి చంద్రుని ద్వారా వెలిగించబడుతుందో, అలాగే భగవంతుని యొక్క జ్ఞానవంతుడైనటువంటి భక్తుడు సమస్త కుటుంబాన్ని వెలిగిస్తాడు అని చెప్పి చెప్తున్నారు. భాష్యం చూద్దాం. 2 శ్లోకాలు వెనుక అంటే 14వ శ్లోకంలో ఏదైతే విషయం చెప్తున్నాడో చాణక్య పండితుడు ఇందులో కూడా అదే శ్లోకం చెప్తున్నాడు. మరి ఈ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్లోకానికి మూలం గరుడ పురాణం అన్నమాట. అక్కడ ఏమని చెప్పబడిందంటే, ఇప్పుడైతే పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు నక్షత్రాల వల్ల ఉపయోగం ఏమిటి? ఆకాశంలో పూర్ణచంద్రుడు ఉన్నప్పుడు నక్షత్రాల వల్ల ఏమిటి ఉపయోగం? అలాగే ఒక కుటుంబంలో ఒక శుద్ధ భక్తుడు ఉంటే వాడు 1000 మంది సాధారణ సభ్యులతో సమానం అని చెప్పుకుంటున్నారు. అది తర్వాత శ్లోకంలో మనకి చెప్తారండి. ఒక్క శుద్ధ భక్తుడైనటువంటి భక్తుడు ఉంటే వాడు 1000 మంది సాధారణ సభ్యులతో సమానం ఉంటారు. తర్వాత శ్లోకంలో చూస్తాము. అది శరీర ప్రపోదల వారు ఆయన న్యూయార్క్ నగరంలో ఇస్కాన్ స్థాపించిన తొలినాళ్ల నుండి కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తూ ఉండేవారు. ఆయన ఏదో భవిష్యవాణి చెప్పినట్టుగా ఆయన ఇలాంటిదే ఒక శ్లోకంపై అంటే 4వ అధ్యాయం 6వ శ్లోకంలో రాబోయేదాన్ని ముందే చెప్పినట్టుగా 26 నవంబర్ 1966న శ్రీ చైతన్య చరితామృతంపై మాట్లాడుతూ ప్రపోదల వారు చెప్పారు. ఏమంటారంటే ప్రపోదల వారు అంటున్నారు, నేను మాట్లాడేది, అయితే ప్రతి ఒక్కరూ ప్రతి మనిషి కూడా ఆ విధంగా అవుతుందని మనం ఆశించలేం. కనీసం జనాభాలో 10% మందైనా కృష్ణ చైతన్య వంతుల వారు, కనీసం జనాభాలో 10% మంది, అందరూ అవ్వలేరు ఇలాకు 100%, కనీసం 10% మంది అయినా కృష్ణ చైతన్య వంతులు అయితే అప్పుడు ఈ ప్రపంచంలో శాంతి ఉంటుంది అనే దానికి భరోసా ఉంటుంది అంటారు. ఎందుకంటే ఏకశ్చంద్ర రూపంలో అంటున్నారు,
మనకి ఆకాశంలో ఎన్నో

చంద్రుడు అవసరం లేదు, ఒక చంద్రుడు చాలు మొత్తం అంధకారాన్ని తరిమి కొట్టడానికి. వరం ఏకో గుణీపుత్రో నచమూర్ఖ శతైరపి, ప్రపోజర్ అన్నారు చాణక్య పండితుడు. అంటాడు అర్హత కలిగినటువంటి ఒక పుత్రుణ్ణి కలిగి ఉండడం మేలు, 100 మంది మూర్ఖులైన పుత్రుల్ని కలిగి ఉండే కంటే, ప్రపోజర్ అన్నారు. కాబట్టి ఈ ఆధునిక నాగరికత ఈ విధంగా వెళుతుంది. ఏమిటి నాస్తిక నాగరికత? మరి ఈ నాగరికులైనటువంటి మనుషుల్లో కొంత శాతం మంది అయినా కృష్ణ చైతన్యవంతులు అయితే అది సమాజంలో శాంతిని తీసుకొస్తుంది, లేదంటే అది సాధ్యం కాదు. అందుచేత ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేయడం అనేది ఒక గొప్ప ఆవశ్యకత అని చెప్పినట్టున్నారు. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ రామ రామ హరే. శ్రీ చాణక్య నీతి శాస్త్రంకి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జయ.

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణకుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రుతపారిజాతం సీతాముఖాంబూరుహచించరీకః సమస్తకళ్యాణగుణాభిరామః నిరంతరం మంగళమాతనోతు. శరజ్యోత్స్నాశుద్ధాం శిశియుతజటాజూటముకుటాం వరత్రాసత్రాణస్ఫటికఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిధదతే మధుక్షీరద్రాక్షామధురిమధురీణాః ఫణితయః. హరి ఓం. పరమేశ్వరస్వరూపేణ సహజ నమస్కారం.

ఈనాడు మనం కిష్కింధకాండలోకి ప్రవేశిస్తున్నాం. కిష్కింధకాండ చాలా గొప్ప కాండ. శ్రీరామాయణంలో ఏ కాండ అయినా అంతే, ప్రత్యేకించి కిష్కింధకాండలో హనుమ ప్రవేశిస్తారు. హనుమత్ ప్రవేశం దగ్గర నుంచి శ్రీరామాయణం ఒక కొత్త పుంత తొక్కుతుంది. ఇప్పటి వరకు సీతావియోగం చేత బాధపడుతున్నటువంటి రామచంద్రమూర్తికి సంతోషాన్ని కల్పించి సీతమ్మ జాడ కనిపెట్టగలిగినటువంటి ఒక గొప్ప స్వరూపాన్ని పరిచయం చేస్తారు మహర్షి. ఆ హనుమత్ స్వరూపం యొక్క పరిచయం, సుగ్రీవుడి పరిచయం, వానరయోధుల యొక్క పరిచయం, సీతాన్వేషణానికి అన్ని దిక్కులకి వానరులు బయలుదేరడం, ప్రత్యేకించి కిష్కింధకాండ యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందంటే హనుమకి శాప విమోచనం ఈ కాండలోనే అవుతుంది. అప్పటి వరకు ఈ కాండ వరకు కూడా చెప్పకపోయినా మహర్షి హనుమ యొక్క జన్మవృత్తాంతాన్ని శ్రీరామాయణంలో ఉత్తరకాండలో చెప్పారు తప్ప ఈ కాండల్లో ఎక్కడా చెప్పలేదు. తిన్నగా హనుమ యొక్క పాత్రని ప్రవేశపెట్టేస్తారు. కానీ

ఇప్పటి వరకు కూడా, అంటే కిష్కింధకాండ చిట్ట చివరి వరకు కూడా ఆయన్ని శాపం వెంబడిస్తూనే ఉంది. అందువల్ల హనుమ చెయ్యగలిగినటువంటి ఉపకారం చెయ్యలేని స్థితిలో ఉంటారు. కానీ హనుమ యొక్క పూర్ణమైన తేజస్సు ప్రకాశించినటువంటి కాండ కిష్కింధకాండ. అందుకే కిష్కింధకాండ వినడం, కిష్కింధకాండ చదవడం, కిష్కింధకాండ ప్రత్యేకించి హనుమ యొక్క వైభవాన్ని బాగా ప్రకాశింపచేసేటటువంటి కాండ కనుక ఈ కిష్కింధకాండని శ్రద్ధాభక్తులతో వినడం చేత హనుమ యొక్క అనుగ్రహం కలుగుతుంది. హనుమ యొక్క అనుగ్రహం కలగడము అంటే శివానుగ్రహం కలగడమే. శివుడు మంగళప్రదుడు. శివుడు ఎక్కడ ఉంటే అక్కడ మంగళం ఎలా జరుగుతుందో, అలాగే హనుమ ఎక్కడ ఉంటారో అక్కడ మంగళము తప్ప ఇంకొకటి జరగదు. అన్నీ మంగళములే చేస్తారాయన. అటువంటి హనుమత్ స్వరూపం యొక్క వైభవాన్ని బాగా ప్రకాశింపచేసినటువంటి కాండ కిష్కింధకాండ. వేరొక విధంగా చెప్పాలి అంటే అసలు సుందరకాండ అనబడేటటువంటి ఒక మహాద్భుతమైనటువంటి కాండకి పునాది కిష్కింధకాండ. కిష్కింధకాండ క్రమంగా ఎటువైపుకి దారి తీస్తుందంటే సుందరకాండ వైపుకి దారి తీస్తుంది. సుందరకాండలోకి ప్రవేశించాలి అంటే అంత కట్టుదిట్టమైన ఏర్పాటు మహర్షి చేశారు. కిష్కింధకాండ అంతా హనుమ గురించి, ఆయన వైభవం గురించి అంత ప్రకాశింపచేస్తే అప్పుడు కిష్కింధకాండ నుంచి మనం సుందరకాండలోకి వెళ్ళగలుగుతాం. మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, కథా ప్రారంభం చేసిన తర్వాత అటువంటి విశ్లేషణ చేయడం కొంచెం కష్టం కావచ్చు. సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే బలం ఉంటుంది లేదా బుద్ధి ఉంటుంది. బుద్ధి ఉంటే బలం ఉండాలని ఉండదు, బలం ఉంటే బుద్ధి ఉండాలని ఉండదు. బుద్ధి అంటే మనోసంబంధమైనటువంటిది, లోపల ఉండేటటువంటి శక్తి, ఒక నిశ్చయాత్మకమైనటువంటి శక్తి. అది మంచి నిర్ణయాలు చెయ్యగలదు. అటువంటి మంచి నిర్ణయం చెయ్యగలిగినటువంటి బుద్ధిబలం ఒకరికి ఉండొచ్చు, కానీ శారీరకమైనటువంటి బలం ఉండదు. ఒకవేళ శారీరకమైన బలం ఉంటే బుద్ధిబలం ఉండదు. ఒకవేళ శారీరకమైన బలము బుద్ధిబలము కూడా ఉంటే ఉత్సాహం ఉండదు. అంటే ఆయన చెయ్యగలడు, ఆయన నిర్ణయం చేయగలడు, దాన్ని అమలు చేయగలడు, కానీ ఆయనకి ఉత్సాహం ఉండదు, నిరుత్సాహంగా ఉంటాడు. ఈ రెండు, ఈ తేజస్సుతో కూడుకుని ఉత్సాహంతో ఉండగలిగినటువంటి లక్షణం ఒకరి ఎందే ప్రకాశించడం చాలా చాలా గొప్ప విషయం. ఒకవేళ అలా ప్రకాశించాయనుకోండి, అసలు తన కొరకు అని తన సమర్థతని ఉపయోగించుకోకుండా కేవలం పరోపకారానికి, ఇతరుల కార్యానికి తప్ప అసలు తన కొరకు అని ఒక్కసారి కూడా ఇన్ని బలాల్ని వాడుకోకుండా జీవించగలిగినటువంటి వ్యక్తి అపురూపం లోకంలో. అసలు అలా ఎవరు ఉండరు. చాలా కష్టం. అంత బలం ఉండి, అంత తేజస్సు ఉండి, అంత బుద్ధిబలం ఉండి, అంత ఉత్సాహం ఉండి, మనస్సుకి శక్తి ఉండాలి. మనస్సుకి శక్తి ఉండి, ఎందుకంటే ఒంట్లో బలం ఉంటుంది కానీ ఆయనకి మనస్సుకి బలం ఉండదు. అందుకని అమ్మో నేను విడితే పడిపోతానంటాడు, నాకేమైనా అయిపోతుందంటాడు. ఎప్పుడు భయమే. ఎందుక భయం అంటే మనస్సు బలహీనమైంది. అలా కాకుండా అన్ని విధాలా శక్తి కలిగినటువంటి హనుమ అసలు నిజంగా శ్రీరామాయణంలో ఆయనే కానీ తన కొరకు అని చూసుకుని ఉంటే ఆయన ఏ స్థాయిని పొందాలో ఆయన వైభవానికి. కానీ అసలు ఆయన ఎప్పుడు తన కొరకు అన్నది చూసుకున్నది ఎక్కడా లేదు. ఆయన అంటూ ఉంటే ఉపకారం కొరకే అంతే. హనుమ ఆద్యంతములు అంతే, ఆ పాత్ర యొక్క వైభవం అంతే. ఇంకా అది శ్రీరామాయణంలో ఉన్నటువంటి ఇంకొక చాలా చాలా గొప్పతనం ఏమిటంటే, శ్రీరామాయణంలో ఉన్నటువంటి పాత్రలు సశరీరంగా ఇప్పటికీ రావడం అనేటటువంటిది అన్ని పాత్రల యందు అది చెప్పడం కష్టం. అంటే నేను ఒక మాట చెప్పాలి అంటే దశరథ మహారాజు గారు వస్తారా అండి రామాయణం చెప్తే అని మీరు నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్పవలసి ఉంటుందంటే రారనే చెప్పాల్సి ఉంటుంది. అంటే కానీ దశరథుడు వస్తాడండి అని చెప్పకూడదు. రాముడు వస్తాడా అండి అని మీరు నన్ను అడిగారు అనుకోండి, వస్తారని చెప్పాలి. రాముడు ఎలా వస్తారండి అని అడిగారు అనుకోండి, హనుమ వస్తే వస్తారండి అని చెప్పాలి. హనుమ ఎలా వస్తారండి అని అడిగారు అనుకోండి, రామనామం చెప్తే వస్తారండి అని చెప్పాలి. అది రామనామం యొక్క బలం. హనుమని తీసుకొస్తే మంగళం జరుగుతుంది. హనుమ దేనికి వస్తారు? రామనామానికి వచ్చేస్తారు అంతే. ఆయన ఆయన ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ ఆయన చిరంజీవి, భవిష్యత్ బ్రహ్మ. లోకంలో హనుమ యొక్క గొప్పతనం ఏమిటంటే, అంటే కిష్కింధకాండలో లేవు ఆ విషయాలు. అవతార పరిసమాప్తి చేసేటప్పుడు

రామచంద్రమూర్తి అడిగారు, హనుమా నేను ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను, నాతో పాటు చాలామంది వచ్చేస్తున్నారు, నువ్వు కూడా వస్తున్నావా అని అడిగారు. ఆయన అన్నారు, అక్కర్లేదు, మీ కథ ఉన్నంతకాలం నేను ఉంటాను. మీ కథ ఎక్కడ చెప్పబడుతుందో, ప్రత్యేకించి శ్రీరామాయణం అంతా ఎక్కడైనా చెప్తారు అని సంకల్పం చేస్తే అందరికన్నా ముందు హనుమే వస్తారు అక్కడికి. అందరికన్నా ముందు హనుమ వచ్చి ఆ ప్రాంగణంలో కూర్చుంటారు. అందరికన్నా చిట్ట చివర ఆ ప్రాంగణాన్ని విడిచిపెట్టి వెళ్ళలేక వెడతారట. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, తత్ర తత్ర కృతమస్తకాంజలిం, భష్పవారి పరిపూర్ణ లోచనం, మారుతిం నమత రాక్షసాంతకం. అటువంటి మహానుభావుణ్ణి తీసుకురాగలిగినటువంటి కాండ. హనుమ వచ్చారు అంటే సీతారామ లక్ష్మణులు వచ్చేస్తారు. కాబట్టి అంతటి వైభవోపేతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న హనుమ ప్రవేశపెట్టబడతారు ఈ కాండలో. అసలు ఆయన ప్రవేశించడమే ఒక మెరుపు. ఇప్పటి వరకు ఈయన ఎవరు అన్నది చెప్తూ ఉంటారు మహర్షి, ప్రతి పాత్రకి అలా చెప్తూ వస్తారు. చిత్రం ఏమిటంటే హనుమ గురించి ఆయనని ఆయన పరిచయం చేసుకోవడమే తప్ప అంతకు మించి అసలు ఏమీ అడగరు రామచంద్రమూర్తి. నువ్వు ఎవరబ్బాయివి అని ఇప్పుడు అడగలేదు ఆయన. అదే మిగిలిన వాళ్ళని అయితే నువ్వెవరు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతూ ఉంటారు. హనుమని ఆయన అడగలేదు. అంటే అసలు తన కొరకే పుట్టినవాడని రామచంద్రమూర్తికి హనుమని చూడగానే తెలుసు. ఇంకా చిత్రం ఏమిటంటే అసలు మాట్లాడంది రామచంద్రమూర్తి ఎవరితో అంటే హనుమతోటి. కిష్కింధకాండ ప్రారంభంలో అసలు హనుమతో ఆయన మాట్లాడలేదు, లక్ష్మణుడితో చెప్పి లక్ష్మణుడితో మాట్లాడించారు. ఇప్పటి వరకు మీరు చూస్తున్నారు రాముడు అరణ్యవాసానికి బయలుదేరిన పర్యంతము ఆయన ఒక వాహనాన్ని ఎక్కినట్లు మీకు ఎక్కడా కనపడదు. మొట్టమొదటిసారి కిష్కింధకాండలో ఆయన ఒక వాహనం ఎక్కుతారు. ఏ వాహనమో తెలుసా అండి? హనుమద్వాహనం. మిగిలిన వాహనాలు మనం ఊహ చేత ఎక్కిస్తాం. ఈశ్వరుణ్ణి హంసవాహనం ఉందనుకోండి, మనం చూసింది లేదు, హంసని ఎవరు చూశాను అని చెప్పరు లోకంలో. కానీ హంసవాహనాన్ని ఎక్కిస్తాం, మయూర వాహనం ఎక్కిస్తాం, అలా ఎక్కి ఉంటాడు అని ఊహ చేసి ఎక్కిస్తాం అంతే. మయూర వాహనం మీద ఎక్కాడా ఈశ్వరుడు అంటే ఎక్కాడు అని శాస్త్రం చెప్తుంది. కానీ ఆ వాహనాల మీద ఎక్కినప్పుడు ఆయన ఆయా వాహనములు ఎలా ఉంటాయంటే అవి అలాగే ఉంటాయంతే, అవేం కొత్తతనాన్ని సంతరించుకోవు. కానీ ఒక్క హనుమ మాత్రం రామలక్ష్మణులిద్దరూ తన భుజాల మీద కూర్చుంటే చేతులు రెండు ఇలా పెట్టారు. అందుకే హనుమద్వాహనాన్ని ఒక్కదాన్ని మాత్రం ఇంకోలా తయారు చేయడానికి వీల్లేదు. ఒక కల్పవృక్ష వాహనం ఉందనుకోండి, పిండి కొద్దీ రొట్టి మీకున్న సొమ్మును బట్టి కల్పవృక్ష వాహనం చేస్తున్నాడు. మీరు చూస్తుంటారు దేవాలయాల్లో, ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్కలా ఉంటుంటుంది కల్పవృక్ష వాహనం. అన్ని చోట్ల అంతే వైభవం తేవాలంటే కష్టం. వెంకటాచలం అంటే ఐశ్వర్యంతో కూడుకున్న క్షేత్రం, అందుకని అక్కడ ఏదైనా బంగారమే. కాబట్టి అక్కడ అంత వైభవంగా ఉండొచ్చు. మిగిలిన చోట్ల కల్పవృక్ష వాహనాలు అలా ఉంటాయని మీరు ఊహించకూడదు. కొయ్యతో కూడిన పళ్ళతో పువ్వులతో ఉండొచ్చు, అయినా అది వాహనమే ఈశ్వరుడికి. కానీ ఆ వాహనాలు అలాగే ఉంటాయి, కల్పవృక్షం అలాగే ఉంటుంది, నెమలు అలాగే ఉంటుంది, హంస అలాగే ఉంటుంది. హనుమ ఒక్కరు తాను ఎలా ఉన్నారో అలా ఉండరు. రామలక్ష్మణులు ఎక్కినా సీతారాములు ఎక్కినా, అంటే వాహనంగా సీతారాములుగా అధిరోహిస్తారు లక్ష్మణ సహితులై, వాళ్ళు ఎక్కితే ఆయన ఇలా అంటారు. మీరు చూడండి, అందుకే హనుమద్వాహనం ఇంకోలా ఉండదు. ఎక్కడైనా ఇలాగే పెట్టుంటారు చేతులు. ఇలా ఎందుకు పెడతారో తెలుసా అండి? ఇలా పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, మీరు చూడండి లోకంలో ఒక పోకడు ఉంటుంది. మీరు నాకు ఇంత ఉపకారం చేశారు, ఇంకింతకన్నా ఏం కావాలండి అంటాం. ఇంకింతకన్నా ఏం కావాలండి అన్నప్పుడు ఇంకొక భంగిమ ఎవ్వరూ పెట్టరు. ఎప్పుడైనా ఏం పెడతారంటే ఇంకింతకన్నా ఏం కావాలి అంటారు. అయ్యా మీకు సౌకర్యంగా ఉందా, బయట చాలా ఎండలుగా ఉన్నాయి, మీరు ఉండగలుగుతున్నారా విడిదిలో అన్నారు అనుకోండి, అయ్యయ్యో ఇక్కడ వచ్చిన నష్టం ఏంటండి, చక్కటి ఏసీ హాయిగా చల్లగా ఉన్నాం, ఇంకింతకన్నా ఏం కావాలి అన్నాం. ఇంకింతకన్నా ఏం కావాలి అన్నప్పుడు పరిపూర్ణమైన తృప్తికి, ఇంకా తనకి ఏ కోరిక లేదు, తను పూర్తి తృప్తితో ఉన్నాను అంటే చేతులు ఇలా తిరగబడి ఇలా పెడతాం. సాధారణంగా ఇలా పెడితే అర్థించినట్టు, ఏదో వెలుతుంది కావాలని అడిగినట్టు. అందులో రెండు చేతులు పెడితే మరీ అర్థించినట్టు. కానీ ఒక్క హనుమ విషయంలో ఇలా పెడితే ఇంకింతకన్నా ఏం కావాలి. ఇదే హనుమద్వాహనం ప్రతివాడు అవుతాడు జీవితంలో. ఎప్పుడో అప్పుడు చూడండి మనం ఏమంటాం, ఇంకింతకన్నా ఏం కావాలంటాం. ఆయన ఆ మాట ఎప్పుడన్నారంటే, సీతారాములు తన మీద అధిరోహిస్తే లేదా రామలక్ష్మణులు కూర్చుంటే ఇలా అన్నారు, ఇంకింతకన్నా ఏం కావాలన్నారు. అది ఆయన గొప్పతనం. అందుకే హనుమద్వాహనం ఒక్కటే అలా ఉంటుంది లోకంలో, మిగిలిన వాహనాలు ఏవి అలా ఉండవు.

అంత గొప్ప విశిష్టమైనటువంటి స్వరూపం, అసలు ఆ హనుమత్ స్వరూపం అత్యద్భుతం. ఇక్కడ ప్రారంభమైనటువంటి ఆయన వైభవం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇది ఏం చేస్తుందంటే, ఆయన పని ఒకటే, శ్రీరామాయణంలోకనే కాదు ఎక్కడైనా సరే ఆయన పని ఏమిటంటే, హనుమ ఎక్కడ ఉన్నా కళ్ళ నీళ్లు తుడుస్తూ ఉంటారు. హనుమ ఉన్నారు అంటే కళ్ళంబట నీళ్లు కారవలసిన అవసరం ఏమి ఉండదు. అంటే మీ కోరిక తీరిపోవడం అనేటటువంటిది తథ్యం. ఇంకా హనుమ దుపాసన అంత గొప్పది. హనుమ దుపాసనలో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? ఆయనది స్వరూపం అక్కర్లేదు. మీరు ఒకవేళ భయంతో ఉన్నారనుకోండి, ఏదైనా భయం వేసింది అనుకోండి, మీరు ఎక్కడున్నారో అక్కడ వెంటనే ఈ మధ్య పొడుగ్గా ఉన్నటువంటి వేలుతోటి హనుమ అని రాసి మీరు నమస్కారం చేస్తే ఆయన కాపాడతారు, నన్ను నమ్మండి, మీకు నేను ఒక యథార్థం చెప్తున్నాను. అంత గొప్ప స్వరూపం అది. అది మీరు ఎక్కడున్నా సరే, మీరు ఎక్కడో మట్టిలో ఎక్కడో తిరుగుతూ మీకు ఎందుకో భయం వేసింది, ఉలిక్కి పడ్డారు, మీరు వెంటనే ఈ పెద్ద వేలుతో మట్టి మీద హనుమ అని రాసి నమస్కారం చేశారనుకోండి, ఉత్తర క్షణం మిమ్మల్ని ఏవి ఆవహించలేవు. ఆయన తక్షణం రక్షణ ప్రసరిస్తారు. అంత గొప్ప స్వరూపం లోకంలో ఇంకోటి ఉండే అవకాశం ఉండదు. ఏదో ఉదయం నేను మా గోపాలకృష్ణ గారు అదే అనుకున్నాం కూడా, పిల్లలు సాధారణంగా ఓ కోతిని చూస్తే ముచ్చట పడతారు, ఏదో వెటకారం ఆడతారు, ఏదో హాస్యం చేస్తారు. వాళ్ళకి ఏం తెలుసో అర్థం కాదు, కానీ ఆబాలగోపాలం చిన్న పిల్లల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు అందరికీ ఇష్టమైన స్వరూపాలు ఈ లోకంలో రెండే, ఒకటి హనుమ, రెండు వినాయకుడు. ఒక ఆయనది ఏనుగు ముఖం, ఒక ఆయనది కపిముఖం. చిత్రం ఏమిటంటే, వాళ్ళిద్దరూ సింధూరము చేతనే అర్చింపబడతారు. వినాయకుడు సింధూరము గండస్థలమునకు రాయకుండా ఉండకూడదు, ఆయనకి తప్పకుండా సింధూరం రాసి ఉంచాలి గండస్థలానికి. హనుమ ఎప్పుడూ సింధూరం చేత శోభిస్తూ ఉంటారు. అందుకే ప్రాతస్మరామి గణనాథమ నాదబంధుం సింధూరపూర పరిశోభిత గండయుగ్మం అంటాం. అటువంటి స్వరూపం. సరే ఇప్పుడు నేను హనుమద్వైభవము అని వెళ్ళిపోతుందేమో నా ఉపన్యాసం అని నాకు భయం. ఆయన విశిష్టత అటువంటిది. కాబట్టి మీరు కిష్కింధకాండని వినడం మొదలుపెట్టండి, మీకు ఆయన యొక్క వైభవం ప్రకాశిస్తుంది. కాబట్టి సతాం పుష్కరిణీం గత్వా పద్మోత్పల జుషాకులాం రామ సౌమిత్రి సహితో విలలా పాకులీంద్రియ. అది వసంత ఋతువు. వసంత ఋతువు చాలా శోభాయమానంగా ఉండేటటువంటి ఋతువు అని అలా అంటున్నారేంటండి? అని ఏమిటి, అనుభవంలో లేదా అంటే, నేను ఒక యథార్థం చెప్పాలి అంటే, పురాణాల్లోనూ కావ్యాల్లోనూ చెప్పినటువంటి వసంత ఋతువులో ఇవాళ మాత్రం అనిపించట్లేదు. ఎందుకంటే ఆ వర్ణలకి ఇవాళ ఉన్న వాతావరణానికి సంబంధం కలవట్లేదు. కలవట్లేదు అంటే ఏమంటే, ఋషులది తప్ప అని నన్ను అడక్కండి, మనదే తప్పు. మనది ఎందుకు తప్పైందో తెలుసా అండి? ఒక్కటే కారణం, ఋతువుని ఋతువుగా మీరు అనుభవించాలి అంటే మీరు ప్రకృతిని ఎలా వాడుకోవాలో అలాగే వాడుకోవాలి. అలా వాడుకోకపోతేనే ఋతువు ఋతువుగా మీకు అందదు. మీరు మట్టిని తీసుకుని ఎంత వేడి చెయ్యొచ్చో అంత వేడి చేస్తున్నాం మనం ఇవాళ. అసలు మట్టిని కాల్చకూడదు అని శాస్త్రం. మనం కాల్చేసి దాన్ని నీటి చుక్క తగిలితే ఘనీభవించిపోయేటట్టుగా సిమెంట్ తయారు చేస్తున్నాం, సిమెంట్తో కడుతున్నాం ఇళ్ళన్నీ. మరి ఆ వేడి ఎక్కడికెడుతుంది? రోడ్లు గచ్చులు అన్నీ సిమెంటే, పూర్వం ఇలా కాదు కదా, అంతా మట్టే. మట్టితో అలికి రంగవల్లులు పెట్టేవారు, కాబట్టి ఆ చల్లతనం ఉండేది. ఓ తాటాకని అలాంటివి వాడేవారు. కాబట్టి వేడిని లాక్కుని వేడిని వదలవలసినటువంటి అవసరం లేకుండా జీవించేవారు. ఇప్పుడు మనం వేడిని కల్పించుకుని వేడిని లాక్కునే వాటిని పెట్టుకుంటున్నాం, అవి వేడిని వదులుతున్నాయి. కాబట్టి ఋతు సంబంధమైనటువంటి ఆహ్లాదాన్ని పొందడానికి మనకు అవకాశం ఎక్కడుంది? లేదు. కాబట్టి అది వసంత ఋతువు. ఆనాడు రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై పంపాతీరములో తిరుగుతున్నప్పుడు వసంత ఋతువు. దంపతులు ఒకరి నుంచి ఒకరు దూరంగా ఉంటే తప్పకుండా ఒండ్రులకు ఒకరికొకరు జ్ఞాపకం చెయ్యగలిగినటువంటి పరిస్థితులలో ప్రకృతి ఉంటుంది అని. అంటే అంత మనోరంజకత్వంతో ఆహ్లాదకరంగా ఉండేటటువంటి ప్రకృతి ఆ వసంత ఋతువులో ఉండేటటువంటిది. కాబట్టి ఇప్పుడు రాముడు ఒక పుష్కరిణి దగ్గరికి వెళ్ళాడు, ఒక సరోవరం దగ్గరికి. సతాం పుష్కరిణీం గత్వా పద్మో

ఉత్పలజుషాకులాం రామ సౌమిత్ర సహితో విలలా పాకులేంద్రియ. లక్ష్మణ సహితుడై సరోవరం దగ్గరికి వెళ్ళినటువంటి రాముడికి పద్మములు అరవిరిసి కనపడ్డాయి. పద్మములు, కలువలు, చేపలు, సరోవరం అంటే ఉండేవి అవే కదండి, అవే కనపడ్డాయి. అవి కనపడితే రాముడు ఏడ్చాడు. అవి కనపడితే రాముడు ఏడవడం ఎందుకు, సంతోషించాలి కానీ. చాలా బాగుందండి, కలువలతోటి, పద్మాలతోటి, చేపలతోటి అనాలి. ఆయన ఎందుకు ఏడ్చాడంటే ఆ మూడిటిలో ఆయనకి సీతమ్మ కనపడింది. లక్ష్మణుడితో అంటాడు, సీతమ్మది పద్మంలాంటి ముఖం, కలువలలాంటి కళ్ళు, చేపలలాంటి కదలికలు. ఆవిడ మీనాక్షి కదా, అందుకని చేప ఎలా కదులుతుందో సీతమ్మ కళ్ళు అలా కదులుతాయి. కలువలు ఎలా ఉంటాయో నా భార్య యొక్క కళ్ళు అలా ఉంటాయి. పద్మం ఎలా ఉంటుందో నా భార్య ముఖం అలా ఉంటుంది. నాకు ఈ సరోవరం చూస్తే సీత గుర్తొస్తోంది. ఇప్పుడు ఆ సీత ఏ ఎంత ఖేదపడుతోందో ఆ రాక్షసుడి యొక్క చెరలో. కాబట్టి ఈ సరోవరం నాకు తృప్తినివ్వలేకపోతోంది, నాకు సంతోషాన్ని ఇవ్వలేకపోతోంది. మీకు బాహ్యంలో ఋతువు కానీ, బాహ్యంలో ఉండే వాతావరణం కానీ తనంత తానుగా మీకు మనశ్శాంతినివ్వలేదు. ఎప్పుడు మనశ్శాంతికి కారణం ఏమిటి అంటే, మీరు లోపల ముందు చల్లగా ఉంటే బయట ఉన్న అందాన్ని మీరు అనుభవించగలరు, లేకపోతే అది అనుభవించడం కుదరదు. అందుకే మీరు సమాజానికి చెయ్యగలిగిన చాలా పెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఇంకోటి శాంతిని పాడు చేయకుండా ఉండడం. మీరు శాంతంగా ఉండడం, ఇంకోటి శాంతంగా ఉంచడం. వాడి శాంతి మీరు పాడు చేయకుండా ఉంటే మీరు 100 యజ్ఞాలు చేసినట్టే. నేనే ఓం శాంతి శాంతి శాంతి. కాబట్టి ఇప్పుడు రాముడు వాటిని చూసి బాధపడ్డాడు. అది మనకి చెప్పవలసిన అవసరం అండి. అంటే అది ఉత్తమ పురుష లక్షణం. తన భార్య మాత్రమే జ్ఞాపకానికి రావడం, తన భార్య యందు మనస్సు ప్రవర్తించడం ఉత్తమ పురుషుని యొక్క లక్షణం. అన్యమైనటువంటి స్త్రీ జ్ఞాపకం రావడం, జ్ఞాపకం రావడం వరకు తప్పేం లేదు. ఓ అక్క గుర్తురాదా, ఓ చెల్లెలు గుర్తురాదా, ఓ అత్తగారు గుర్తురారా, ఓ పిన్నిగారు గుర్తురారా, అలా జ్ఞాపకం తెచ్చుకోవడానికి దోషమే ఉండదు. కానీ కామమోహితమైన మనస్సుతో అన్య స్త్రీ జ్ఞాపకానికి రాకూడదు. అలా జ్ఞాపకానికి వస్తే అది దోషభూయిష్టం, అది తప్పకుండా దాని ఫలితాన్ని అది ఇచ్చేస్తుంది. కాబట్టి రాముడు తన భార్య యందు మనసు ఉన్నవాడు, ఆవిడ జ్ఞాపకానికి వస్తుంది ఆయనకి. కాబట్టి ఆయన యొక్క ధర్మాన్ని చూపిస్తుంది మనకది. ఇప్పుడు ఆయన అంటున్నాడు, కేవలం భార్యే జ్ఞాపకానికి వస్తుంది అనుకోండి, ఒక పరిపూర్ణత లోపించినట్టు. ఎప్పుడూ భార్య జ్ఞాపకానికి రావడం తప్ప అంటే తప్పని చెప్పడం కష్టం. కానీ ఎప్పుడూ ఆవిడ జ్ఞాపకానికి వస్తే మిగిలిన వాళ్ళ పరిస్థితి, అప్పుడు అది కొంచెం ఏదో అసమగ్రంగా ఉన్నట్లుంటుంది. రాముడి మనసు అటువంటిది కాదు. ఆయన ఏడవడం, ఆయన బాధపడడం అంటే కేవలం సీతమ్మ గురించే కాదు. మాంతు శోకాభిసంతప్తం మాధవ పీడయన్నివా భరతస్యచ దుఃఖేన వైదేహ్యా హరణేన చ. మాధవుడు అంటే మాధవ మాసము అంటే వైశాఖ మాసం, మధుమాసం అంటే చైత్రమాసం. నన్ను ఈ వసంతుడు, మాధవ అన్న పేరు వసంతుడికి కూడా ఉంది అమరకోశంలో. కాబట్టి దీని మీదే కృష్ణకర్ణామృతంలో ఓ శ్లోకం కూడా ఉంది. కాబట్టి మాధవుడు వసంతుడు నన్ను బాధ పెడుతున్నాడు. ఎందుకు బాధ పెడుతున్నాడు? రెండు కారణముల చేత బాధ పెడుతున్నాడు. ఒకటి, ఇంత అందమైనటువంటి ప్రకృతి కలిగినటువంటి ఋతువులో సీతమ్మ నా పక్కన లేదు. రెండవది, రాచరికం చేస్తూ సంతోషంగా ఉండి తను భార్యతో ఆనందం అనుభవించి అంతఃపుర జీవనం గడపవలసినటువంటి భరతుడు అలా గడపకుండా తనంత తాను స్వచ్ఛందంగా మునివృత్తిని స్వీకరించి ఇక్కడ నేనడవిలో ఎంత బాధపడుతున్నానో, నా కొరకు భరతుడు అక్కడ ఎంత బాధపడుతున్నాడు, భరతుడు నా కొరకు బాధపడుతున్నాడని నేను బాధపడుతున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు రెండు కారణముల వలన బాధ కలుగుతోంది. ఒకటి, నా పక్కన ఉండవలసిన సీతమ్మ రావణుని చేత అపహరింపబడింది అని ఒక బాధ. అరేరే, సుఖించవలసినటువంటి భరతుడు, ఏ తల్లి రాజ్యం అడిగిందో ఆ రాజ్యాన్ని స్వీకరించి భోగించవలసినటువంటి భరతుడు అలా సంతోషించకుండా నాయందు ప్రీతితో తనంత తానుగా మునివృత్తిని స్వీకరించి భూచయనం చేస్తూ జటలు కట్టుకుని అంత బాధతో తాపసిగా జీవనం గడుపుతున్నాడే అని ఒక బాధపడుతున్నాను. నన్ను రెండు బాధలు పీడిస్తున్నాయి లక్ష్మణ అన్నాడు. అంటే ఆయన యొక్క ప్రేమ అనేటటువంటిది ఎంత అందంగా ప్రవహిస్తుందో మీరు గమనించవలసి ఉంటుంది. ఆయన ఎప్పుడూ తనవారన్న వారిని స్మరిస్తూ ఉంటాడు. అది చాలా మంచి లక్షణం. అలా తలుచుకోవడం అనేటటువంటి

0: ఇది చాలా ఉత్తమమైనటువంటి గుణం. కాబట్టి పుష్పభార సమృద్ధాని శిఖరాణి సమంతతః లతాభి పుష్పితాగ్రాభి ఉపగూఢాని సర్వతః.
1: చెట్లు చాలా విశేషంగా పుష్పించి ఉన్నాయి. చెట్టుకి కాయభారమా అని లోకంలో ఒక సామెత. తన చెట్టుకి తన కాయలు ఎప్పుడూ తనకి భారంగా ఉండవు. కానీ మహర్షి అంటున్నారు, గుత్తులు గుత్తులుగా పువ్వులు పెరిగిపోవడం వల్ల చెట్ల కొమ్మలు ఆ పూల భారంతో ఉండలేక కొమ్మలు ఇలా వంగేయట పువ్వులతోటి. చెట్ల మీద అరవిరిసిన పూలు, రాలిపోయిన పూలు, రాలుతున్న పూలు ఇవి చూస్తే ఎలా ఉందంటే వాయువు పూలతో ఆడుకుంటున్నట్లుగా ఉందిట. మీరు మొన్న సీతారామ కళ్యాణంలో పూలబంతులాట చూశారుగా. ఆడుకునేటప్పుడు ఏమవుతుందంటే అది కింద ఉండదు, పైన ఉండదు, మధ్యలోనూ ఉండదు. అలా ఉంటేనే ఆట కదండి. ఆ బంతి చేతిలోకి వస్తుంది, వచ్చేంతసేపు ఉంటుంది, మళ్ళీ ఎగరేస్తారు. కదలితో ఎంతసేపు ఉంటుంది, మళ్ళీ చేతిలోకి ఎడుతుంది. ఉంటుంది, కదులుతుంది, పడుతూ ఉంటుంది. అలా ఆడుతున్నవాడు వాడు ఉన్నాడు, అందువల్ల కదులుతోంది. చెట్లకి పట్టుకుని ఉన్నాయి, జారి గాలిలోకి ఊగుతున్నాయి, ఊగి కింద పడుతున్నాయి. ఇది ఎలా ఉంది అంటే వాయువు పూలతో ఆడుకుంటున్నాడా అన్నట్లుగా ఉందిట. అసలు నిజంగా మహర్షికి వచ్చినటువంటి ఊహలు అంటే, నేను మీకు కొన్ని శ్లోకాలు చూపిస్తున్నానా, ఆయన యొక్క ఊహా వైచిత్రి అంటే చూడగలిగినటువంటి కన్నుంటే ఎంత అందంగా చూడగలరో ఋతువుని, ఎంత అందంగా ప్రకృతిని చూడగలరో అన్నదానికి వాల్మీకి మహర్షి యొక్క రచన పతాక స్థాయిలో ఉంటుంది. అందుకే తదనంతరం వచ్చినటువంటి కవులందరూ వాల్మీకి మహర్షిని అనుసరించారు.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: సమూహపు విత్తనాల బ్యాంకులు. ఆరోగ్యవంతమైన పంట పండాలంటే రైతులకు మనకి విత్తనాలు కావాలి. అయితే నాసిగా నిల్వ చేయడంతో కొన్ని విత్తనాలని వాళ్లు కోల్పోవచ్చు, లేదా కష్టకాలాల్లో వాటిని కూడా అమ్మడమో తినడమో జరగవచ్చు. పండించే సీజన్ మొదట్లో చాలా మందికి విత్తనాలు అందుబాటులో ఉండవు. వాతావరణం మారుతోంది కాబట్టి రైతులు కూడా కొత్త పంటలని, కొత్త వంగడాలని ప్రయత్నించాలని చూస్తారు. సాంప్రదాయక రకాలు కరువుని, తెగుళ్లు, రోగాలని బానే ఎదుర్కొంటాయి, కాని అలాంటి విత్తనాలు దొరకడం కష్టం. వైవిధ్యభరితమైన పోషకాలు నిండిన సాంప్రదాయక ఆహారం పట్ల అవగాహన పెరుగుతుండటంతో అలాంటి రకాల విత్తనాలకు గిరాకీ పెరుగుతోంది. ప్రపంచమంతటా సమూహపు విత్తనాల బ్యాంకులు రైతులకు నాణ్యమైన విత్తనాల, నాట్ల పరికరాల సరఫరా కోసం స్థానిక పరిష్కారంగా పరిణమించాయి. ఈ వీడియోలో భారతదేశపు ఒడిశాలోని సమూహపు విత్తనాల బ్యాంకుల నుంచి అవి ఎలా రకాల విత్తనాలని పదిలం చేసి, ఉత్పత్తి చేసి, అమ్మి ఇచ్చిపుచ్చుకుంటున్నాయో నేర్చుకుందాం. సమూహపు విత్తనాల బ్యాంకు ఒకటి ఏర్పాటు చేయడానికి సమూహంలో దేశవాళీ పంట రకాలకి ఉన్న ప్రాముఖ్యత పట్ల అవగాహన పెంచి సమూహపు విత్తనాల బ్యాంక్ ఏమిటన్నది వివరించాలి.
2: మారుతున్న వాతావరణానికి అనుకూలమైన దేశవాళీ రకాలని పదిలం చేయటం మా విత్తనాల బ్యాంక్ యొక్క లక్ష్యం. మా విత్తనాల బ్యాంక్ లో పంటలని జైవికంగా రసాయనాలు వాడకుండా పండించడాన్ని నేర్పుతాం. ఆత్మ నిర్భరంగా ఉండడం, పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచడం, దేశవాళీ రకాలని తింటే మన శరీరపు ఆరోగ్యం బాగుండడం గురించి నేర్పుతాము.
3: మా విత్తనాల బ్యాంకు వల్ల మాకు మళ్ళీ దేశీవాళీ రకాలు దొరుకుతున్నాయి. మేం పండించి

0: రికార్డులను పదిలం చేయడం నిర్వహణ సమితి బాధ్యత. విత్తనాల సంరక్షణకు కొత్త వారిని గుర్తించి శిక్షణనిచ్చి గ్రామ సభలు ఏర్పాటు చేసి విత్తనాల ఉత్సవాలు, ఆహారోత్సవాల్లో పాల్గొంటూ గిరాకీని సృష్టిస్తుంది. విత్తనాల బ్యాంకులో శిక్షకులుంటారు. విత్తనాల బ్యాంకులో ఎవరైనా సభ్యులుగా చేరి జీవావరణ పద్ధతుల గురించి శిక్షణ పొందడమే కాక విత్తనాలని అరువు కూడా తీసుకోవచ్చు. విత్తనాల ఉత్పత్తిదారుగా మారడానికి సభ్యుల్లో ఆసక్తి గల వారిని గుర్తించాలి. ఉత్పత్తిదారులకి విత్తనాల ఉత్పత్తి గురించి శిక్షణ అందడమే కాక విత్తనాల బ్యాంకు ద్వారానూ, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్ ద్వారానూ తమ విత్తనాలని అమ్మి లాభం చేకూర్చుకోవచ్చు. చక్కగా పనిచేసే విత్తనాల బ్యాంకుని దర్శించడం సభ్యులకి ప్రేరణ కలిగించవచ్చు. నిల్వ చేసిన రకాల వివరాలన్నింటితోనూ ఒక రిజిస్టర్ని తయారు చేయాలి. వంగడాన్ని సేకరించిన భౌగోళిక ప్రాంతాన్ని రాసి ఉంచాలి. ఏ ఋతువుకి అనుకూలం, వ్యవధి, ఏ రకం భూమిలో పండించవచ్చు, మొక్క పొడవు, ఏ రోగాలు తెగులు సోకవచ్చు వంటి ప్రత్యేక లక్షణాల సమాచారమంతా అందులో చేర్చాలి. ఇంకా సాంప్రదాయకమైన పరిజ్ఞానం ఏదైనా ఉంటే దాన్ని కూడా రాయాలి.
1: జన్ డిమాండ్ వచ్చే సీడ్ రాక్ అయితే సీడ్ డిమాండ్ వచ్చేసి జన్ ప్లాంట్ కూర్చు ఆమె ఆమె కాన కూర్చు జన్ అమర్ సీడ్ ప్రొడ్యూసర్ మనం వచ్చాం.
2: సీజన్ మొదలయ్యే ముందు మేము రైతులందరినీ పిలిచి వాళ్ళు ఏ రకాలని ఎంతెంత ఉత్పత్తి చేయాలనుకుంటున్నారో అడుగుతాం. దానివల్ల గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి విత్తనాల గిరాకీలో వచ్చిన తేడాని విశ్లేషించగలుగుతాం. మా విత్తనాల ఉత్పత్తిదారులని, సంరక్షకులని ఆ మొత్తాల్లో విత్తనాలను ఉత్పత్తి చేయమని కోరతాం. వేరువేరు గ్రామాల రైతులు తమ ఎంపికను, కావాల్సిన విత్తనాల మొత్తాన్ని తెలియజేస్తారు. గిరాకీని బట్టి మా విత్తనాల బ్యాంకుకి దగ్గర్లో 40-50 ప్రత్యేకమైన మడుల్లో విత్తనాలని ఉత్పత్తి చేస్తాం. వరి, పప్పులు, కూరగాయలు, సిరిధాన్యాల విత్తనాల కోసం ఆర్డర్ చేసిన వాళ్ళు విత్తనాల ధరల్లో 10% నుంచి 20% ముందుగా చెల్లిస్తారు. ఎల్లప్పుడూ వాళ్ళడిగిన మొత్తాల కన్నా మేము ఎక్కువే ఉత్పత్తి చేస్తాం.
0: ఔషధ లక్షణాలున్నవి, చక్కటి వాసన, విటమిన్లు, సాంప్రదాయక వంటకాలు వండడానికి పనికిరావడం వంటి అరుదైన లక్షణాలున్నప్పటికీ కొన్ని దేశవాళీ రకాలు మార్కెట్లో తేలిగ్గా అమ్ముడు కాకపోవచ్చు. తక్కువ ప్రజాదరణ గల రకాలు కూడా అంతరించిపోకుండా జాగ్రత్త వహించాలి.
2: గిరాకీ తక్కువన్న సాంప్రదాయక రకాలని, విత్తనాలని పదిలం చేయమని భవిష్యత్ లాభాల కోసం సంరక్షకులకు ఇస్తాం. బిడ్డలను దత్తత తీసుకున్నట్లు ఆ రైతులు వాటిని దత్తత తీసుకుంటారు. మార్కెట్లో అమ్ముడయ్యే శక్తి లేకున్నా వాళ్ళు ప్రతి ఏడు అవే రకాలను పండిస్తారు. వాటిని కొంత వాడుకొని తర్వాతి సీజన్ కోసం కొంత మిగిల్చి మిగిలినవి ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్ముతారు.
0: విత్తనాలని ఉత్పత్తిదారులే కాక సభ్యులు కూడా ఉత్పత్తి చేస్తారు. కోతలు జరిగాక తాము అరువు తీసుకున్న మొత్తానికి 2x మొత్తాల్లో విత్తనాలని విత్తనాల బ్యాంకుకి ఇస్తారు. సభ్యులు విత్తనాలని తిరిగి చెల్లించాక వాటి శుద్ధతని పరిశీలించి శుభ్రం చేయాలి. మంచి విత్తనాలని వేరు చేసి మిగిలినవి గింజలుగా అమ్మాలి. నిల్వ చేయడానికి ముందు అంకుర పరీక్ష జరిపి 100 విత్తనాల్లో ఎన్ని మొలకెత్తుతాయో చూడాలి. నిల్వ చేసే ముందు విత్తనం పూర్తిగా పొడిగా ఉండేట్లు శ్రద్ధ వహించాలి. ప్రతి రకాన్ని విడివిడిగా స్పష్టమైన లేబుల్లు అంటించిన డబ్బాల్లో నిల్వ చేయాలి. చాలా విత్తనాల బ్యాంకులు ఒక సీజన్కే సరిపడేలా విత్తనాలను నిల్వ చేసి ప్రతి ఏడు పునరుత్పత్తి చేస్తాయి. తక్కువ జాగా ఉంటే విత్తనాల బ్యాంకు తరఫున కొన్ని విత్తనాల్ని విత్తనాల ఉత్పత్తిదారులు తమ ఇళ్లలో నిల్వ చేయవచ్చు. నిల్వ చేసే చోటు పొడిగా శుభ్రంగా ఉండాలి. నిల్వ తెగుళ్లు రాకుండా చూసుకుంటూ వాసన వచ్చే మొక్కలని వాడి తెగుళ్లని దూరంగా ఉంచాలి.
3: విత్తనాల సంరక్షణ పనంతా ఇక్కడే చేస్తాము. పెసలు, సిరిధాన్యాలు, పప్పు ధాన్యాలని నిల్వ చేసే ముందు బాగా శుభ్రం చేసి ఎండపెట్టి వేపాకులో, ఎండు మిరపకాయలు, కర్పూరమో వేసి నిల్వ చేస్తాము. వారానికో పక్షానికో ఒకసారి విత్తనాలను పరిశీలిస్తాను. అవి పాడైతే మళ్లీ శుభ్రం చేస్తాను. ఎందుకంటే పాడైన విత్తనాలు సరిగ్గా పనిచేయవు కాబట్టి.
0: సీజన్ మొదలయ్యే ముందు సభ్యులకు, సభ్యులు కాని వారికి విత్తనాలని పంపిణీ లేక అమ్మే ముందు మరోసారి అంకుర పరీక్ష జరిపి ఎన్ని విత్తనాలు మొలకెత్తుతాయో చూడాలి. విత్తనాలు మంచివైతే 100లో కనీసం 85 విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాల ఉత్పత్తిదారులు, విత్తనాల బ్యాంక్ అప్పుడు ఆ విత్తనాలని శుభ్రం చేసి వర్గీకరించి పంపిణీ లేక అమ్మే ముందు ప్యాక్ చేస్తారు.
4: ఉత్పాదన జనవరి మాసే కురియర్ మాధ్యమం.

0: సీజన్ మొదట్లో దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నా సరే రైతులకు విత్తనాలను పోస్ట్ లేక కొరియర్ ద్వారా పంపుతాం. అమ్మకాలని పంపిణీని సరిగ్గా నమోదు చేస్తాం.
1: రాజ్య బాహార్కి మంజి చౌల్ మండియారో తేల్ సబు జాత జినిస్ మన అనుభవ్ బియన్ బ్యాంక్ రు జావుచి.
2: ఒక నోట్బుక్ లో కొనుగోలుదారు పేరు, ఏ రకాన్ని ఎంత మొత్తంలో అందుకున్నారనే వివరాలు రాసుకోవాలి. విత్తనాలని పంపిణీ చేయడమే కాక సమూహపు విత్తనాల బ్యాంకులు విత్తనాల గురించిన పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి సరైన స్థలం. మీరు చక్కటి విత్తనాలని పరిజ్ఞానాన్ని అందిస్తే గ్రాహకులు ప్రతి ఏడు తిరిగి వస్తారు. మీ సమూహంలోనూ మీ చుట్టుపక్కల సమూహాల్లోనూ అవగాహన పెంచి గిరాకీని సృష్టించాలి. ప్రజాదరణ పొందిన రకాల ప్రదర్శన మడులని, వైవిధ్య పంటల మడులని, విత్తనాల బ్యాంక్ ని సందర్శించమని ప్రజలని ఆహ్వానించాలి. సాంప్రదాయిక ఆహారోత్సవాలని, విత్తనాల సంతలని కూడా మీరు నిర్వహించవచ్చు. ఇతర ప్రభుత్వేతర సంస్థల, సమూహ ఆధారిత సంస్థల, వ్యవసాయ పరిశోధన ఎక్స్టెన్షన్ ఇన్స్టిట్యూట్ల వ్యవసాయ విభాగపు సిబ్బందులను ఆహ్వానించాలి. మీ విత్తనాల బ్యాంక్ ఏం చేస్తుందో ప్రకటించగలవు కాబట్టి స్థానిక పత్రికా విలేకరులని, రేడియో స్టేషన్ సిబ్బందిని తప్పకుండా ఆహ్వానించాలి. సామాజిక మాధ్యమాలు, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్ల ద్వారానూ, వర్క్షాప్లు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఉత్సవాల్లోనూ పాల్గొనడం ద్వారా కూడా గిరాకీని సృష్టించవచ్చు. విత్తనాలను అమ్మడానికి మీ గ్రాహకుల సంఖ్యను పెంచడంతో పాటు మీరు సాంప్రదాయిక ఆహారాన్ని అమ్మడం, శిక్షణనిస్తూ సలహా సేవలు అందించడం వంటివి చేయవచ్చు. అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి విశాలమైన నిల్వ సదుపాయమున్న కొన్ని విత్తనాల బ్యాంకులు కోతల సమయంలో ధరలు తక్కువ ఉన్నప్పుడు ధాన్యాన్ని కొంటాయి. దాన్ని ప్రాసెస్ చేసి తర్వాత కొంత లాభానికి అమ్ముతాయి. ఈ వీడియోలో నేర్చుకున్నది మరోసారి చూద్దాం. దేశవాళీ రకాల సేకరణ, నిల్వ, పెంపుదల, ఇచ్చిపుచ్చుకోవడాలకు ఉన్న ప్రాముఖ్యతను సమూహానికి వివరించాలి. ఒక నిర్వహణ సమితిని ఏర్పాటు చేసి సభ్యుల నైపుణ్యాలను బలోపేతం చేయాలి. నియమ నిబంధనలను రూపొందించాలి. దేశవాళీ విత్తనాల రకాలను సేకరించి విత్తనాల పెంపుదలకు విత్తనాల ఉత్పాదకుల నెట్వర్క్ ను స్థాపించాలి. విత్తనాల బ్యాంక్ శిక్షకులు సమూహానికి ఎక్స్టెన్షన్ సేవలు అందించగలరు. సాంప్రదాయిక రకాలకు గిరాకీని సృష్టించి మీ విత్తనాల బ్యాంక్ సేవలను ప్రకటించాలి. అనేకమైన ఖర్చులను తట్టుకోవడానికి మీ విత్తనాల బ్యాంక్ చేపట్టగలిగిన ఆదాయ సృష్టి పనులను గుర్తించాలి. ఈ విత్తనాల బ్యాంక్ వల్ల రైతులు రసాయన వ్యవసాయాన్ని మానడానికి తోడ్పడుతున్నాం. దేశవాళీ రకాలని సమర్థిస్తూ విత్తనాలని అమ్ముతున్నాం. వ్యవసాయపు ఖర్చులని తగ్గిస్తున్నాము.
3: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండీ డిఎం గ్యాస్ట్రోఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియా సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారింది.

పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు

0: ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, JP రోడ్, భీమవరం. సెల్ 9542521117.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే

0: అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9993.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.
0: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

హాయ్ హలో లిజనర్స్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు రేడియో విజన్ 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే సాహిత్య. మరి లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఇవాళ టాపిక్ ఏంటో తెలుసుకుందాం. మైగ్రేన్ సమస్యకు ఆయుర్వేదం ఒక తిరుగులేని వైద్యంట. ఒక పార్శ్వపు తలనొప్పి 100 ఇతర తలనొప్పులకు సమానం. ఏకంగా కనీసం 2-3 రోజులైనా వేధించే ఈ తలనొప్పి గుర్తుకు వస్తేనే కొందరు వణికిపోతారు. శరీరంలోని ఏ ఇతర భాగాల్లోనూ సమస్య ఉన్నప్పుడు తమ విధి నిర్వహణకు పెద్ద అడ్డంకిగా అనిపించకపోవచ్చు. కానీ శరీరం మొత్తాన్ని నియంత్రించే శిరస్సులోనే సమస్య ఉన్నప్పుడు అది అన్నిటికీ పెద్ద అంతరాయమే అవుతుంది. ఏమైనా ఆయుర్వేద వైద్యంతో పార్శ్వపు నొప్పి సమూలంగా తొలగించవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ హనుమంతరావు గారు. ఆధునిక మానవుని జీవితంలో మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి సర్వసాధారణం అయిపోయాయి. వీటి కారణంగానే నేడు చాలా మంది తలనొప్పి సమస్యతో బాధపడుతున్నారు. కాలక్రమంగా భౌగోళిక ఉష్ణోగ్రత కూడా పెరుగుతూ వస్తుంది. ఉద్యోగ మరియు వ్యాపార బాధ్యతల వల్ల ఎంత ఎండగా ఉన్నా సరే ఆ ఎండలో తిరగడం అస్సలు తప్పడం లేదు. ఫలితంగా తలనొప్పి, మైగ్రేన్ బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంటుంది. పలు రకాల కారణాలతో మెదడులో జరిగే మార్పులు, నరాల పనితీరులో వచ్చే తేడాలు ఈ సమస్యకు అతి ముఖ్య కారణమవుతున్నాయి. మరి లిజనర్స్, ఈ మైగ్రేన్

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఎవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
3: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
2: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.
4: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
4: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
4: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
4: సెల్ 9100 9193.
5: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, ఇప్పుడు ప్లే అయిన సాంగ్ అయితే మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మన టాపిక్ కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మానవ జీవితం మరీ యాంత్రికంగా మారిపోయింది. నైట్ షిఫ్ట్లు, నిద్రలేమి సమస్యలు మైగ్రేన్ బాధితుల సంఖ్యను పెంచేస్తున్నాయి. మైగ్రేన్ తో పాటు మనిషిని వేధిస్తున్న తలనొప్పులు కూడా తక్కువేమీ కాదు. టెన్షన్ తో వచ్చే తలనొప్పులు, ఇన్ఫెక్షన్లు, ట్యూమర్లు, సైనసైటిస్ కారణంగా వచ్చే తలనొప్పి వస్తూ ఉంటుంది. సాధారణంగా 20 నుండి 30 ఏళ్ల లోపు వారిలోనే ఈ మైగ్రేన్ సమస్య ఎక్కువగా కనిపిస్తోందిట. అలాగే 6-7 ఏళ్ల లోపు పిల్లలు కూడా ఈ మైగ్రేన్ కు గురవుతుంటారు. ప్రత్యేకించి బాలికల్లోనే ఈ నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ మైగ్రేన్ కి అసలు కారణాలు ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు. తలలో ఏదో ఒకవైపునే వచ్చే పార్శ్వపు నొప్పిని ఒక్కోసారి భరించడమే కష్టమవుతుంది. కనుబొమ్మలు, కనుగుడ్డు చుట్టూ తీవ్రమైన నొప్పి ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పితో కొందరికి వాంతులు కూడా అవుతుంటాయి. నిద్రలేమి, మానసిక ఒత్తిళ్ల కారణంగా ఈ సమస్య మరీ ఎక్కువైపోతుంది. మద్యపానం, మాదక ద్రవ్యాల సేవనం, నిర్ణీత వేళలో భోజనం చేయకపోవడం వంటి కారణాలతో కూడా ఈ తలనొప్పి వస్తుంది. వేసవి ఎండలో తిరగటం, టీవీ చూడటం, కంప్యూటర్ ముందు

చిక్క బిగిన ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా ఇతను నొప్పి వస్తూ ఉంటుంది. వృత్తిపరమైన ఒత్తిళ్లు, మానసిక ఒత్తిళ్ల కారణంగా వచ్చే టెన్షన్ హెడేక్ మనిషిని అతలాకుతలం చేస్తుంది. సాధారణంగా ఈ తలనొప్పి ఉదయం కన్నా సాయంత్రమే ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు తలనొప్పితో పాటు తల తిరగడం కూడా ఉంటాయి. ఈ కారణంగా కొందరికి కడుపు నొప్పి కూడా వస్తూ ఉంటుంది. తలల నొప్పితో పాటే వచ్చే ఈ తలనొప్పిని అబ్డామినల్ మైగ్రేన్ అంటారు. అన్ని తలనొప్పులు మైగ్రేన్ కాకపోవచ్చు, వాటిలో కొన్ని సైనస్ కారణంగా వచ్చేవి కూడా ఉండవచ్చు. మరి లిజనర్స్, ఆయుర్వేదంలో మైగ్రేన్ కి రిలేటెడ్ ఏం సొల్యూషన్స్ ఉన్నాయి అన్న విషయాలు తెలుసుకునే ముందు మీకోసం అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: ఎస్ ఎండి డిబిఎల్ చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
0: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర డిఎన్బి ఆర్థో ఎంఎన్ఎంఎస్ ఎఫ్ఐఎస్ ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
0: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
0: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552.
5: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, ఇప్పుడు ప్లే అయిన సాంగ్ అయితే మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మన టాపిక్ కంటిన్యూ చేసుకుందాం. మైగ్రేన్ ను ఆయుర్వేద శాస్త్రం అర్ధ భేదకం అని పిలుస్తుంది. ఈ సమస్య ముఖ్యంగా వాత నిదానం వల్ల వస్తుందిట. ప్రత్యేకించి రూక్ష పదార్థ సేవనం అంటే ఫ్రైడ్ ఫుడ్స్ తినడం, ద్విచక్ర వాహనం మీద దూర ప్రయాణాలు చేయటం, అధికంగా శ్రమించడం, అతిగా వ్యాయామం చేయడం వంటివి కూడా ఇందుకు కారణమవుతాయి. వాత ప్రకోప కారణాల వల్ల పార్శ్వ నొప్పి వస్తుంది. వాతం లేదా కఫంతో ప్రకోపం చెంది శిరస్సులోని సగభాగాన చేరుతుంది. ఆ తర్వాత సిరలు, కనుబొమ్మలు, కణతలు, చెవులు, కళ్ళు, నుదురు సగభాగాన కత్తితో కోస్తున్నట్లు విపరీతమైన బాధ కలిగిస్తుంది. అందుకే ఆచార్యులు దీన్ని అర్ధావా భేదకంగా వర్ణించారు. ఈ సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడే చికిత్స తీసుకుంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందిట. కాలయాపన చేస్తే కంటికి, చెవికి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మరి వాటి నివారణ మార్గాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మద్యం, మాదక ద్రవ్యాలను ఏమాత్రం సేవించకూడదు. ప్రతిరోజు నిర్ణీత వేళల్లో ఆహారం తీసుకోవాలి. రాత్రివేళ సరైన సమయానికి నిద్రపోవడం తప్పనిసరి. ఎండలో వెళ్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, కంప్యూటర్ పై పనిచేస్తున్నప్పుడు యాంటీగ్లేర్ కళ్లద్దాలు తప్పనిసరిగా పెట్టుకోవాలి. తలనొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం ఎంతో అవసరం. మైగ్రేన్ చికిత్సలో ఔషధ చికిత్స, పంచకర్మ చికిత్స అంటూ రెండు రకాలుగా ఉంటాయి. పంచకర్మ చికిత్సలో ముఖ్యంగా అభ్యంగ, స్వేదన, నస్యకర్మ, తక్రధార వంటి చికిత్సలు నిపుణులైన ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో తీసుకుంటే మైగ్రేన్ సమస్య నుండి శాశ్వతంగా విముక్తి పొందే అవకాశాలు సంపూర్తిగా ఉన్నాయి. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, మైగ్రేన్ సమస్యకు ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యం ఉందో. తిరిగి రేపు ఇదే సమయానికి ఇంకొక మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాము. అండ్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, ఆర్జే సాహిత్య.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్.

ప్రజలకు 100% ఏవిధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద సంఘి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్, బన్స్, రస్క్, కేక్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరి ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

పర్సెంట్ డిస్కౌంట్ లభించను. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. రేడియో విష్ణు 90.4 MHz పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 9వ తరగతి విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠం ద ప్యాసివ్ వాయిస్ పార్ట్ 1.
2: Oh God, what a mess. The TV is on and nobody is watching it. Anand, Ashwini, where are you?
3: Yes, Mom.
2: Come here, both of you.
3: Yes, Mom.
2: Why didn't you switch off the TV when you are not watching it? And how many times have I told you not to raise the volume so much?
3: Anand was watching, Ma.
2: And look at the room. Is this the way you keep things in a room?
4: We didn't do anything, Ma.
2: That's what I'm saying. You don't do anything useful at home. 2 grown-up children are there and the house is so untidy. Look at the newspapers and books lying on the floor. Plates and spoons on the center table. And what are those clothes on the sofa? Is that the place for clothes? And look at the shoes and socks thrown there.
3: Anand threw them there, Ma.
2: And what are these clips and combs doing here?
4: Those are Ashwini's.
2: Oh, are they? Now stop blaming each other. My God, look at the bed in this room. All the pillows and sheets are on the floor. Have you been throwing them at each other?
3: Yes, Mom. Anand threw...
2: Stop it, Ashwini. I was away from home for just an hour and the two of you have made a mess of the house. Very responsible children. Are you kids yet? Don't you know how to behave decently?
4: I was quietly watching cricket on TV, Ma. Ashwini.
2: I said stop blaming each other. I'm not happy with either of you. Now start clearing up the mess. I want everything back in its place. Do it fast and then see me.

0: I think that's enough for now. Let's go to bed.
1: Okay, Mom.
2: మేరంత వరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 9వ తరగతి విద్యార్థుల కోసం ఆంగ్ల పాఠం ద ప్యాసివ్ వాయిస్ పార్ట్ 1 మరియు ద ప్యాసివ్ వాయిస్ పార్ట్ 2 పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
3: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
4: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
3: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
4: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
3: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
3: సెల్ 9100 9119193.

FM 90.4 రెడి విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈరోజు ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్. మరి ఈవేళ ఈ కార్యక్రమంలో నేను ఒక్కడనే ఉన్నాను, ఒకసారి గమనించండి. మరి జూన్ 2వ తేదీ దీని విశిష్టత ఏంటి అని అనుకుంటున్నారా? జూన్ 2 అనేది కేవలం ఒక చరిత్రలో ఒక పేజీ మాత్రమే కాదండి. ఈరోజు ఎన్నో జూన్ 2 తారీఖున జరిగాయి. మరి ఆ విశేషాలేంటో ఒకసారి చూద్దాం. భారతదేశంలో 29వ రాష్ట్రంగా మన పక్కనే ఉన్న తెలంగాణ అవతరించిన రోజు ఇదే. జూన్ 2, 2014 దశాబ్దాల పోరాటం ఫలించి సరికొత్త రాష్ట్రంగా తెలంగాణ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది. కేవలం మన దేశంలోనే కాదండి, ప్రపంచ చరిత్రలో కూడా ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఐరోపా ఖండంలో ఇటలీ దేశం గణతంత్ర దేశంగా మారిన రోజు కూడా ఇదే. 1946 జూన్ 2న అక్కడ ప్రజలు రాచరికం వద్దు ఓటింగ్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఎంచుకున్నారు. మరి ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ విషయానికి వస్తే ఈ తరం ఎక్కువగా వాడుతున్న టెక్నాలజీకి ఈరోజే పునాది పడిందండి. 1896 జూన్ 2న గొప్ప శాస్త్రవేత్త గుగ్లీ ఎల్మార్క్ని తాను కనిపెట్టిన రేడియో వైర్లెస్ టెలిగ్రఫీ కోసం తొలి పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఆ ఆవిష్కరణే ఈరోజు మనం ఇలా రేడియోలో ముచ్చటించుకోవడానికి కారణమైందన్నమాట. ఈరోజు జూన్ 2న మన దేశ బ్యాంకింగ్ రంగంలో కూడా ఒక చారిత్రాత్మకమైన రోజు అని చెప్పుకోవాలండి. సరిగ్గా 1806లో ఇదే రోజున మన ఆర్థిక వ్యవస్థకి మూలస్తంభమైన భారతీయ స్టేట్ బ్యాంక్ స్థాపనకి పునాది పడింది. అదేవిధంగా మన ప్రపంచ చరిత్రను ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 1953 జూన్ 2న బ్రిటిష్ సామ్రాజ్యానికి ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. యునైటెడ్ కింగ్డమ్ మహారాణిగా 2వ ఎలిజబెత్ పట్టాభిషేకం అత్యంత వైభవంగా జరిగిన రోజు ఇదే. మరి తర్వాత చరిత్రలో 1910 జూన్ 2న ఒక అద్భుతమైన సాహసం కూడా నమోదైందండి. చార్లెస్ రోల్స్ అనే ధైర్యశాలి ఇంగ్లీష్ ఛానల్ని కేవలం 95 నిమిషాల్లో విమానంపై 2 వైపులా ప్రయాణించి సరికొత్త రికార్డు సృష్టించిన రోజు. మరి అలా రికార్డు సృష్టించడం అంటే ఒక విధంగా ఎంతో గొప్పనే చెప్పుకోవాలి కదండి. అదేవిధంగా మన తెలుగు గడ్డ మీద సరికొత్త చరిత్ర లిఖించబడిన రోజు. అదేవిధంగా జూన్ 2వ తేదీన అభివృద్ధి కోసం సరిహద్దులని మార్చడం చరిత్రలో సహజం. అదేవిధంగా 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ పరిధిలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ, అదేవిధంగా

విలీన ప్రక్రియ అధికారికంగా ఒక రూపాన్ని సంతరించుకుందని చెప్పాలి. 2014 జూన్ 2న కేవలం తెలుగు రాష్ట్రాలే కాదండి, మన పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు సరిహద్దు జిల్లాల పరిధిలో కూడా కొన్ని కీలకమైన భౌగోళిక మార్పులు, విలీన ప్రక్రియలు కూడా చోటు చేసుకున్నాయి. మరో విశేషం ఏంటంటే, కాలం ఎప్పుడూ సంతోషాలనే కాదు కదండి, గుండెల్ని పిండేసే విషాదాలు కూడా

స్వాతంత్ర సమర చరిత్రను చూస్తే సరిగ్గా 1889లో ఇదే రోజున ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు జన్మించారు. ఆయన గొప్ప నాయకుడుగా, సాహసీకుడుగా, అద్భుతమైన వక్తగా, కవిగా, గాయకుడుగా మన తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. అలాగే పరిశోధనా రంగానికి వస్తే 1897 జూన్2న ప్రముఖ చారిత్రక పరిశోధకుడు కొత్త భావయ్య జన్మించారు. ఆయన మన చరిత్రకు సంబంధించిన ఎన్నో కీలక విషయాల్ని వెలుగులోకి తెచ్చారు. సాహితీ లోకంలో చూస్తే 1939లో ఇదే రోజున ప్రసిద్ధ మలయాళ కవి, పద్మశ్రీ పురస్కార గ్రహీత విష్ణు నారాయణ్ నంబూత్రి జన్మించారు. ఆయన కవిత్వం మలయాళ సాహిత్యంలో ఎంతో ప్రత్యేకమైందని చెప్పుకోవాలి. ఇక సంగీత సామ్రాజ్యానికి వస్తే ఈరోజు భారతీయ సినిమా గర్వించదగ్గ సంగీత బ్రహ్మ, గాయకుడు, గీత రచయిత ఇళయరాజా జన్మదినం. 1943 జూన్2న జన్మించారు. ఆయన స్వరపరిచిన పాటలు దశాబ్దాలుగా మనల్ని ఓలలాడిస్తూనే ఉన్నాయి. అదేవిధంగా వెండి తెరపై అద్భుత దృశ్య కావ్యాలను ఆవిష్కరించే ప్రసిద్ధ భారతీయ చలనచిత్ర దర్శకుడు మణిరత్నం గారు కూడా ఇదే రోజున జూన్2, 1956లో జన్మించడం జరిగింది. టాలీవుడ్లో భారీ గ్రాఫిక్స్, అద్భుతమైన సెట్టింగులతో సినిమాల్ని తెరకెక్కించే ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ 1964లో ఇదే రోజున జన్మించడం జరిగింది. తర్వాత హాస్యంతో పాటు విలక్షణ నటనతో రచయితగా అలరించే మన తెలుగు సినిమా నటుడు ఉత్తేజ్ కూడా 1975 జూన్2న జన్మించారు. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే తన నటనతో కాస్ట్యూమ్ డిజైనర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సోనాక్షి సిన్హా 1987లో ఇదే రోజున జన్మించారు. తెలుగు సినీ పరిశ్రమలో తన అద్భుతమైన గొంతుతో ఎన్నో సూపర్ హిట్ పాటలు పాడిన యువ నేపథ్య గాయకుడు హేమచంద్ర 1988 జూన్2న జన్మించారు. ఇంకా విద్యారంగానికి ఎనలేని సేవ చేసిన ప్రముఖ స్కాటిష్ దాత మేరీ ఎర్కైన్స్ 1707 జూన్2న కన్నుమూశారు. మహిళా విద్యాభివృద్ధికి ఆవిడ చేసిన కృషి చరిత్రలో ఎప్పటికీ గుర్తుంటుంది. ఇక ప్రపంచ చరిత్రని, విప్లవ పోరాటాలని కనుక చూస్తే ఇటలీ దేశ ఏకీకరణలో అత్యంత కీలక పాత్ర పోషించిన గొప్ప ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు గీసెప్పి గరిబాల్ది 1882లో సరిగ్గా ఇదే రోజున తుది శ్వాస విడిచారు. ఆయన చూపిన సాహసం, నాయకత్వ లక్షణాలు ప్రపంచవ్యాప్తంగా ఎందరో స్వాతంత్ర వీరులకి స్ఫూర్తినిచ్చాయి. మరి చివరిగా భారతీయ చలనచిత్ర రంగానికి వస్తే ఈరోజు ఒక మహాశకం ముగిసిన రోజు. హిందీ సినిమా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన గొప్ప నటుడు, అద్భుతమైన దర్శకుడు, నిర్మాత, బాలీవుడ్ షోమెన్ రాజ్ కపూర్ 1988 జూన్2న మనల్ని విడిచి అనంతలోకాలకు వెళ్లారు. ఆయన రూపకల్పన చేసిన చిత్రాలు, పోషించిన పాత్రలు భారతీయ సినిమా చరిత్రలో అమరమై నిలిచిపోయాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదండి. లిజనర్స్, మరి చూశారు కదండి, ఇలా విద్యారంగం, ప్రపంచ విప్లవ పోరాటాలు, వెండితెర సామ్రాజ్యం, ఇలా వేర్వేరు రంగాల్లో ధృవతారులుగా వెలిగిన మహానుభావుల్ని స్మరించుకునే రోజు ఈ జూన్2. ఇంతవరకు మనం జూన్2వ తేదీకి సంబంధించిన ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు టాపిక్ మనం మాట్లాడుకోబోయే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకుని

0: గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100191193.
1: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
0: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
0: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
1: సో చక్కని పాట అయితే విన్నారు కదండి. సో వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈరోజు ముచ్చట్లు కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. సరే, మరి ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే అన్నాను కదా. సరే, ఈరోజు ఒక ఊరంత పెద్ద సమస్యని మీ ముందుకు తీసుకొచ్చానండి. అదేంటంటే మన బడి పిల్లల వీపుల మీద ఉండే ఆ రాళ్ల మూట. అవునండి, జూన్ నెల వచ్చేసింది అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలియని టెన్షన్, పిల్లలకైతే భయం. ఎందుకంటే మళ్ళీ స్కూళ్ళు రీఓపెన్ అయిపోతాయి, మళ్ళీ ఆ బ్యాగులు మొయ్యాలి, చదవాలి. సో ఇలాంటి బాధలు ఎన్నో ఉంటాయి కదండి. మరి ఈవేళ మన టాపిక్ ఏంటంటే పిల్లల స్కూల్ బ్యాగ్ బరువు, అదొక మొయ్యలేని భారం. ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నానంటే పొద్దున్నే మా వీధి కిటికీలోంచి బయటికి చూస్తున్నానండి, నాకు ఒక విధంగా జాలేసింది, కాస్త నవ్వు కూడా వచ్చింది. మన ఒక చిన్న కుర్రాడు, 1వ క్లాస్ చదివే కుర్రాడు స్కూల్ బస్ కోసం నిలబడి, ఆ స్కూల్ బస్ కోసం నిలబడే స్టైల్ చూస్తే నాకు సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుడు అయితే మాత్రం గుర్తొచ్చారండి. వీపునంతంత బ్యాగ్, ఆ బ్యాగ్ బరువుకి వాడు వెనక్కి వంగిపోతూ ఉంటాడు. బస్సు రాగానే ఆ సంచిని సీట్లోకి ఎక్కించడానికి ఆ పిల్లవాడు పడే కష్టం చూస్తే ఒలింపిక్స్లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నట్టుంటుంది. అసలు మన పిల్లలు బడికి వెళ్తున్నారా లేదంటే బరువులు మోసే పనులకు వెళ్తున్నారా, నాకైతే అస్సలు అర్థం కాదండి. 1వ క్లాస్ పిల్లాడికి బరువు 10 కిలోలుంటే వాడు మోసే సంచి బరువు 12 కిలోలుంటుంది. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి? ఆ మధ్య ఓ పక్కింటి కుర్రాడు బ్యాగ్ తగిలించుకుని నడుస్తుంటే వెనక నుంచి వాళ్ళమ్మ ఒరే అని పిలిచింది. వాడు వెనక్కి తిరగబోతే ఆ బ్యాగ్ బరువు బ్యాలెన్స్ తప్పి కింద పడ్డాడు. అంటే పిల్లల బరువు కంటే ఈ పుస్తకాల బరువే ఎక్కువైపోయిందండి. బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించినప్పుడు కూడా ఎంత శ్రమదోపిడీ జరగలేదేమో అని అనిపిస్తూ ఉంటుంది. సరే, పిల్లల స్కూల్ బ్యాగ్ బరువు గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అసలు మీరు ఒకటి గమనించారా, పిల్లవాడు నర్సరీలో ఉన్నప్పుడు ఆ బ్యాగ్ చాలా ముద్దుగా చిన్నగా ఉంటుంది. అందులో ఒక డైరీ, ఒక వాటర్ బాటిల్ మాత్రమే ఉంటాయి. కానీ వాడు ఎల్కేజీ యూకేజీకి వచ్చేసరికి బ్యాగ్ సైజు మెల్లగా పెరిగిపోతుంది. 1వ క్లాస్లోకి రాగానే సీన్ మొత్తం మారిపోతుంది అనుకోండి. ఇప్పటి వరకు కార్టూన్ బొమ్మలతో అందంగా ఉన్న సంచి కాస్త సిమెంట్ బస్తాలాగా తయారైపోతుంది. దానికి కారణం ఏంటో తెలుసా? మన స్కూళ్ళల్లో టైం టేబుల్ అని ఒకటి ఇస్తూ ఉంటారు. కానీ మన మేనేజ్మెంట్లు ఎంత తెలివైనవంటే ఆ టైం టేబుల్తో సంబంధం లేకుండా రోజు అన్ని పుస్తకాలు తెచ్చేయమంటారు. ఎందుకంటే ఏ పీరియడ్లో ఏ టీచర్ వస్తారో, ఏ సబ్జెక్ట్ చెప్తారో ఎవరికీ తెలియదు కదా. దాంతో పిల్లలు సేఫ్ సైడ్ కోసం లైబ్రరీ మొత్తాన్ని బ్యాగులో సర్దుకుని వెళ్లాల్సి వస్తుంది. టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్, అసైన్మెంట్ బుక్స్, మళ్ళీ ప్రాక్టీస్ బుక్స్, ఇవన్నీ కాకుండా డ్రాయింగ్ బుక్, కలర్ పెన్సిల్స్, క్రాఫ్ట్ పేపర్స్, అబ్బో ఇవన్నీ ఒకెత్తైతే ఆ నోట్బుక్స్లో మళ్ళీ క్లాస్ వర్క్ వేరే, హోంవర్క్ వేరే. ఒకే సబ్జెక్ట్కి 2-3 పుస్తకాలు, ఇంగ్లీష్కి 4 రూల్ బుక్స్, మ్యాథ్స్కి బాక్స్ రూల్ బుక్, తెలుగుకి బ్రాడ్ రూల్ బుక్. ఇలా రూల్స్ పెట్టడంలో ఉన్న శ్రద్ధ పిల్లల వెన్నుముక మీద చూపించడం లేదండి. నాకైతే ఏమనిపిస్తుందంటే ఈ పుస్తకాల పబ్లిషర్స్ స్కూల్ వాళ్ళు కలిసి ఏమైనా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ పెట్టారేమో అని డౌట్ కూడా వస్తూ ఉంటుంది. పిల్లల్ని చిన్నప్పటి నుంచే బరువులు మోసే బాహుబలులాగా తయారు చేసేస్తూ ఉన్నాం మనందరం కూడా. బాహుబలైన ఆ ఏనుగుని శివలింగాన్ని ఒకేసారి ఎత్తాడా? లేదు కదా. కానీ మన పిల్లలు రోజు పొద్దున్నే సాయంత్రం ఈ బరువులు మోస్తూనే ఉన్నారండి. మరి ఈ పుస్తకాల బరువుకి తోడు మనం పెట్టే లంచ్ బాక్సులు, వాటర్ బాటిల్ కదేంటో ఒకసారి చూద్దాం. మన పిల్లల స్కూల్ బ్యాగ్ బరువులో పుస్తకాలతో పాటు సమానంగా పోటీ పడే ఇంకొక కేటగిరీ ఉందండి, అదే తిండి గిన్నెలు, నీళ్ల సీసాలు. ఈ మధ్య పేరెంట్స్కి ఒక వింత అలవాటు మొదలైంది. పిల్లాడు స్కూల్లో ఎక్కడ ఎండిపోతాడో అని లీటరు లీటర్నర స్టీల్ వాటర్ బాటిల్స్ కొనిస్తున్నారు. ఆ స్టీల్ బాటిల్ ఖాళీగా ఉన్నప్పుడే 1/2 కిలో బరువు ఉంటుంది. ఇక అందులో నీళ్లు పోస్తే 1.5 కేజీ అవుతుంది. స్పూన్లు ఫోర్క్లు ఇవన్నీ కలిపితే ఇంకో 2 కిలోలు ఎక్స్ట్రా లగేజ్ అనుకోండి. ఈ వాటర్ బాటిళ్ల మొత్తం మరీ ఘోరం. స్కూళ్లలో మంచి నీళ్ల ప్లాంట్లు ఉంటాయి, ఫిల్టర్లు ఉంటాయి, కానీ పేరెంట్స్కి అంత నమ్మకం ఉండదు. బయట నీళ్లు తాగితే ఇన్ఫెక్షన్లు వస్తాయి, నేనిచ్చిన నీళ్లే తాగు అని పంపుతూ ఉంటారు. ఆ పిల్లవాడు రోజంతా బరువైన బాటిల్ని మోసుకుంటూ వెళ్తాడు. తీరా సాయంత్రం ఇంటికి వచ్చాక చూస్తే అందులో సగం నీళ్లు అలాగే ఉంటాయి. అంటే తాగడానికి కాదు, కేవలం ఎక్సర్సైజ్ కోసమే ఆ బాటిల్ని మోస్తూ ఉన్నారన్నమాట. సరే, ఇంకా లంచ్ బాక్స్ విషయానికి వద్దామండి. ఈ రోజుల్లో స్కూళ్లలో షార్ట్ బ్రేక్, లాంగ్ బ్రేక్, ఫ్రూట్ బ్రేక్ అని 3-4 బ్రేక్లు ఇస్తున్నారు. దాంతో తల్లులు కూడా ప్రతి బ్రేక్కి ఒక డబ్బా పెడుతుంటారు. ఒక డబ్బాలో స్నాక్స్, ఇంకో డబ్బాలో అన్నం, ఇంకో డబ్బాలో ఫ్రూట్స్, ఇలా లంచ్ బ్యాగ్ విడిగా ఇంకోటి తయారవుతుంది. ఒక చేతిలో లంచ్ బ్యాగ్, వీపు మీద స్కూల్ బ్యాగ్, చేతిలో ప్రాజెక్ట్ వర్క్ చార్ట్, ఇవన్నీ పట్టుకుని ఆ పిల్లవాడు నడుస్తుంటే సామాన్లు సర్దుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్న వాళ్ళే కనిపిస్తుంటాడండి. 5వ క్లాస్ దాటిన దగ్గర నుంచి హై స్కూల్కి వచ్చేసరికి బ్యాగులు ట్రావెలింగ్ సూట్ కేసుల్లో మారిపోతూ ఉంటాయి. కొందరైతే బ్యాగులు వీపును మొయ్యలేక కింద చక్రాలు ఉండే ట్రాలీ బ్యాగులు కొంటున్నారు. స్కూల్ కారిడార్లో పిల్లలు ఆ ట్రాలీ బ్యాగులు లాక్కుంటూ వెళ్తుంటే స్కూల్లాగా అనిపించదండో, ఏదో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్లు తిరుగుతున్నట్టుగా ఉంటుంది. మరి దీనివల్ల పొద్దున్నేళ్లలో ఎలాంటి హడావుడు జరుగుతుందో ఒకసారి చూద్దామా. పిల్లల బ్యాగ్ బరువు సమస్య కేవలం పిల్లలది మాత్రమే కాదండి, పొద్దున్నే తల్లుల పాలిటి ఒక పెద్ద సర్కస్ ఫీట్ అనుకోండి. పొద్దున్నే స్కూల్ బ్యాగ్ సర్దడం అంటే ఒక పెద్ద యుద్ధం లాంటిది. ఇళ్లలో అరుపులు ఎలా ఉంటాయో తెలుసుగా. ఒరే, ఈ రోజు తెలుగు పుస్తకం ఉందా, మ్యాథ్స్ వర్క్ బుక్ ఎక్కడ పెట్టావు, డైరీలో సంతకం పెట్టించావా అంటూ కేకలు వినిపిస్తూ ఉంటాయి. టైం టేబుల్ చూసి బుక్స్ సర్దడం అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ డ్రామా. ఆ టైం టేబుల్స్ కూడా ఎలా ఉంటాయో తెలుసా. సోమవారం ఇంగ్లీష్ 1, మ్యాథ్స్ 2, సైన్స్ 1 అంటారు. ఆ 1 ఏంటో 2 ఏంటో ఆ దేవుడికే తెలియాలి. పొరపాటున పిల్లాడు ఏదైనా పుస్తకం మర్చిపోయాడా, స్కూల్లో టీచర్ నుంచి డైరీలో రిమార్క్ వస్తుంది, మీ అబ్బాయి ఈరోజు హోంవర్క్ బుక్ తేలేదు అందుకే క్లాసు బయట నిలబెట్టామని రాస్తారు. ఈ భయానికి తల్లులు ఏం చేస్తారు, ఎందుకు వచ్చిన గొడవరా బాబు అని అన్ని పుస్తకాలు బ్యాగ్లో నెట్టాయి అని సర్దేస్తారు. ఫలితం పిల్లాడు వీపు విరగడం తప్ప ఇంకేమీ లేదండి. ఈ మధ్య స్కూళ్లలో కొత్త ట్రెండ్ కూడా వచ్చిందండో, టెక్స్ట్ బుక్స్ని 2-3 భాగాలుగా డివైడ్ చేసి టెర్మ్ బుక్స్ అని ఇస్తూ ఉన్నారు, బరువు తగ్గుతుందని. కానీ స్కూల్ యాజమాన్యాలు ఊరుకుంటాయా, టెర్మ్ బుక్స్తో పాటు మళ్ళీ విడిగా 4 నోట్బుక్స్, 2 అసైన్మెంట్ బుక్స్ యాడ్ చేస్తారు. అంటే బరువు తగ్గించడానికి వాళ్ళు చేసే ప్లాన్ మళ్ళీ బరువు పెంచడానికే ఉపయోగపడుతున్నాయన్నమాట. ఈ బరువు మోయలేక పిల్లలు బస్సు దిగగానే తల్లులు పరిగెత్తికెళ్ళి ఆ బ్యాగుల్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు. అంటే పిల్లలు మోసే బరువుని సాయంత్రం పూట తల్లులు మోస్తున్నారన్నమాట. జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాల్సిన అవసరం లేదండి, మన పిల్లల స్కూల్ బ్యాగ్ ఎత్తితే చాలు, మంచి బాడీ బిల్డర్ అయితే మాత్రం అయిపోతాం. ఈ స్కూల్ బ్యాగుల మొత్తకి సొల్యూషన్ ఏంటా అని ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? అది ఆలోచించే ముందు ఈనాటి కార్యక్రమంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విని వచ్చిన తర్వాత వాటి గురించి ఆలోచిద్దాం. సో లిజనర్స్, మీ అందరి కోసం ఓ బ్యూటిఫుల్ సాంగ్.

0: of Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001-25552.
3: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషీ, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విశ్వం 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి మన పిల్లల బ్యాగ్ బరువు టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. ఇప్పటిదాకా సరదాగా చమత్కారంగా మాట్లాడుకున్నా ఇది నిజంగా ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన తీవ్రమైన సమస్య అండి. ఈ కాలం పిల్లలకి చిన్న వయసులోనే స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్ వచ్చేస్తున్నాయి. పిల్లల ఎత్తు పెరగడం లేదు, కానీ బ్యాగుల వెడల్పు మాత్రం పెరిగిపోతుంది. ప్రభుత్వాలు జీవోలు ఇస్తున్నాయి, పిల్లల బ్యాగ్ బరువు ఇంతకంటే ఎక్కువ ఉండకూడదు అని రూల్స్ పెడుతున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో అవి అమలవడం లేదు. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఎలా వస్తుంది? దీనికి పరిష్కారం మారాల్సింది కేవలం రూల్స్ మాత్రమే కాదండి, స్కూల్స్ ఆలోచించే విధానం, అలాగే మన మైండ్ సెట్. అసలు ఫస్ట్ స్కూళ్లలో ప్రతి పిల్లవాడికి ఒక లాకర్ లేదంటే డెస్క్ లోపల పుస్తకాలు దాచుకునే సదుపాయం కల్పించాలి. టెక్స్ట్ బుక్స్ అన్నీ స్కూల్లోనే ఉంచేసి కేవలం ఆ రోజు హోంవర్క్ ఉన్న నోట్బుక్ మాత్రమే ఇంటికి పంపించాలి. దీనివల్ల బ్యాగ్ బరువు 35 వంతు తగ్గిపోతుంది అనుకోండి. చదువు అనేది క్లాస్ రూమ్లో జరగాలి తప్ప ఇంటికి

ఈ బడికి మిక్స్డ్గా పుస్తకాలు మోయడంలో కాదు కదా, అలాగే డిజిటల్ క్లాస్ రూమ్స్ని సరిగ్గా వాడుకోవాలి. ఆడియో విజువల్స్ ద్వారా పాఠాలు చెప్తే పిల్లలకి పుస్తకాల అవసరం తగ్గుతుంది. ఇక మనం కూడా పిల్లలు అన్ని పుస్తకాలు మోస్తున్నారా లేదా అని గమనించాలి. స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి టైం టేబుల్ని ఖచ్చితంగా ఫాలో అయ్యేలా ఒత్తిడి తీసుకురావాలి. అందరూ కలిస్తేనే ఈ మార్పు సాధ్యమవుతుందండి. చదువు అనేది పిల్లలకి ఒక జ్ఞాన జ్యోతిలాగా వెలగాలి తప్ప వీపు మీద రాళ్ల మూటలాగా మాత్రం మారకూడదు. బడికి వెళ్లే పిల్లాడు ఉత్సాహంగా నవ్వుతూ పరిగెత్తాలి తప్ప బరువు మొయ్యలేక నడుము వంచుకుంటూ వెళ్ళకూడదు. పిల్లల బాల్యాన్ని ఈ పుస్తకాల బరువుతో నొక్కేకండి. వాళ్ళకి స్వేచ్ఛగా ఆడుకునే పడుకునే వాతావరణాన్ని మనం అందరం కూడా అందించాలి. పిల్లల బ్రెయిన్లోకి నాలెడ్జ్ పంపండి, కానీ వాళ్ళ వీపుల మీద లగేజీని మాత్రం తగ్గించడం తప్పనిసరండి. సరే, ఇన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా, ఇదే విషయాన్ని కొంచెం లోతుగా మనసు పెట్టి ఆలోచించండి. నిజానికి ఈ బరువు ఎక్కడి నుంచి మొదలైంది? కేవలం స్కూల్ యాజమాన్యాలు ఎక్కువ పుస్తకాలు ప్రింట్ చేయడం వల్లేనా? కాదు, దీని వెనుక మన సమాజంలో ఉన్న మార్కుల వేట, ర్యాంకుల పిచ్చి కూడా దాగున్నాయండి. పక్కింటి పిల్లాడికి మన పిల్లాడి కంటే ఒక్క మార్కు ఎక్కువ వచ్చినా తట్టుకోలేని ఒక వింత పోటీ ప్రపంచాన్ని మనమే సృష్టించుకున్నాం. ఆ పోటీలో నెగ్గాలంటే వాడు ఎక్కువ చదవాలి, ఎక్కువ చదవాలంటే ఎక్కువ పుస్తకాలు మోయాలి అనే ఒక తప్పుడు సమీకరణాన్ని మనమే రాసుకున్నాం. 2.5 వయసు రాగానే పిల్లాడి చేతికి బొమ్మలిచ్చి ఆడుకోమనాల్సిన చేతులతో పలకా బల్పం పట్టిస్తున్నామండి. వాడు బడికి వెళ్ళేటప్పుడు వాడు మొహంలో ఒక ఉత్సాహం ఉండాలి, కానీ ఈరోజు పొద్దున్నే లేచి బస్సు ఎక్కుతున్న పిల్లల ముఖాలు చూడండి, ఏ ఒక్కరి మొహంలోనూ నవ్వు కనిపించదు. ఏదో బలవంతంగా ఒక కర్తవ్యంలాగా ఒక పెద్ద బాధ్యతని వీపును వేసుకుని నడుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. మనం ఆ వయసులో ఉన్నప్పుడు కేవలం ఒకే ఒక్క పలక, ఒక చిన్న డబ్బా పట్టుకుని వీధి బడికి పరిగెత్తేవాళ్ళం, గుర్తుందా? ఆ రోజుల్లో మనకి చదువు రాలేదా? మనమే మేధావులం కాలేదా? మరి ఈరోజు ఈ వందల కొద్దీ పుస్తకాల మోత వెనుక ఉన్న అసలు పరమార్థం ఏంటో ఒక్కసారి ఆలోచించండి. మరో విషయం, ఈ రోజుల్లో చాలామంది పేరెంట్స్ ఒక వింత భ్రమలో బతుకుతున్నారండి. స్కూల్ వాళ్ళు ఇచ్చే పుస్తకాల సంచి ఎంత లావుగా ఉంటే ఆ స్కూల్లో అంత బాగా చదువు చెప్తున్నారు అని ఫీల్ అయిపోతూ ఉంటారు. మా పిల్లడికి ఫస్ట్ క్లాస్లోనే 15 పుస్తకాలు ఇచ్చారండి, చాలా స్టాండర్డ్ స్కూల్ అని కాలరెగరేసి మరీ పేరెంట్స్ చెప్తూ ఉంటారు. ఈ సైకాలజీని కార్పొరేట్ సంస్థలు కరెక్ట్గా వాడుకుంటున్నాయండి. మనకి పెద్ద పెద్ద ఇంగ్లీష్ పేర్లు పెట్టి ఫౌండేషన్ కోర్స్ అని, ఐఐటి కాన్సెప్ట్ అని, ఒలింపియాడ్ సిలబస్ అని 1వ క్లాసు పిల్లాడి మీద రుద్దుతూ ఉన్నారు. అసలు ఆ వయసులో వాడికి భాష మీద పట్టు రావాలి, సమాజం మీద అవగాహన రావాలి, పక్క వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, వాడికి అసలు సంబంధం లేని పెద్ద పెద్ద పుస్తకాలను తెచ్చి వాడి వీపు మీద వేస్తూ ఉన్నాం. చదువు అనేది ఒక అందమైన ప్రయాణంలా ఉండాలి తప్ప ఒక శిక్షలా మారకూడదండి. పుస్తకాల సైజులు పెరిగితే నాలెడ్జ్ అయితే పెరగదు, కేవలం పబ్లిషర్ల బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రమే పెరుగుతుంది. ఈ నిజాన్ని మనం ఎప్పుడు గ్రహిస్తాం ఒకసారి ఆలోచించండి. ఈ పుస్తకాల బరువు వల్ల పిల్లల ఆరోగ్యం ఎలా దెబ్బతింటుందో వైద్యులు చెప్తున్న నిజాలు వింటే మనకి ఒళ్ళు గగురు పడుతుందండి. ఆర్థోపెడిషియన్స్ ఏం చెప్తున్నారంటే, ఒక పిల్లవాడు తన శరీర బరువులో కేవలం 10% బరువుని మాత్రమే మోయగలడు. అంతకంటే ఎక్కువ బరువుని రోజూ మోయడం వల్ల వాళ్ల వెన్నుముక శాశ్వతంగా వంగిపోయే ప్రమాదం ఉంది. ఈ రోజుల్లో 10 పిల్లలు కూడా నాకు నడుము నొప్పి వస్తోందన్న, భుజాలు లాగుతున్నాయమ్మా అని ఏడుస్తూ ఉంటారు. చిన్న వయసులోనే స్కోలియోసిస్, కైఫోసిస్ లాంటి భయంకరమైన వెన్నుముక వ్యాధులు పిల్లలకు వస్తున్నాయండి. పిల్లలు పెరిగే వయసులో వాళ్ళ ఎముకలు చాలా సున్నితంగా ఉంటాయి. అలాంటి సమయాల్లో వాటి మీద అంత బరువు వేస్తే వాళ్ళ శారీరక ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. మనం పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి చదివిస్తున్నాం, బానే ఉంది, కానీ ఆ చదువు పూర్తయ్యేసరికి వాడు హాస్పిటల్ బెడ్ మీద పడుకునే పరిస్థితికి వస్తే ఆ చదువు వల్ల ఏం లాభం ఒకసారి ఆలోచించండి. మన వాళ్ళకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదండి, కానీ అనారోగ్యాన్ని మాత్రం బహుమతిగా మాత్రం ఇవ్వకూడదు. మన దేశంలో ఈ పుస్తకాల మొత ఇలా ఉంటే ప్రపంచంలోనే విద్యా వ్యవస్థలో 1గా ఉన్న ఫిన్లాండ్ లాంటి దేశాల్లో ఎలా ఉంటుందో తెలుసా? అక్కడ ప్రాథమిక విద్యల్లో పిల్లలకి అసలు టెక్స్ట్ బుక్స్ అనేవి ఉండవు. వాళ్ళు స్కూల్కి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వస్తారు. అక్కడ చదువు అంతా ఆటపాటల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా, ప్రకృతిని చూసి నేర్చుకోవడం ద్వారా సాగుతూ ఉంటుంది. మరి అక్కడ చదివిన వాళ్ళు సైంటిస్టులు కావడం లేదా? ప్రపంచాన్ని శాసించడం లేదా? మరొకసారి ఆలోచించండి. మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం యశ్పాల్ కమిటీ ద్వారా లెర్నింగ్ వితౌట్ బర్డెన్ అనే అద్భుతమైన నివేదికను తెచ్చింది, కానీ దాన్ని పాటించే నాథుడే లేడు. మన విద్యా వ్యవస్థ కేవలం బట్టి పట్టే విధానం చుట్టూ తిరుగుతోంది తప్ప క్రియేటివిటీకి అస్సలు చోటు ఇవ్వడమే లేదు.
పుస్తకాల్లో ఉన్నదాన్ని ఉన్నట్టుగా ఎగ్జామ్ పేపర్

0: మీద దించేస్తే వాడు గొప్పోడైపోడు. సమాజంలో ఒక సమస్య వచ్చినప్పుడు వాడు ఎలా ఆలోచిస్తున్నాడు, ఎలా స్పందిస్తున్నాడు అనేదే నిజమైన చదువు. ఈ విషయాన్ని స్కూల్స్ గుర్తించాలి, ప్రభుత్వ అధికారులు ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు మనం ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం రేపు మన భవిష్యత్ తరాలు నడుము వంగిపోయిన సమాజంలా కాకూడదనే చిన్న ఆశ అండి. ఇలాంటి వాటి గురించి చర్చించుకుంటే పిల్లలకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. మనం కట్టే వేల రూపాయల ఫీజుల్లో పిల్లలకి స్కూల్లోనే పుస్తకాలు దాచుకునే ఒక చిన్న లాకర్ ఏర్పాటు చేయమని స్కూల్ యాజమాన్యాన్ని అడిగితే ఏమవుతుంది? హోంవర్కుల పేరిట రోజు పిల్లలకి నరకం చూపించే పద్ధతిని మార్చమని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం? మన పిల్లవాడు స్కూల్ నుంచి రాగానే పుస్తకాల సంచిని పక్కన పడేసి కాసేపు హ్యాపీగా ఆడుకునే ఆ బాల్యాన్ని వాడికి ఎందుకు తిరిగివ్వలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి, సమస్య మన కళ్ళ ముందే ఉందండి, బాధితులు మన సొంత పిల్లలే. ఈ పుస్తకాల భారాన్ని దించి వాళ్ల భుజాలకి రెక్కలు తొడుగుదాం, వాళ్ళని స్వేచ్ఛగా సంతోషంగా ఎదిగేలా చేద్దాం. చదువు అనేది వాళ్ల జీవితాన్ని వెలిగించే ఒక దీపం కావాలి తప్ప వాళ్ల బాల్యాన్ని నలిపేసే ఒక ఇనప రోల్ మాత్రం కాకూడదు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సైకలాజికల్ పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాలి. నిజానికి బడికి వెళ్లే వయసులో పిల్లలకి చదువు పట్ల ఒక బాధ్యత, నేర్చుకోవాలనే జిజ్ఞాస కలగాలి. కానీ ఈ రోజుల్లో పిల్లలకి చదువు మీద కంటే ఆ పుస్తకాల బరువు చూస్తేనే ఎక్కువ ఆందోళన, యాంగ్జైటీ మొదలవుతున్నాయండి. పొద్దున్నే లేవగానే అబ్బా ఈరోజు అన్ని పుస్తకాలు బ్యాగ్లో సర్దేనా లేదా, ఏదైనా ఒక్క బుక్ మర్చిపోతే టీచర్ తిడతారేమో, క్లాసు బయట నిలబెడతారేమో అనే భయంతోనే వాళ్ళ రోజు స్టార్ట్ అవుతుందండి. అంటే చదువు అనేది ఒక ఇష్టంగా మారాల్సింది పోయి ఒక పెద్ద మానసిక భారంగా మారిపోతుంది. ఆ బ్యాగ్ సెట్ చూడగానే పిల్లల మైండ్ బ్లాక్ అయిపోతుంది. క్లాస్ రూమ్లోకి వెళ్ళక ముందే సగం ఎనర్జీ ఆ బరువు మోయడానికే సరిపోతుంటే ఇక టీచర్ చెప్పే పాఠాల మీద వాళ్ళు ఎలా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారో ఆలోచించండి. పుస్తకాలు అనేవి జ్ఞానాన్ని ఇచ్చే స్నేహితుల్లా కనిపించాల్సింది పోయి తమని రోజూ హింసించే శత్రువుల్లా పిల్లలకి కనిపిస్తున్నాయంటే తప్పెక్కడ జరుగుతుంది. ఈ మానసిక ఆందోళన వల్ల పిల్లల్లో తెలియకుండానే స్కూల్ మీద ఒక విముఖత, ఒక రకమైన ఫోబియా పెరిగిపోతున్నాయి. చదువులో ఉన్న మజాని ఈ పుస్తకాల బరువు పూర్తిగా నొక్కిపడేస్తుందండి. సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, వర్షాకాలం వస్తే పెద్దవాళ్ళకే ట్రాఫిక్ గొడవలు, బురద నీళ్లు అంటూ నరకం కనిపిస్తూ ఉంటుంది. మరి మన స్కూల్ పిల్లల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఒక చేత్తో తడిసిపోతున్నా సరే గొడుగు పట్టుకోవాలి, ఇంకో చేత్తో ఆ బరువైన లంచ్ బ్యాగ్ పట్టుకోవాలి. వీటన్నిటికీ తోడు వీపు మీద ఆ సిమెంట్ల బస్తాలంటి స్కూల్ బ్యాగ్. అసలు రోడ్డు మీద బురద గుంతలు దాటుకుంటూ జారి పడకుండా పిల్లవాడు నడుస్తుంటే ఏదో సర్కస్ ఫీట్ చేస్తున్నట్టే ఉంటుంది కదా. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఇంకో పెద్ద తలనొప్పి ఏంటంటే ఆ వర్షానికి ఎక్కడ పుస్తకాలు తడిసిపోతాయో అని తల్లులు పడే టెన్షన్ అంతా ఇంత మాత్రం కాదండి. బ్యాగ్ లోపల పుస్తకాలన్నీ ప్లాస్టిక్ కవర్లో చుట్టి మళ్ళీ పైన ఒక రెయిన్ కవర్ వేసి పంపుతారు. దీనివల్ల ఆ బ్యాగ్ సైజు, బరువు ఇంకొంచెం పెరుగుతాయి. ఒకవేళ పొరపాటున పిల్లవాడు నడుస్తూ బ్యాలెన్స్ తప్పి ఆ బురద నీళ్లలో పడ్డాడా, ఇక అంతే సంగతులండి. పిల్లాడు దెబ్బలు తగిలాయని ఏడవడు, అయ్యో నా పుస్తకాలన్నీ తడిసిపోయాయి, రేపు స్కూల్లో టీచర్ కొడతారు అని భయంతో ఏడుస్తాడు. అంటే పిల్లలకి వాళ్ళ ప్రాణం కంటే ఆ పుస్తకాల సంచిని కాపాడుకోవడమే పెద్ద టాస్క్ అయిపోతుంది. వర్షాకాలంలో స్కూల్కి వెళ్లే పిల్లల ఇబ్బందులు ఇక్కడితో ఆగిపోవట్లేదండి. ఒకవేళ వాడు వేసుకున్న రెయిన్ కోట్ సరిగ్గా లేకపోయినా, లేదా స్కూల్ బస్సు దిగి లోపలికి వెళ్లేలోపు గట్టిగా వాన పడినా, ఆ బ్యాగ్ లోపలికి నీళ్లెళ్తాయి. ఆ కాగితాలు నీళ్లను పీల్చుకుని ఒక్కో పుస్తకం కేజీ బరువు తయారవుతుంది. ఆల్రెడీ బరువుగా ఉన్న బ్యాగ్ తడిసిపోయాక డబుల్ బరువు అవుతుంది అన్నమాట. ఆ తడిసిన మూతను మోసుకుంటూ సాయంత్రం ఇంటికొచ్చే పిల్లల ముఖాలు చూస్తే నిజంగా గుండె కరిగిపోతుందండి. ఇంటికొచ్చాక తల్లులకి ఇదొక పెద్ద డ్యూటీ మొదలవుతుంది. ఆ తడిసిన నోట్బుక్స్ని, టెక్స్ట్ బుక్స్ని ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టాలి, లేదంటే ఐరన్ బాక్స్ పెట్టి ఒక్కొక్క పేజీని ఇస్త్రీ చేయాలి. ఆ పుస్తకాలు కాస్త ఉబ్బుపోయి రూపం మారిపోతాయి. మరుసటి రోజు ఆ ఉబ్బిన పుస్తకాలని మళ్ళీ అదే బ్యాగ్లో కుక్కాలి, అప్పుడు ఆ సంచి జిప్పు కూడా సరిపోదు. అసలు ఈ వర్షాకాలంలో పిల్లలు బడికి వెళ్ళి చదువు నేర్చుకుంటున్నారా, లేదంటే ఈ ప్రకృతి వైపరీత్యాల మధ్య పుస్తకాల రక్షణ యాత్ర చేస్తున్నారా అనేది అసలు ఎవ్వరికీ అర్థం కాని విషయం అండి.
1: సరే ఎలాగోలాగా కష్టపడి ఆ వర్షంలో కడుస్తూ ఆ రాళ్ల మూటని మోసుకుంటూ పిల్లాడి ఇంటికి వచ్చాడు అనుకుందాం.
0: కనీసం ఇంట్లోనైనా కాసేపు ప్రశాంతంగా ఉంటాడా అంటే అదీ లేదు. రాగానే ఆ బ్యాగ్లోంచి ఒక్కొక్క పాము పిల్లల్లాగా హోంవర్క్ పుస్తకాలు బయటికి తీయాలి. స్కూల్లో రోజుకి 7 పీరియడ్లు ఉంటే కనీసం 5 టీచర్లు హోంవర్క్లు ఇస్తారు. మ్యాథ్స్లో 1 పేజీ రాయాలి, సైన్స్లో 1 బొమ్మ గీయాలి, సోషల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బట్టి పట్టాలి. బయట చూస్తేనేమో

చల్లగా వర్షం పడుతూ ఉంటుంది. కాసేపు పేపర్ పడవలు చేసుకుని ఆడుకుందామనే ఆశ పిల్లాళ్ళలో ఉంటుంది. కానీ ఇక్కడ హోంవర్క్ల బరువు ఆ ఆశలన్నింటినీ తొలిచేస్తూ ఉంటుంది. రాత్రి 10 గంటల వరకు ఆ బరువైన పుస్తకాలతో కుస్తీ పడుతూ కళ్ళు నలుపుకుంటూ రాస్తూనే ఉంటారు. చదువు అనేది ఒక నిరంతర ఆందోళనగా మారిపోయినప్పుడు పిల్లల్లో క్రియేటివిటీ ఎలా పెరుగుతుంది ఆలోచించండి. వాళ్ళకి సబ్జెక్టు మీద ఇష్టం ఎప్పుడు కలుగుతుంది? బాధ్యతగా చదవాల్సిన చదువుని మనం ఒక భయంగా, ఒక మోయలేని భారంగా మార్చేశాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయాలన్నీ ప్రతి ఇంట్లో రోజు జరిగేవేనండి. కాకపోతే మనం వాటికి అలవాటైపోయి ఒక దినచర్యలా చూస్తూ వదిలేస్తున్నాం. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ వర్షాకాలంలో వాన చినుకులు పడుతూ ఉంటే తడిసి ముద్దవుతున్న మన పిల్లల బాల్యానికి మనం రక్షణగా ఒక గొడుగు పట్టాల్సిన అవసరం లేదంటారా? పుస్తకాల బరువు తగ్గించడం అనేది కేవలం పిల్లల శారీరక ఆరోగ్యానికే కాదండి, వాళ్ళ మానసిక ప్రశాంతతకి కూడా చాలా అవసరం. చదువు మీద ఆందోళన పోయి ఇష్టం కలగాలి అంటే ముందు వాళ్ల వీపుల మీద ఉన్న ఈ లగేజీ భారం దిగాలి. కనీసం ఈ వర్షాకాలంలోనైనా స్కూల్ యాజమాన్యాలు కొంచెం కనికరించి రోజుకి ఇన్ని పుస్తకాలు మోసే రూల్ని పక్కన పెట్టాలి. హోంవర్క్ల బరువుని తగ్గించాలి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కేవలం ఒక చిన్న చిరునవ్వుని, నేర్చుకోవాలనే ఉత్సాహాన్ని మాత్రమే బ్యాగులో పెట్టుకుని వెళ్లే రోజు ఎప్పుడు వస్తుందా అని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తూ ఉండాలండి. ఈ సమస్యను ఇలాగే వదిలేస్తే రేపు మన భవిష్యత్ తరాలు వంగిపోయిన నడుములతో, ఆందోళనలతో నిండిన మనసులతో మిగిలిపోతాయి. మన పిల్లల బాల్యాన్ని మనమే కాపాడుకోవాలి. వాళ్ళకి భారం లేని చదువుని అందించాలి. కానీ మన పేరెంట్స్ టాలెంట్ చూస్తే మళ్ళీ నవ్వొస్తుందండి. ఈ వర్షాకాలంలో పిల్లల బ్యాగులు తడిసిపోకుండా తల్లులు కనిపెట్టిన కొత్త టెక్నాలజీ ఏంటో తెలుసా? ఇంట్లో ఉండే పాత నైలాన్ చీరలు, లేదంటే రేషన్ బియ్యం ప్లాస్టిక్ సంచులు ఉంటాయి కదా, వాటిని కట్ చేసి స్కూల్ బ్యాగ్ లోపల ఒక లేయర్గా కుట్టేస్తారు. పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడా, లేదంటే వరద సహాయక చర్యల కోసం రేషన్ సరుకులు తీసుకెళ్తున్నాడో అస్సలు అర్థం కాదు. కొందరైతే మరీ వింతగా బ్యాగ్ పైన ఒక పెద్ద నల్లటి కవరు చుట్టి దానికి సెల్లో టేప్ వేసి పంపుతూ ఉంటారు. ఆ బస్ స్టాప్లో చూస్తే ఒక్కొక్కడు ఒక్కొక్క బ్లాక్ కమాండోలాగా కనిపిస్తూ ఉంటాడండి. ఈ హడావుడి చాలదన్నట్టు మన స్కూళ్లలో ట్విస్ట్లు ఎలా ఉంటాయో తెలుసా? బయట కుండపోత వాన పడుతూ ఉంటే లోపల పిల్లాడు తడిసి ముద్దయి క్లాసులో కూర్చుంటాడు. కానీ టీచర్ మాత్రం, వాన పడితే స్కూల్కి రావా, నీ దేశభక్తి ఏమైంది, బుక్స్ తడిస్తే హోంవర్క్ రాయవా అని డైలాగులు వేస్తారు. ఆ తడిసిన పుస్తకాల్లో అక్షరాలు కాస్త బ్లూ కలర్ చెరువుల్లా మారిపోతే ఆ చెరువుల్లో ఆన్సర్లు వెతుక్కోవడం మన పిల్లలకి ఉన్న ఏకైక సూపర్ పవర్. ఈ బరువులు, ఈ వర్షాలు, ఈ హోంవర్క్ల గొడవలు ఎన్ని ఉన్నా మన పిల్లల్లో ఉండే ఇంటర్నల్ పవర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. ఒక్కోసారి వాళ్ళని చూస్తుంటే నాకు మార్వెల్ కామిక్స్లో హల్క్ క్యారెక్టర్ గుర్తొస్తూ ఉంటుంది. అంత బరువు వీపును ఉన్నా స్కూల్ బస్సు దిగగానే ఆ వర్షంలో ఫ్రెండ్స్ని చూడగానే వాళ్ళ మొహంలో ఒక వెలుగొస్తుంది చూసారా? అది ప్రపంచంలో ఏ మేధావి దగ్గర లేని ఒక అద్భుతమైన స్ఫూర్తి. వాళ్ళు ఆ బరువుని కూడా ఒక ఆటలా మార్చేస్తూ ఉంటారండి. రే, నీ బ్యాగ్ బరువా, నా బ్యాగ్ బరువా, చూసుకుందామా అని బ్యాగులతోనే కుస్తీ పడుతూ ఉంటారు. మనమేమో అయ్యో పాపం పిల్లలు నలిగిపోతున్నారని ఫీల్ అవుతూ ఉంటాం. కానీ వాళ్ళు మాత్రం కష్టాన్ని కూడా నవ్వుతూ దాటేస్తూ ఉంటారు. చదువు మీద ఆందోళన ఉన్నా నేర్చుకోవాలనే ఒక చిన్న ఆశ వాళ్ళ కళ్ళల్లో ఎప్పుడూ సజీవంగానే ఉంటుందండి. ఈ జనరేషన్ పిల్లలు చాలా స్మార్ట్ అని వాళ్ళకి తెలుసు. ఈ సిమెంట్ల బస్తాలాంటి పుస్తకాలని ఎలా హ్యాండిల్ చేయాలో ఆ చిన్న వయసులోనే వాళ్ళు చూపిస్తున్న ఈ ఓర్పు, ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ చూస్తుంటే మన భవిష్యత్ తరాలు ఎంతటి కష్టాన్నైనా నవ్వుతూ ఎదుర్కోగలవనే నమ్మకం అయితే మాత్రం ఒక్కొక్కసారి కలుగుతూ ఉంటుంది. చీకటి ఎంత దట్టంగా ఉంటే వెలుతురు అంత త్వరగా వస్తుందంటారు కదా, ఈ పుస్తకాల బరువు సమస్యపై ఇప్పుడు సమాజంలో ఒక నిశ్శబ్ద విప్లవం మొదలైందండి. చాలామంది యువ విద్యావేత్తలు, కొత్తగా వస్తున్న స్కూల్ ప్రిన్సిపల్స్ ఇప్పుడు పాత పద్ధతులన్నింటినీ కూడా మారుస్తూ ఉన్నారు. కొన్ని స్కూళ్లలో ఆల్రెడీ నో బ్యాగ్ డే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే వారంలో ఒకరోజు పిల్లలు అస్సలు పుస్తకాలు లేకుండా కేవలం లంచ్ బాక్స్ పట్టుకుని బడికి వెళ్తూ ఉన్నారు. ఆ రోజు పూర్తిగా ఆటలు, కథలు, క్రాఫ్ట్స్ మాత్రమే నేర్పిస్తారు. అలాగే కొన్ని స్కూళ్లలో టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ డిజిటలైజ్ చేసి క్లాస్ రూమ్లోనే ప్రాజెక్టుల ద్వారా చూపిస్తూ ఉన్నారు. తల్లులు కూడా ఇప్పుడు మేనేజ్మెంట్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. మా పిల్లలకి ఇన్ని పుస్తకాలు అవసరమా అని పేరెంట్స్ అసోసియేషన్లు మీటింగులు పెడుతున్నాయి. ఈ మార్పు చాలా చిన్నదిగా అనిపించవచ్చు కానీ ఒక పెద్ద అడవి తగలబడడానికి ఒక చిన్న నిప్పు కణిక చాలు కదా. మనందరిలో వస్తున్న ఈ అవగాహనే రేపు మన పిల్లల భుజాల మీద ఉన్న భారాన్ని దించబోతోంది అని ఒక్కసారి ఆలోచించండి. ఇంకొక విషయం అండి, ఒక్కసారి ఊహించుకోండి, రేపు రాబోయే రోజుల్లో మన పిల్లలు ఎలాంటి బరువులు లేకుండా చేతులు ఊపుకుంటూ గాల్లో తేలుతున్నట్టు బడికి వెళ్తుంటే ఎంత అందంగా ఉంటుంది. పుస్తకాల భారం తగ్గి వాళ్ల తలలో క్రియేటివ్ ఆలోచనలు పెరిగే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. చదువు అనేది ఒక

ఎగ్జామ్ రాసి మార్కులు తెచ్చుకునే మిషన్లా కాకుండా ఒక కొత్త విషయాన్ని తెలుసుకునే ఆనందంలాగా మారబోతోంది. ఈరోజు మన పిల్లలు పడుతున్న ఈ చిన్న చిన్న ఇబ్బందులు రేపు ఒక మంచి విద్యా వ్యవస్థ ఏర్పాటు కావడానికి పునాదులు అవుతాయి. ఎందుకంటే సమస్య తీవ్రత తెలిసినప్పుడే కదా పరిష్కారం వైపు అడుగులు పడతాయి. మన పిల్లలు కేవలం పుస్తకాల పురుగులు కాదు, రేపు ఈ దేశాన్ని నడిపించే లీడర్లు, సైంటిస్టులు, ఆర్టిస్టులు వాళ్లల్లోనే ఉన్నారండి. లోకం ఎన్ని భారాలు వేసినా వాటన్నింటినీ తన చిరునవ్వుతో జయించే మన పిల్లల బాల్యానికి ఒక పెద్ద సెల్యూట్ చేద్దాం. పేరెంట్స్గా, స్కూల్స్గా మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. వాళ్ల భుజాల మీద బరువును తగ్గిద్దాం, వాళ్ల ఆలోచనలకి రెక్కలు తొడుగుదాం. రాబోయే కాలం ఖచ్చితంగా మన పిల్లలకి ఒక హ్యాపీ లెర్నింగ్ వాతావరణాన్ని ఇస్తుందని ఆశిద్దామండి. మరి ఈవేళ్టి మన ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో ఈ టాపిక్ మీ అందరిలో ఒక కొత్త స్ఫూర్తిని నింపిందని నమ్ముతున్నానండి. మరి ఈవేళ నేను అందించిన ఈ టాపిక్ మీ అందరిలో కొత్త స్ఫూర్తి నింపింది అని నేను నమ్ముతున్నాను. మరి టైం అయిపోతుంది కాబట్టి ఈ టాపిక్ ఇంతటితోటి క్లోజ్ చేసి డబుల్ ఎనర్జీతోటి మళ్ళీ రేపొచ్చే ఈరోజు ముచ్చట్ల కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, మీ ప్రసాద్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ వి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధాన మంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ CVRS గజపతిరాజు సాగిరాజు, PDCC సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ GN దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ PDM స్వరూప్, MD జనరల్.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: మా మధ్యాహ్న ప్రసారాల వివరాలు. మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1 గంట 15 నిమిషముల వరకు కథానిక, 1 గంట 15 నిమిషముల నుండి 1 గంట 30 నిమిషముల వరకు టైమ్ లైన్, 1 గంట 30 నిమిషముల నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3 గంటల 30 నిమిషముల వరకు మహిళ, 3 గంటల 30 నిమిషముల నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4 గంటల 30 నిమిషముల వరకు రైతు నేస్తం, 4 గంటల 30 నిమిషముల నుండి 5 గంటల వరకు అది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6 గంటల 30 నిమిషముల వరకు కెరియర్ చాయిస్, 6 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. హై లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరి ఈనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117. ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్, మరెప్పట్లా ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మంచి అనేది చేసేవారికి, దానిని పొందేవారికి తెలిస్తే చాలు, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కదండి. అంటే మనం మంచి అనేది, మనం మంచి చేసేవారికి, అంటే మంచి అనేది చేసేవారికి, దానిని పొందేవారికి తెలిస్తే చాలు, అందరికీ తెలియాల్సిన అవసరమే లేదు. మరి మంచి చేసిన వారికి కృతజ్ఞతాభావంతో ఉంటే చాలు కదండి. మనకెవరికైనా మరి మంచి చేసిన వారికి మనం కృతజ్ఞతాభావంతో కలిగి ఉంటే చాలు, అంతకుమించి ఏం అక్కర్లేదు. ఒక లిస్నర్స్, మరొక చక్కని మాట అయితే తెలుసుకున్నా కదా. ఇక అలానే ఈనాడు మన కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయ మ్యామ్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి మాకు జయసదా చిత్రం నుండి కనురెప్ప పాడింది కనుసైక పాట అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే వినటువంటి కార్యక్రమానికి మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు, మరి ఈరోజు ట్యూస్డే కదండి, ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి మనం చేసే పూజలో కానీ, మంత్ర పఠనంలో కానీ, మరి నిత్య జీవితంలో కానీ తెలిసి తెలియక అనేక తప్పులు అంటే అపరాధాలు చేస్తూ ఉంటాం కదండి. అంటే మనం తప్పులు చేయకపోతే అనుకోవాలి, తప్పు చేయకపోతే మానవుడే కాదు కదా. కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో మనం తప్పులు చేస్తూనే ఉంటాం. అరే నాకు ఏ తప్పు చేయలేదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ తెల్లారి లేగిస్తే ప్రతిరోజు కూడా ఏదో ఒక విషయంలో మనం తప్పులు అనేవి చేస్తూ ఉంటాం, అపరాధాలు చేస్తూ ఉంటాం. మనం ఒక స్తోత్రం గురించి మాట్లాడుకుందాం. మరి ఈ స్తోత్రం ద్వారా మనం ఆ పరమాత్మను, ఓ స్వామి మరి నేను చేసిన సమస్త అపరాధాలను అది అత్యంత వినమ్రంగా వేడుకుంటాం. అంటే ఓ స్వామి నేను చేసిన సమస్త అపరాధాలు అన్ని తప్పులను కూడా క్షమించు అని అత్యంత వినమ్రంగా వేడుకుంటాం. ఇది భక్తునిలోని అహంకారాన్ని తొలగించి స్వామి కరుణకు పాత్రని చేస్తుందన్నమాట. అంటే చాలామంది అరే నేను పూజలు చేస్తున్నాను, యజ్ఞయాగాలు చేస్తున్నాను, మరి పుణ్యక్షేత్రాలకు వెళ్ళొస్తున్నామని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకేమీ లేదు, నేను ఎన్నో చదువుకుంటాను, ఎన్నో మంత్రాలు, ఎన్నో శ్లోకాలు, స్తోత్రాలు చదువుకుంటూ ఉంటాను, నేను ఏ తప్పులు చేయలేదని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ మనం చేసే పూజలో కానీ, మంత్ర పఠనంలో కానీ, నిత్య జీవితంలో కానీ తెలిసి తెలియక అనేక తప్పులు అంటే అపరాధాలు చేస్తూ ఉంటాం. ఈ స్తోత్రం ద్వారా మనం ఆ పరమాత్మను, మరి స్వామి నేను చేసిన సమస్త అపరాధాలను క్షమించు అని అత్యంత వినమ్రంగా వేడుకుంటాం. ఇదేంటంటే భక్తునిలోని అహంకారాన్ని తొలగించి స్వామి కరుణకు పాత్రుణ్ణి చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ స్తోత్రం ఏంటనేది తెలుసుకుందామా? మరి చాలా చాలా సింపుల్ అండి, చాలా చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కడ కష్టపదాలు ఏమీ ఉండవు, సంస్కృత శ్లోకాలు ఏమి ఉండవు, చాలా మనం వచనం రూపంలోనే ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ స్తోత్రం ఏంటంటే సుబ్రహ్మణ్య అపరాధ స్తోత్రం అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం తెలుసుకుందామా? నమస్తే నమస్తే గుహా తారకారి, నమస్తే నమస్తే గుహా శక్తి పాణి, నమస్తే నమస్తే గుహా దివ్యమూర్తి, క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధం. అంటే నమస్తే నమస్తే గుహా తారకారి, అంటే తారకాసురుని సంహరించినవాడా నీకు నమస్కారం. నమస్తే నమస్తే గుహా శక్తి పాణి, అంటే చేతిలో శక్తి అనే ఆయుధాన్ని ధరించినవాడా నీకు నమస్కారం. అలానే నమస్తే నమస్తే గుహా దివ్యమూర్తి, అంటే దివ్యమైన మంగళ స్వరూపం కలవాడా నీకు నమస్కారం. క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధం, మరి నీకు అనేక నమస్కారాలు, నేను చేసిన సమస్త అపరాధాలను కూడా క్షమించు తండ్రి అని అర్థం అన్నమాట. ఇక రెండో శ్లోకం ఏంటంటే నమస్తే నమస్తే గుహా దానవారి, నమస్తే నమస్తే గుహా చారుమూర్తి, నమస్తే నమస్తే గుహా పుణ్యమూర్తి, క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధం. అంటే నమస్తే నమస్తే గుహా దానవారి, అంటే రాక్షసులకు శత్రువైన వాడా దానవారి నీకు నమస్కారం అనర్థం. అలానే నమస్తే నమస్తే గుహా చారుమూర్తి, అందమైన రూపము కలవాడా నీకు నమస్కారం అని. అలానే నమస్తే నమస్తే గుహా పుణ్యమూర్తి, మరి పుణ్యమూర్తివైన ఓ గుహుడా నీకు నమస్కారం, నేను చేసిన సమస్త అపరాధాలను క్షమించు తండ్రి అనర్థం. నమస్తే నమస్తే మహేశాత్మపుత్ర, అంటే మహేశ్వరుని యొక్క కుమారుడా నీకు నమస్కారం. నమస్తే నమస్తే మయూరాసనస్థ, నెమలి వాహనంపై ఆసీనుడైనవాడా నీకు నమస్కారం. నమస్తే నమస్తే సరోర్భూత దేవ, అంటే సరోవరమున అంటే శరవణమున ఉద్భవించిన దైవమా నీకు నమస్కారం. క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధం, మరి నేను చేసిన సమస్త అపరాధాలను కూడా క్షమించు తండ్రి అని అర్థం. ఇక తర్వాత శ్లోకం నమస్తే నమస్తే స్వయం జ్యోతిరూప, అంటే స్వయం ప్రకాశితవంతమైన జ్యోతిరూప నీకు నమస్కారం. నమస్తే నమస్తే పరం జ్యోతిరూప, పరమమైన అంటే అత్యున్నతమైన జ్యోతిరూప నీకు నమస్కారం. నమస్తే నమస్తే జగం జ్యోతిరూప, జగత్తంతా వ్యాపించిన జ్యోతిరూప నీకు నమస్కారం. క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధం, మరి నేను చేసిన సమస్త అపరాధాలను కూడా క్షమించు తండ్రి అనర్థం. ఇక నమస్తే నమస్తే గుహా

మంజుగాత్ర అంటే మంజుగాత్ర అంటే మనోహరమైన దేహం కలవాడా, నీకు నమస్కారం. నమస్తే నమస్తే గుహా సచ్చరిత్ర అంటే పవిత్రమైన చరిత్ర, స్వచ్చరిత్ర కలవాడా, నీకు నమస్కారం. నమస్తే నమస్తే గుహా భక్తమిత్ర అంటే భక్తులకు కూడా మిత్రుని వంటివాడా, నీకు నమస్కారం. క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధం, మరి నేను చేసిన సమస్త అపరాధాలను కూడా క్షమించు తండ్రి అని అర్థం. ఇక తర్వాత నమస్తే నమస్తే గుహా లోకపాల అంటే లోకపాల, లోకాలను పాలించేవాడా, నీకు నమస్కారం. నమస్తే నమస్తే గుహా ధర్మపాల అంటే ధర్మాన్ని రక్షించేవాడా, నీకు నమస్కారం. నమస్తే నమస్తే గుహా సత్యపాల అంటే సత్యాన్ని కాపాడేవాడా, నీకు నమస్కారం. క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధం, మరి నేను చేసిన సమస్త అపరాధాలను కూడా క్షమించు తండ్రి అని అర్థం. ఇక తర్వాత నమస్తే నమస్తే గుహా లోకదీప, నమస్తే నమస్తే గుహా బోధరూప, నమస్తే నమస్తే గుహా గానలోల, క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధం అంటే లోకానికి జ్ఞానదీపం కలవాడా, నీకు నమస్కారం. అలానే మరి నీకు నీకు నమస్కారం జ్ఞానస్వరూపుడా బోధస్వరూపుడా అంటే నీకు నమస్కారం. మరి గానమన్నా సంగీతమన్నా ఇష్టపడేవాడా, నీకు నమస్కారం. మరి నేను చేసిన సమస్త అపరాధాలు కూడా క్షమించు తండ్రి అని అర్థం. ఇక చివరిగా నమస్తే నమస్తే మహాదేవసూను, నమస్తే నమస్తే మహామోహహారిన్, నమస్తే నమస్తే మహారోగహారిన్, క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధం. మరి మహాదేవసూను అంటే మహాదేవుని పుత్రుడా, నీకు నమస్కారం. అలానే మహామోహహారిన్ అజ్ఞానమనే గాఢమైన మోహాన్ని పోగొట్టేవాడా, నీకు నమస్కారం. అలానే నమస్తే నమస్తే మహారోగహారిన్ భయంకరమైన రోగాలను నయం చేసేవాడా, నీకు నమస్కారం. మరి క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధం, నేను చేసిన సమస్త అపరాధాలు కూడా క్షమించు తండ్రి అని అర్థం అన్నమాట. లిజనర్స్ మరి విన్నారు కదండి, మరి సుబ్రహ్మణ్య అపరాధ స్తోత్రం ఈ శ్లోకం పేరు. చాలా చాలా సింపుల్ కదా, మరి ప్రతిరోజు కూడా చదువుకుంటే చాలా చాలా మంచిది, చాలా చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఓకే లిజనర్స్, మరి అలానే ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, మరి భీమవరం నుండి లింగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. లిజనర్స్ అందరికీ కూడా పెద్ద హాయ్ అంటున్నారు. మరి అందరూ కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, సమ్మర్ టిప్స్ అనేవి పాటించండి అని చెప్పి అంటున్నారు. అలానే మరి మాకోసం ఒక చక్కని పాటను అయితే ప్లే చేయండి అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేముందు, మరి ఈరోజు సుబ్రహ్మణ్య అపరాధ స్తోత్రం గురించి, అర్థం గురించి చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. అలానే ఇప్పుడు మనం మరొక టాపిక్ గురించి కూడా మాట్లాడుకుందాం. మరి ట్యూస్డే మంగళవారం హనుమంతుడికి కూడా చాలా ప్రీతికరం కదండి. కాబట్టి హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకకు వెళ్తున్నప్పుడు మైనాక పర్వతం ఆయన్ని తనపై కాసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆహ్వానిస్తుంది. మరి దీని వెనుక ఒక అందమైన కథ ఉంది, అదేంటో తెలుసుకుందామా. మరి కృతయుగంలో పర్వతాలన్నింటికీ కూడా రెక్కలు ఉండేవి. అవి ఇష్టం వచ్చినట్లు ఎగురుతూ భూమిపై పడటం వల్ల సమస్త జీవరాశులు కూడా నశించిపోయేవి. మరి దీనితో ఆగ్రహించిన ఇంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాల రెక్కలను నరకడం ప్రారంభించాడు. మరి ఆ సమయంలో హనుమంతుని యొక్క తండ్రి అయిన వాయుదేవుడు మైనాక పర్వతాన్ని రక్షించడానికి వేగంగా వచ్చి మరి దాని మీద, అంటే దానిని సముద్రంలో పడేలా చేశాడు. మరి సముద్రంలో దాక్కోవడం వల్ల మైనాకుడు ఇంద్రుడి వజ్రాయుధం నుండి తప్పించుకున్నాడు. తన ప్రాణాలను కాపాడిన వాయుదేవుని యొక్క రుణం తీర్చుకోవాలని మైనాకుడు అప్పటి నుంచి కూడా ఎదురు చూస్తున్నాడనమాట. మరి వాయుదేవుని కుమారుడైన హనుమంతుడు శ్రీరాముని కార్యం కోసం సముద్రం దాటుతూ వెళ్తుండటం మైనాక పర్వతం గమనించింది. తండ్రి చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆయన కుమారుడైన హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని మైనాకుడు భావించాడు. అంత దూరం ప్రయాణిస్తున్న హనుమంతుడు అలసిపోతాడని తన శిఖరాలపై కాసేపు విశ్రాంతి తీసుకుని పండ్లు తిని అలసట తీర్చుకుని వెళ్లమని సముద్రం నుండి పైకి లేచి వచ్చి ఆహ్వానించాడు. హనుమంతుడు మైనాకుని యొక్క ఆహ్వానాన్ని గౌరవించాడు. కానీ ఆయన తన నియమాన్ని పెట్టుకున్నాడు. రామకార్యం పూర్తయ్యే వరకు నేనెక్కడా ఆగను, విశ్రాంతి తీసుకోను అని. అయినప్పటికీ మైనాకుని యొక్క ప్రేమను, ఆతిథ్యాన్ని నిరాకరించకూడదని హనుమంతుడు తన చేత్తో ఆ పర్వత శిఖరాన్ని ప్రేమగా తాకాడు, నమస్కరించాడు. హనుమంతుడు సాధారణ వానరుడు కాదు, ఆయన పరమశివుని అంశ మరియు అమితమైన బలశాలి. ఆయన చేతితో తాకిన ఆ చిన్న ఒత్తిడికే, మరి అంటే ఒక్క అడుగు భారానికి ఆ మైనాక పర్వతం సముద్రం లోపలికి, అంటే పాతాళం వైపు కుంగిపోయిందట. చూడండి, అంటే హనుమంతుడు ఎంతో ప్రేమగా చిన్నగా తాకాడు ఆ పర్వత శిఖరాన్ని. అలా తాకిన ఆ చిన్న ఒత్తిడికే ఆ మైనాక పర్వతం కాస్త సముద్రం లోపలికి, పాతాళం వైపు కుంగిపోయిందట. ఇక మైనాక పర్వతం హనుమంతుడిని ఆపాలని లేదా ఇబ్బంది పెట్టాలని రాలేదు. కేవలం హనుమంతుని తండ్రి అయిన వాయుదేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా రాముని పని మీద వెళ్తున్న హనుమంతుడికి సహాయం చెయ్యాలి అనే మంచి సంకల్పంతోనే ఆహ్వానించిందనమాట. ఓకే లిజినెస్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, కర్నూలు నుండి పార్థసారథి నగర్ నుండి జంగిటి నాగయ్య గారైతే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మామ్ అంటున్నారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, ఈరోజు మాకోసం ఒక చక్కని పాటనైతే ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి నాగయ్య గారు, మరి ఇంకెందుకు అలసం, మీకోసం ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. మరి ఇప్పుడు మనం ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎలాగూ మరి హనుమంతుడి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మరి రామచంద్రుడి గురించి, సీతమ్మ తల్లి గురించి కూడా మాట్లాడుకుందామండి. మరి వాల్మీకి రామాయణంలోని ఉత్తరకాండ ప్రకారం సీతమ్మ తల్లి తన కుమారులైన లవకుశులను శ్రీరాముడికి అప్పగించిన తరువాత తిరిగి అయోధ్యకు వెళ్లకుండా భూదేవి గర్భంలోకి వెళ్లిపోవడానికి చాలా బలమైన హృదయ విదారకమైన కారణాలున్నాయి. మరవేంటో తెలుసుకుందామా. మరి శ్రీరామచంద్రుడు లవకుశులను తన కుమారులుగా గుర్తించిన తరువాత సీతమ్మ తల్లి తిరిగి అయోధ్యకును తీసుకురావడానికి సభను ఏర్పాటు చేస్తాడు. అంటే సీతమ్మ తల్లిని తిరిగి అయోధ్యకు తీసుకురావడానికి

ఒక సభ అనేది ఏర్పాటు చేస్తాడు. బరాసభలో శ్రీరామచంద్రుడు అందరి ముందు ఒక మాట అంటాడు. సీతమ్మ పవిత్రమైనది అని నాకు తెలుసు, కానీ ప్రజల్లో ఉన్న అపవాదు తొలగిపోవాలి కాబట్టి ఆమె ఈ సభలో అందరి ముందు తాను పవిత్రురాలినని మరోసారి నిరూపించుకోవాలి అని కోరుతాడు. రాముడు ఒక రాజుగా ప్రజాభిప్రాయానికి విలువనిచ్చి ఆ మాట అన్నప్పటికీ అది సీతమ్మ తల్లి ఆత్మగౌరవాన్ని తీవ్రంగా గాయపరిచింది. ఆమె ఆలోచనలు ఇలా ఉన్నాయట, మళ్లీ మళ్లీ పరీక్షల లంక నుండి వచ్చినప్పుడే ఆమె అగ్ని పరీక్ష ఎదుర్కొని తన పవిత్రతను నిరూపించుకుంది. అయినా సరే సమాజం ఆమెను నిందించి అడవులకు పంపింది. ఇప్పుడు మళ్లీ ఒక సామాన్య స్త్రీలా సభలో నిలబడి పవిత్రతను నిరూపించుకోవాల్సి రావడం ఆమె సహించలేకపోయింది. ఒకవేళ ఇప్పుడు నిరూపించుకున్నా భవిష్యత్తులో సమాజం మళ్లీ నిందించదని నమ్మకం ఏముంది? మరి శ్రీరామచంద్రుడు తనను భార్యగా కాకుండా ప్రజల కోసం పదే పదే పరీక్షలు పెట్టే ఒక రాజుగానే చూస్తున్నాడు అని ఆమె భావించింది. సీతమ్మ తల్లి సాధారణ మానవకాంత కాదు, ఆమె భూమిపుత్రి, అంటే జనక మహారాజుకు భూమిని దున్నుతుండగా దొరికిన పిట్ట. అందుకే కష్టకాలంలో ఆమెకు కన్న తల్లి అయిన భూమాత మాత్రమే ఆశ్రయంగా కనిపించింది. సభలో అందరి ముందు ఆమె చేతులు జోడించి ఇలా శపథం చేసింది, నా మనసులో శ్రీరామచంద్రుడు తప్ప అన్య పురుషుడికి స్థానం లేనిది అనేది నిజమైతే నా కన్న తల్లి అయిన ఓ భూమాత నీ గర్భాన్ని తెరిచి నన్ను నీలో ఐక్యం చేసుకో అని అంటుంది. ఆమె పవిత్రత ఎంతటితో లోకానికి చాటడానికి ఆమె ప్రార్థన వినగానే భూమాత బద్దలై అందులో నుండి సింహాసనంపై కూర్చుని ఉన్న భూదేవి ప్రత్యక్షమవుతుంది. సీతమ్మ తల్లిని తన ఒడిలోనికి తీసుకుని భూమిలోకి వెళ్ళిపోతుంది. ఇక లవకుశులను శ్రీరామచంద్రుడికి అప్పగించడం వెనుక ఉన్న మాతృత్వపు బాధ్యత. మరి సీతమ్మ తల్లి భూమిలోకి వెళ్లే ముందే లవకుశులను ఆ శ్రీరామచంద్రుడికి అప్పగిస్తుంది. ఎందుకంటే మరి లవకుశులు సూర్యవంశపు వారసులు, అయోధ్యకు కాబోయే రాజులు. వారికి లభించాల్సిన విద్యాబుద్ధులు, రాజభోగాలు, రక్షణ తండ్రి వద్దే దొరుకుతాయి. మరి అడవిలో ఒంటరిగా ఉంటూ వాల్మీకి మహర్షి ఆశ్రమంలో వారిని పెంచి పెద్ద చేసి వీరులుగా తీర్చిదిద్దింది. తన తల్లిగా ఉన్న బాధ్యత పూర్తయిందని, ఇక వారి భవిష్యత్తు తండ్రి నీడలోనే సురక్షితంగా ఉంటుందని ఆమె నమ్మింది. సీతమ్మ తల్లి భూమిపైకి వచ్చిన లక్ష్మీదేవి అవతారం. ఆమె అవతార ఉద్దేశ్యం నెరవేరింది. అందుకే తన పిల్లల బాధ్యతను భర్తకు అప్పగించి ఆత్మగౌరవంతో తన స్వస్థానానికి అనగా వైకుంఠానికి వెళ్ళిపోవడానికి సిద్ధమైంది. శ్రీరామచంద్రుడు సీత వద్దు వద్దు వద్దు తిరిగిరా అని ఎంత విలపించినా ప్రకృతి నియమం ప్రకారం ఆమె భూమిలో కలిసిపోతుంది. ఈ విధంగా సీతమ్మ తల్లి సమాజానికి తన పవిత్రతను, స్త్రీ యొక్క ఆత్మగౌరవాన్ని చాటి చెప్పింది. లిజినెస్ ఒక చక్కని టాపిక్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి విశాఖపట్నం నుండి అపురూప స్నేహమాల నుండి అడ్మిన్ అయినటువంటి మరి పాలూరి కామేశ్వరరావు గారు, సెక్రటరీ తాతారావు గారు, ప్రెసిడెంట్ బొడ్డెట్టి జగన్నాథరావు మాస్టర్ గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడంకి శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి కామేశ్వరరావు గారు, తాతారావు గారు, బొడ్డెట్టి జగన్నాథరావు మాస్టర్ గారు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. మరి ఈరోజు మా అపురూప స్నేహమాల సభ్యురాలు స్టీల్ ప్లాంట్ రత్నం గారు, మహేష్ గారుల పెళ్లి రోజు. మరి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియచేస్తున్న వారు ప్రేమ గారు, పద్మజ గారు, మరి ముగ్గురు శారదలు, అలానే మాణిక్యాలరావు గారు, వీరేందర్ గారు, సుధాకర్ గారు, నాగరాజు గారు, మరి బండి ఈశ్వరరావు గారు, అలానే మా అపురూప స్నేహమాల సభ్యులందరి తరపు నుండి కూడా శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నటువంటి స్టీల్ ప్లాంట్ రత్నం గారు, మహేష్ గారులకు మీ అపురూప స్నేహమాల సభ్యులందరి తరపు నుండి, రెడి విష్ణు 90.4 తరపు నుండి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి రత్నం గారు, మహేష్ గారు, మీరు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మురారి చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా ఒక చక్కని బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి గారు, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్ అలానే పూజారి ధనంజయ్ గారు మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి అఖండ చిత్రం నుండి అడిగా అడిగా అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి నమస్తే, శుభ మధ్యాహ్నం విజయ బంగారు తల్లి అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. తిరుమతుల గుప్తా గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి మహాలక్ష్మి సమానులు, నాకు మాతృ సమానులు, నాకు తల్లి తండ్రి గురువు దైవమకు మా కమలమ్మ గారికి, నాకు పితృ సమానులకు మా ప్రసాద్ బాబు గారికి బిలేటెడ్గా ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. అలానే మా కమలమ్మ గారికి ప్రసాద్ బాబు గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు. మరి భీమవరం నుండి మరి పెద్దమ్మాయి గారు మణి పాపయ్య గారు, అలానే హైదరాబాద్ నుండి చిన్నమ్మాయకు లలితా పాపయ్య గారు, మరి పెద్దాపురం నుండి కుమారులకు ఆదేశ్ బాబు గారు, మరియు స్వామి భక్తులు ఈ బండారు త్రిమూర్తులు అంటున్నారు. తప్పకుండానండి, మీ అందరి తరపు నుండి మరి బిలేటెడ్గా ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు. అలానే మరి నాకు తల్లితో సమానమైన గొల్లపూడి నాగలక్ష్మి గారికి, అలానే మరి విజయ మామకి సరదాగా కాసేపు షోలో మరి దేవస్థానాల కోసం, స్థల పురాణాల కోసం, రామాయణ భారత భాగవతాల మున్నగు పురాణాల కోసం, నీతి కథల కోసం, సప్తర్షుల కోసం తెలియపరుస్తూ ఎన్నో చక్కటి విషయాలు తెలియపరుస్తూ అందరిలోనూ ఆధ్యాత్మికతను పెంపొందించే విధంగా కార్యక్రమం చేస్తుంటే మరి మీరు కూడా కొందరికి తెలిసినా అందరికీ తెలియనటువంటి ఆయా రోజుల ప్రాధాన్యతల కోసం మరి చాలా విషయాలు తెలియజేస్తూ ఉంటారు. మరి అలా ఆర్జే విజయ గారికి తో పాటు మరి మీకు కూడా ధన్యవాదాలు త్రిమూర్తుల బాబు అంటున్నారు. మరి అలానే పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, అందరికీ కూడా తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే జూన్ 1 అనగా నిన్న పుట్టినరోజు జరుపుకున్న ప్రముఖ దర్శకులకు ఎస్వి కృష్ణారెడ్డి గారికి, అలానే జూన్ 2 పుట్టినరోజు జరుపుకుంటున్న మరో ప్రముఖ దర్శకులకు మణిరత్నం గారికి, రచయిత హాస్యనటులకు ఉత్తేజ్ గారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఈ త్రిమూర్తుల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. మరి ఈ సందర్భంగా మిథునం చిత్రం నుండి జయస్దాస్ గారు ఆలపించిన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి సాహిత్యం ఆది దంపతులు అభిమానించి అచ్చ తెలుగు మిథునం అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. మరి ఈ పాటకు సంగీతం స్వరవీణ పాణి గారు అని చెప్పంటున్నారు. అలానే ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు మరి నా వీణులతో వింటుంటే లవకుశ చిత్రం నా నయనాలకు సాక్షాత్కరించడం జరిగింది అని చెప్పేసి అని అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి నంద్యాల జిల్లా బానుముక్కల గ్రామం నుండి ఎఫ్ఎంఎస్ సర్తార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి డబ్బుంటే ఇల్లు కొనచ్చు, కానీ అనురాగం ఆప్యాయతలుంటేనే అది ఒక అందమైన కుటుంబం అవుతుంది అంటున్నారు. మరి అందరికీ తల్లిదండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ గారు శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఎన్నో సూపర్ హిట్ పాటలకి సంగీతం అందించిన మ్యాజిక్ మాస్ట్రో ఇళయరాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటున్నారు. అలానే ఇళయరాజా గారు సంగీతం అందించిన బొబ్బిలి రాజా చిత్రం నుండి చెమ్మ చెక్క అనే చక్కని పాటని అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటని అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజనర్స్, మరి చక్కని పాటలను అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం. మరి నిజంగా తెలిసి తెలియక మనిషి చేసే తప్పులకు మనిషి చేసే నివేదన పత్రంగా ఓ చక్కని శ్లోకాన్ని మాకు పరిచయం చేశారు అంటున్నారు. తప్పులు మన్నించమంటూ మంచి శ్లోకం. అలానే మైనాక పర్వతం మరి ఆంజనేయ స్వామికి ఆశ్రయం ఇవ్వడం, మరి మంగళవారం పూట మంచి కథగా మారింది. అలానే సీతారాముల కథ కూడా అద్భుతంగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి కడప జిల్లా కర్ణాటక పెత్తనపల్లి నుండి సుబ్రహ్మణ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మేము అంటున్నారు. మరి రోజు కార్యక్రమాలు అయితే వింటున్నాము. మరి సుబ్రహ్మణ్య స్తోత్ర గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. అలానే ఈరోజు మా కోసం నారీ నారి నడుమ మురారి చిత్రం నుండి ద్వాపరమంతా సవతుల సంతాన చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాస్ రెడ్డి గారు, తిరుపతమ్మ వెంకట సంజీవ రెడ్డి గారు, రమణమ్మ ఋషికేశవ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి సరదాగా కాసేపు కార్యక్రమం చాలా చాలా బాగుంటుంది, ఎన్నో కథలు మరుపురానివిగా ఉంటున్నాయి అని చెప్పేసి అంటున్నారు. మరి ఈరోజు మంగళవారం సరికొత్త టాపిక్తో మరి మమ్మల్ని ఆకట్టుకుంటారని ఆనందింపజేస్తారని మనవి చేసుకుంటున్నాం అంటున్నారు. అలానే కథానిక కార్యక్రమం కూడా మాకు ఎంతగానో నచ్చుతుంది అంటున్నారు. అలానే సంగీత దర్శకులు ఇళయరాజా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక చక్కని పాటను ప్రసారం చేయండి అని చెప్పి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలు అయితే ప్లే చేస్తాం. లిజనర్స్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదా. తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజన్ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో తాళం చెవులు కథ వింటారు. సర్వీస్ ఎంత? వేటగారంగా అడిగాడు స్కూల్ సూపర్వైజర్. మొహం ఇంత పిసర చేసుకుని తలంచుకుంది కాత్యాయని. స్కూల్ హెడ్ మిస్సెస్. ఆ మౌనం అతగాణ్ణి మరికొంచెం రెచ్చగొట్టింది. ఇంకొంచెం సరదా పుట్టించింది. అదే ప్రశ్న ఇంకోలా మార్చి అడిగాడు. నిన్నే తల్లి, ఇంకా ఏమాత్రం సర్వీస్ ఉంది తమరికి? భగ్గుమంది కాత్యాయని లోపల్లోపలే. రాస్కెల్ అనుకుంది పైకి చెప్పుడవకుండా పళ్ళు కొరుక్కుంటూ. ఆరేళ్ళు అంది బెల్లగా. వేటకారంగా నవ్వాడు సూపర్వైజర్. వర్క్ చేతకాకపోతే చెయ్యలేను అని రాసిపడేరాదు. మరో మాస్టర్ ఎవరినైనా హాయిగా నీ పేరు చెప్పుకుని హెడ్ మాస్టర్ అవుతాడు కదా. స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అంటే చీరలు సింగారించుకోవటం అనుకుంటారు కామోసు మీ ఆడాళ్ళు. ఈ సీనియారిటీ ఒకటి ఏడిసింది కదా, ఆ రూలు పట్టుకుని మగాళ్ళకి అడ్డం పడిపోతుంటారు ప్రమోషన్లు రాకుండా. ఇదంతా చాలదన్నట్లు ఈ 33% ఒకటి మా ప్రాణాలకి. సర్లే సర్లే, కానీ ఇంతకీ అసలు విషయం చెప్పు. కమిషనర్ ఆర్డర్ అందిందా లేదా? అదే, ఈ బిల్డింగ్ ఖాళీ చేయమన్న ఆర్డర్. అందింది సార్. మరి ఇంకా పాడుపడ్డ బిల్డింగ్లో స్కూల్ ఎందుకు నడుపుతున్నట్లు? ఏం కటకటాలు లెక్క పెట్టాలని కోరికగా ఉందా? రాను రాను అతడి గొంతు పెరుగుతోంది. స్కూల్ టొపేరం చూస్తే గడియో క్షణము కోల్డానికి సిద్ధంగా ఉన్నదాయే. గోడలు చూస్తే ఈ ముసలికు నాని నాని ఎప్పుడైనా జారి పడొచ్చని భయపెడుతున్నవాయి. ఏ ధైర్యంతో ఈ పసివేదనలు ఇక్కడ కూర్చోబెట్టావు? ఇంతమందిలో ఏ ఒక్కడి మీద ఏ మట్టిపెళ్ళ జారి ఏ ప్రమాదం జరిగినా ముందు నువ్వు, నీ వెనుక నేను, నా వెనుక ఇంజనీర్, ఆ తర్వాత కమిషనర్, అందరం క్యూ కట్టేస్తాం జైలుకి. అర్థమైందా? కానీ సార్, ఆర్డర్ అయితే ఇచ్చారు కానీ అందులో ఉన్నట్టు కొత్త బిల్డింగ్లోకి మారాలంటే తాళం వేసి ఉంది, మరేం చేయను. బిల్డింగ్ లాక్ చేస్తుంటే బయట వరండాల్లో కూర్చోబెట్టండి తాళాలు వచ్చే వరకు. అంతేగాని ఆ బిల్డింగ్కి వరండాలు లేవండి. ఉన్న ఆ చిన్న వరండాకు కూడా గ్రిల్స్ ఉన్నాయి. ఆ గ్రిల్స్కి కూడా కుక్క గొలుసు లాంటి గొలుసు కట్టేసి ఆ గొలుసుకి మంట్ర గబ్బంత తాళం కప్పు వేసింది. పక్కనున్న అసిస్టెంట్ చెప్పాడు. ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు సూపర్వైజర్ చిదంబరానికి. సరే సరే, అదేదో ఆఫీసులో కనుక్కుని ఇది సంగతి అంటూ పోనీ ఓ కాగిత ముక్క ఆఫీస్ టెపలో తగలేయండి అంటూ విసురుగా లేచి జోరుగా బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. హఠాత్తుగా స్కూళ్ళ మీద ఎంత శ్రద్ధ పెరిగిపోయిందండి మన మున్సిపాలిటీ వాళ్ళకి. కోపం అవహేళన విలాయించిన స్వరంతో కామెంట్ చేసింది.

ఒక టీచర్, మరేం తన దాకా వస్తే తప్ప కదులుతాయా మన జగన్నాథ రథాలు? ఏం డ్యాన్స్ చేశాడు మన చిర్రుబుర్రు చిదంబర స్వామి? వెటకారంగా నవ్వాడు మరో టీచర్. చేటికి మాటికి విజిట్ పేరుతో స్కూళ్ళకొచ్చి టీచర్ల మీద డాబు చేసే సూపర్వైజర్లకి టీచర్లందరూ పెట్టిన ముద్దు పేరు చిర్రుబుర్రు చిదంబరం. చుట్టూ ఉన్న టీచర్ల మాటలేవి వినటం లేదు కాత్యాయని. ఆమె మనసులో అవమానం అని నిప్పురవ పడింది. సురసురమంటూ ఆలోచనల మంటలు అంటుకుంటున్నాయి. సందు దొరికితే చాలు ఆడాళ్ళు, ఉద్యోగాలు అంటూ ఎకసెక్కం చేసే చిదంబరాన్ని తలుచుకుంటుంటే రక్తం సలసలా మరిగిపోతున్న సమయం రావాలి, ఆగాలి, తప్పదు అంటూ హెచ్చరిస్తోంది ఆమె వివేకం. అసలు స్కూల్ బిల్డింగ్కి సంబంధించిన డొంకంతా కదిలించిన తీకే జిల్లాలో అదేదో మూల 6 నెలల కిందకి కదిలింది. ఏదో ప్రైవేట్ స్కూల్ భవనం కూలి ఇంచుమించు 25 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. ఆ సరికి జిల్లా విద్యాశాఖ అధికారికి కాళ్ళల్లోంచి వణుకు పుట్టింది. ఫలితంగా 24 గంటలు తిరగకుండా జిల్లాలో అన్ని స్కూళ్లకి ఒక తాకేదందింది. దాని సారాంశం క్లుప్తంగా, శిథిలావస్థలో ఉన్న కట్టడాల్లో పాఠశాలలు నడపరాదునని, ఆ విధంగా నడుస్తున్న పాఠశాల విద్యార్థులకి ఏ ప్రమాదం జరిగినా సదరు పాఠశాల తాలూకా యాజమాన్యమే బాధ్యత వహించాలి తప్ప సర్కారు వారి బాధ్యత ఎంతమాత్రం లేదని, ఒకవేళ అలాంటి ప్రమాదమే జరిగిన నాడు సంబంధిత ఉపాధ్యాయులు యాజమాన్యం సరిసమానంగా శిక్షార్హులని, ఇది చూసిన మున్సిపల్ కమిషనర్కి కళ్ళు బైర్లు కమ్మినంత పనైంది. కారణం, మున్సిపల్ స్కూళ్లలో 90% శిథిలావస్థలో ఉన్నవి. దిక్కుతోచని అధికారి స్కూల్ సూపర్వైజర్ ద్వారా అలాంటి స్కూల లిస్టు తయారు చేయించి తక్షణ కర్తవ్యంగా కాస్త పర్వాలేదనుకున్న బిల్డింగుల్లోకి 2-3 స్కూళ్లను తోలేసి షిఫ్ట్ సిస్టంతో నడుపుకోమన్నారు తాత్కాలికంగా. మరి చదువు సంగతిలా ఉన్నా అటు పిల్లలకి ఇటు మాస్టర్లకి మాత్రం ఆ ఒకపూట ఆట విడుపు మహా ఆనందంగా ఉంది. 2 రోజుల తర్వాత రాత్రి 7-8 గంటల వేళ పనులన్నీ ముగించుకుని వేడివేడి కాఫీని ఆస్వాదిస్తూ టీవీలో వార్తలు వింటూ కూర్చుంది కాత్యాయని. ఏమండి, గేటు చప్పుడుతో పాటు ఓ పొలికేక వినిపించింది. కాఫీ కప్పు పక్కన పెట్టి ముఖం చిట్లించుకుంటూ లేచింది. ఆమెని చూస్తూనే, అమ్మా ఈ వీధిలోనే ఇక్కడే ఎక్కడో కాచాయిని గారని మున్సిపల్ టీచర్ ఉన్నారట, హెడ్ మాస్టర్ గారట, ఏ ఇల్లో కొంచెం చెప్పగలరామ్మా? ఎందుకు, ఇంతకీ నువ్వెవరు? నేను అకౌంట్ సెక్షన్లో రికార్డ్ అసిస్టెంట్నమ్మా. చిదంబరం గారు నాకు బాగా తెలుసు. కొత్త బిల్డింగ్ తాళాలేవో ఆయమ్మగారికిచ్చేయమని నా చేతికిచ్చారు. అందుకని అతని చేతులు పుస్తకాలు కాగితాల్లాంటివేమీలు, ఫ్రీగా చేతులుపుకుంటూ మాట్లాడుతున్నాడు. ఎడం చేతి చూపుడు వేలికి తాళాలు గుత్తి తాడు తగిలించుకుని గిరగిరా తిప్పుతున్నాడు అసంకల్పితంగా. తాళాలు ఒకదానికొకటి తగులుకుని కిణకిణ శబ్దం చేస్తున్నాయి చిరుగంటల్లా. 1 నిమిషం ఏగాదిగా అతన్ని చూసి మౌనంగా చెయ్యి జాపింది తాళాల కోసం. ఇవి ఆ అమ్మగారికి ఇవ్వాలమ్మా, ఆ ఇల్లెక్కడో చూపిస్తే. ఆవిడ నాకు బాగా తెలుసులే, మా చుట్టాలే, ఇప్పుడు ఇంట్లో లేరు, సినిమాకి వెళ్ళారు. నేను ఇచ్చేస్తాలే, పర్వాలేదు, నువ్వెంతకని తిరుగుతావు పాపం అంది సానుభూతిగా. మర్చిపోకండమ్మా, తప్పకుండా ఇచ్చేయండి, చాలా ముఖ్యం. తాళాలు గుత్తి ఆమె చేతిలో పెట్టి పదే పదే హెచ్చరిస్తూ వెళ్ళిపోయాడు అతగాడు. తాళం గుత్తి పిడికిట్లో బిగించి చిన్నగా నవ్వుకుంది కాత్యాయిని మనసులోనే. మర్నాడు కమిషనర్ ఛాంబర్లో దోషిలా చేతులు కట్టుకుని బిక్కముఖంతో నిల్చునున్నాడు స్కూల్ సూపర్వైజర్ చిదంబరం. వినయంగా అమాయకంగా ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ కుర్చీ కానుకుని నిల్చునుంది కాత్యాయిని. సర్వీస్ అంతా? సీరియస్గా అడిగాడు కమిషనర్. తలంచుకున్నాడు చిదంబరం. నిన్నేనయ్యా స్వామి, చిదంబరస్వామి, ఇంకా ఈ మున్సిపాలిటీ ఎన్నాళ్లు భరించాలి నిన్ను? స్వరం పెంచి మరికొంచెం ఘాటుగా అడిగాడు. సారీ సార్, ఇంతవరకెప్పుడూ ఇలా జరగలేదు సార్. ఏదో తెలిసిన వాడే కదా అని జాగ్రత్తగా అందించేస్తాడనుకుని అనుకుని బిల్డింగ్ తాళాలు ఏ వల్లకాట్లో రామనాథం చేతను పంపిస్తే అతగాడు కాస్త వాటిని ఏ ఆకాశ రామాయమ్మ చేతిలోనో పడేసి పోయాడంటావు. దానికి నీ పూచి ఏమీ లేదంటావు, అంతేనా? పోనీ ఆ తాళాలు అందుకున్నట్లు ఏ చిత్తు కాగితం మీదనో ఆవిడగారి సంతకం తీసుకురమ్మన్నావా? కనీసం ఆ కాగితం ముక్క ఆధారంగానేనా
ఈమె నిలదీసేవాళ్ళం.

సంతకి చీటీ, లెచ్చికి గాజులన్నట్లు దర్జాగా దొరగారు. అర్జెంటుగా బిల్డింగ్ మార్చమంటూ హుకుం మాత్రం జారీ చేశారు. విజిట్ బుక్లో రాసి మరీను సంతకంతో సహా, కానీ తాళాలిస్తున్నప్పుడు మాత్రం ఆ హెచ్ఎం నుంచి సంతకం తీసుకోవడం మర్చిపోయారు మహారాజా వారు. అంతకుముందు మొన్నటికి మొన్న ఫలానా స్కూల్ పూర్తిగా శిథిలావస్థలో ఉంది కనుక

రేపెప్పుడో కర్మకాలి పరిస్థితి వికటిస్తే కలెక్టర్ అడగటం అంటూ జరిగితే నాకేం తెలీదు. నేనెప్పుడో కమిషనర్కి విషయం తెలియపరిచాను అని రుజువు కోసమేగా ఆ లెటర్ మరో కాపీ తీయించి టపాలో డేట్ స్టాంప్ కూడా వేయించుకుని ఓ కాపీ నీ దగ్గర అట్టే పెట్టుకుని మరీ జాగ్రత్త పడ్డావు. అవతల బిల్లు క్లియర్ చేస్తేనే గాని బిల్డింగ్ తేడాలు ఇచ్చేది లేదని భీష్మించి కూర్చున్నాడు కాంట్రాక్టర్ అన్న విషయం నీకు తెలుసు. సదరు గుత్తేదారికి మంత్రిగారి అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న సంగతి నాకంటే నీకే బాగా తెలుసు. అందుకే తలమ్ముకున్న పాపానికి ఆ హిరణ్యకశిపుడి కాళ్ళు గడ్డం పట్టుకు బతిమాలాలి. నానాతంటాలు పడి సగం బిల్లు చెల్లించి ఆ తాళాలు పుచ్చుకునేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చిందన్న విషయం ఆఫీసులో అందరికంటే ముందు నీకే తెలుసు. మరలాంటప్పుడు అంత నిర్లక్ష్యంగా ఎలా పంపించేశావు? ఓ కాగిత ముక్కన్న చేతిలో ఉంచుకోకుండా ఎట్నే చేదొచ్చినా దేవేంద్ర సహిత తక్షకాయ స్వాహ అన్నట్టు నీతో పాటు నేను సస్పెండ్ అయిపోలే కదా. నీ ప్లాన్? హమ్మా హమ్మా, ఎంత గుండెలు తీసిన బొంటువయ్యా నువ్వు. 1000 వల చీమ్టపాకీల గుత్తిలా ఎగిరెగిరి పడుతున్నాడు కమిషనర్. ఆ హోరికి చెవులు దెబ్బెళ్లేసిన చిదంబరం పాలిపోయిన ముఖంతో రావే ఈశ్వర కావవే వరద అంటున్న గజేంద్రుడిలా ముఖం పైకెత్తి శూన్యంలోకి చూస్తూ గాలిలోకి చేతులు జోడిస్తూ గుటకలేశాడు. గదిలోపల ఉన్న మనుషుల్లాగే బయట వాతావరణం కూడా చాలా బరువుగా ఉంది. పట్టపగలు, అది 11 గంటల వేడే. అయినా దట్టంగా మేఘాలు కమ్ముకోవడం వల్ల చిమ్మ చీకటిగా అయిపోయి ఏ క్షణంలోనైనా కుంభవృష్టి ఖాయం అన్నట్లు భయపెడుతోంది. సూపర్వైజర్ అవస్థని మరి కాసేపు ఆస్వాదించాలని ఉన్న బయటి వాతావరణం చూసి, సార్ వర్షం వచ్చేటట్టుంది, నేను స్కూల్కి బయలుదేరినా? పిల్లల్ని కాస్త పొడిగా ఉన్న చోట సర్దాలి కదా. వెడని కాస్త ముందుకు చాచి ముఖం దించి కళ్ళెత్తి అతి వినయంగా అడిగింది కాచేని. ఆ మీరెళ్ళండి, ఆ పిల్లల్ని అక్కడ ఇక్కడ సర్దడం కాదు, ఈ వేళటకి ఇళ్ళకి పంపించేయండి. మళ్ళీ ఏ గోడపెచ్చు ఎవడి మీద పడ్డా మన కుర్చీలకు కోసాలు కదులుతాయి. చిరాగ్గా కుర్చీలోంచి లేచాడు కమిషనర్. చూడు, సాయంత్రంలోపు ఆ బిల్డింగ్ తేడాలు ఆవిడికి అందజేసినట్లు కాగితం వచ్చిందా? సరే, లేదంటే మాత్రం సస్పెన్షన్ కాగితం అందుకోవడానికి నువ్వు రెడీగా ఉండు, హెచ్చరిస్తూ వెళ్ళిపోయాడు కమిషనర్. వస్తాను సార్. చిదంబరానికి కూడా ఓ నమస్కారం పడేసి పెదవులు బిగించి వస్తున్న డవ్వుని ఆపుకుంటూ హేలగా ఓ చూపు చూసి బయటకు నడిచింది కాత్యాయని. ఒంట్లో నెత్తురంతా మిషన్ పెట్టి తోడేసినట్లు నిస్తానగా బయటపడ్డాడు చిదంబరం. స్కూటర్ నెమ్మదిగా నెట్టుకుంటూ గేటు వరకు వచ్చి ఆగి సిగరెట్ ముట్టించి గట్టిగా ఓ దమ్ములాగాడు. గేటు కానుకుని నిల్చుని రిక్షా పిలుచుకుంటున్న కాత్యాయని రిక్షా ఎక్కబోతూ ఆగి, టెన్షన్ పడకండి సార్, సాయంత్రానికి తాళాలు దొరుకుతాయిలేండి, సస్పెన్షన్ ఆర్డర్ అందుకోకూడదు మీరు అనే కోరుకుంటున్నాను అంది సానుభూతిగా. అతను తేరుకుని ఏదో అనబోయేలోపున రిక్షా కదిలిపోయింది. సాయంత్రం తాళం సంగతి తేల్చుకుందామని కాత్యాయని ఇంటికి బయలుదేరిన చిదంబరం ఆ ఇంటి మెట్లెక్కుదోని లోపలి దృశ్యం చూసి నిలువు గుట్లతో నిట్రాటలా నిల్చుండిపోయాడు. సోఫాలో కూర్చున్న కాత్యాయని ఎడంచేతి చూపుడువేలు ఆధారంగా విష్ణుచక్రంలా గిరగరా తిరుగుతోంది తాళంగుత్తి. ఆడించే దానను కాని సన్నగా కూనిరాగం తీస్తోంది ఆమె కంఠం. వీరింతవరకు రెడి విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో తాళం చెవులు కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది బండ్రెడి విష్ణు 90.4. అంతవరకు సెలవు మరి నమస్కారాలతో మీ విజయ.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9545111117.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి ఉదయం పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామికి నాగాభరణం, పూలు, రుద్రాక్షలతో అలంకరించి పూజలు చేశారు. ఉపాలయాల్లో క్షేత్ర పాలకుడు జనార్దన స్వామి, పార్వతి, లక్ష్మీదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఆలయ మాడవీధుల్లో జరిగిన సప్త ప్రదక్షిణలో భక్తులు పాల్గొని మారేడు దళాలు స్వామికి సమర్పించి దర్శించుకున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు, అదనపు హారన్లు, సైలెన్సర్లు లేకుండా హోరెత్తుస్తున్న వాహనదారులపై పోలీసులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు ఆకివీడు సీఐ కాళీచరణ్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆకివీడులో పలు కూడళ్లలో సీఐ, ఎస్ఐ నాగరాజు వాహనాల తనిఖీ చేశారు. నెంబర్ ప్లేట్లు, సైలెన్సర్లు లేకుండా ఉన్న వాహన చోదకులకు జరిమానా విధించారు. నిబంధనలు పాటించాలని కౌన్సిలింగ్ ఇచ్చారు. విద్యా హక్కు చట్టం మేరకు ప్రైవేటు పాఠశాలలు నిబంధనలు తూచా తప్పకుండా పాటించాలని ఎంఈఓ 2 రవికుమార్ తెలిపారు. సోమవారం ఎస్ఎఫ్ఐ నాయకులు ఫిర్యాదు మేరకు ఒక ప్రైవేట్ పాఠశాలలో పాఠ్యపుస్తకాల విక్రయాలపై ఆరా తీశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించే పోలీస్ మీకోసం కార్యక్రమానికి పలు మండలాలకు చెందిన అర్జీదారులు వస్తూ ఉన్నారు. వారిలో 90% మంది స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

వారే ఉంటున్నారు. ఫిర్యాదుకు పరిష్కారం లేకపోవడం, స్పందన సక్రమంగా లేకపోవడం వంటి కారణాలతో విసిగి వేసారిపోయామని బాధితులు వాపోతూ ఉన్నారు. మోటార్ వాహనాల కోసం గత ఏడాది నవంబర్లో దరఖాస్తు చేసుకున్న విభిన్న ప్రతిభావంతులకు ఈ నెల 3వ తేదీన ఇంటర్వ్యూ నిర్వహిస్తామని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ సహాయ సంచాలకుడు బి రామ్కుమార్ తెలిపారు. భీమవరంలోని కలెక్టరేట్ భవనంలో 12:30 నిర్వహించే ఇంటర్వ్యూలకు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారు హాజరు కావాలని ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో పొందుపరిచిన 2 సెట్ల ధృవపత్రాలు, వైకల్యం కనిపించేలా ఒక ఫోటో, రీవెరిఫికేషన్, సదరం ధృవపత్రం, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకురావాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పింఛను సొమ్మును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లను భీమవరం 16వ వార్డు అయ్యవారి వీధిలో సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా, ఆరోగ్యం ఎలా ఉందంటూ పింఛనదారుల్ని ఆప్యాయంగా పలకరించారు. పింఛన్ సొమ్మును సిబ్బంది గౌరవప్రదంగా ఇస్తున్నారా అని ఆరాధించారు. డెల్టా పంట కాలువలకు ఆదివారమే గోదావరి నీరు వదలడంతో అన్నదాతలు ఖరీఫ్ సేద్యానికి సన్నద్ధమవుతున్నారు. తమ ప్రాంతాల్లోని భూములకు అనువైన వరి విత్తనాలను సేకరించుకుంటున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం నేపథ్యంలో సాగులో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. డెల్టాలో 29 మండలాల్లో 5.29 ఎకరాల విస్తీర్ణానికి 11 ప్రధాన కాలువల ద్వారా నీరొదిలారు. ఇందులో సుమారు 3.10 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. మిగిలిన విస్తీర్ణంలో చేపలు, రొయ్యల చెరువులు ఉన్నాయి. కాలువలకు ఎగువ ఉన్న తాడపులగూడెం, తణుకు, పెంటపాడు, గణపవరం, ఉంగుటూరు, అత్తిలి తదితర ప్రాంతాలలో నారుమడులు పోసేందుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. కృత్రిమ చేతుల అమెరికా శిబిరాన్ని విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రాన్ని ఆమె సోమవారం కలెక్టరేట్లో ఆవిష్కరించారు. రిజిస్ట్రేషన్, ఇతర వివరాల కోసం 7901694488 నంబర్లో సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ శివన్నారాయణ రెడ్డి, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ శివరాం బద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. పట్టణాల్లో పోటెత్తుతున్న మురుగు ప్రవాహాన్ని శుద్ధి చేసే వనరులు అందుబాటులోకి రాక జిల్లాలో జల కాలుష్యం తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో మురుగు సమస్య పరిష్కారానికి మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించినా కార్యరూపం దాల్చడం లేదు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎస్టీపీల నిర్మాణానికి ఏడాది నుంచి నిధులిస్తున్నా పురపాలికల్లో స్థల సేకరణ పూర్తి కాక పనులు ముందుకు సాగడం లేదు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలాలు అందుబాటులో లేకపోతే ప్రైవేటుగా సేకరించాలని ఆదేశించగా జిల్లాలో ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. 3 నెలలుగా కష్టపడి సాగు చేసిన ఉప్పు మడులు అకాల వర్షానికి దెబ్బతిన్నాయి. గతంలో నియోజకవర్గంలోని కేపీ పాలెం సౌత్, పిఎం లంక, చెన్నమైనవాని లంక ప్రాంతాల్లోని సముద్ర తీరంలో 1500 ఎకరాల్లో రైతులు ఉప్పు సాగు చేసేవారు. ప్రస్తుతం పిఎం లంక తీరంలో 90 ఎకరాల్లో మాత్రమే రైతులు ఉప్పు సాగు చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఎకరాకు 14 టన్నుల నుంచి సుమారు 20 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. మేలో అధిక ఎండలకు ఉప్పు దిగుబడులు వస్తూ ఉంటాయి. ఈ సమయంలో అకాల వర్షాలతో దిగుబడులు ఎకరాకు 5 టన్నుల నుంచి 10 టన్నులు మాత్రమే వచ్చాయని రైతులు చెబుతున్నారు. డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డ్వాక్రాలోని ఫార్మింగ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ మహిళా రైతు సంఘాల ద్వారా రైతులకు తక్కువ ధరకు అధునాతన వ్యవసాయ యంత్ర పరికరాలు అద్దెకు సమకూర్చే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం జిల్లాలోని ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్లోని బృందాలకు మండలానికి 1 చొప్పున యూనిట్లు మంజూరు చేయనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జిల్లాలో నిర్వహించేందుకు అధికారులు ప్రణాళికలు చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి 14 రోజుల పాటు యోగా సంబరాలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా జూన్ 13-14 తేదీల్లో అథ్లెటిక్స్ అండ్ స్పోర్ట్స్ గ్రూప్స్ థీమ్తో యోగాసనాలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించారు. వివిధ శాఖల అధికారులతో సోమవారం కలెక్టర్ నాగరాణి దీనిపై చర్చించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. జూన్ 21వ తేదీన కలెక్టరేట్లో 1000 మందితో యోగాసనాలు ప్రదర్శించనున్నారు. జూన్ 13న నర్సాపురం వలంధర్ రేవు, జూన్ 14న వాసవి పెనుగొండ కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో 500 మందితో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. కోటిపల్లి రైల్వే లైన్ పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఈ రైల్వే లైన్ కోసం 121 ఎకరాలను సేకరించారు. తాజాగా మరో 2.5 ఎకరాలను స్టేషన్ సమీపంలో గుర్తించారు. ఈ రైల్వే లైన్ కోసం స్టేషన్లో కొత్తగా 2 ప్లాట్ఫారాలు నిర్మిస్తూ ఉన్నారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని స్టేషన్ సమీపంలో ఎంపిక చేశారు. అక్కడ ఉన్న నివాసాలకు ఇప్పటికే మార్కింగ్ చేశారు. రాష్ట్ర విభజన తర్వాత పట్టాలెక్కిన ఈ ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా పడకేసింది. ఒప్పందంలో భాగంగా నిర్మాణ వ్యయంలో 25% రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంది.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు యూనిఫామ్లు వచ్చాయి. సోమవారం పెంటపాడు మండలానికి సంబంధించిన యూనిఫామ్లు పెంటపాడు పోస్ట్ బేసిక్ పాఠశాలలో ఉంచారు. మండలంలో మొత్తం 11 ఉన్నత పాఠశాలలు, 57 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 4,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. వీరందరికీ యూనిఫామ్లు వచ్చాయి. వీటిని సీఆర్పీలు క్లస్టర్ల పాఠశాలల వారీగా వాహనాలపై తరలించారు. మలేరియాను పూర్తిగా నిర్మూలించడానికి నెల రోజులు క్షేత్రస్థాయిలో సిబ్బంది గృహదర్శనాల ద్వారా అవగాహన కల్పించాలని అర్బన్ హెల్త్ సెంటర్స్ వైద్యులు డాక్టర్ కె పృథ్వీరాజ్, డాక్టర్ ఎన్ డానియల్ రాజు, డాక్టర్ రాజా నాగభూషణులు అన్నారు. సోమవారం మలేరియా వ్యతిరేక మాసోత్సవాన్ని ప్రారంభించారు. మలేరియా రహిత సమాజం కోసం కృషి చేయాలని అన్నారు. దోమతెరలు వాడాలని, మలేరియా అనుమానం ఉంటే వైద్యులను సంప్రదించాలని కోరారు. ఈనాటి టైమ్ లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే టైమ్ లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: మధుర వచన గగన జగన సొగసులలనవే.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa cheyuchunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam, MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
1: గోవింద నిశ్చలానంద మందార మకరంద, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ సరస శృంగార కీర్తి మధురాతి మధురం స్వామి.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: డాక్టర్ పి కృష్ణపరేంద్ర డిఎన్బి ఆర్థో ఎంఎన్ఎంఎస్ ఎఫ్ఐఎస్ ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
0: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
0: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500133 6300.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: ఐకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

చెప్పంటే మనకిబ్బంది లేదు. ఉన్న పాటున కురిపిస్తాను గలగల గల గల గలా గలా. కాసులు రూకలు ఉన్న పాటున కురిపిస్తాను.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000012552.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 3.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542521117.

0: FM 90.4.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యాలకి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 8:30 నుండి సాయంత్రం 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు రేడియో స్టార్ 90.4. నేను మీ అర్జే అమూల్య. ఈ రోజు మహిళతో నేను మీ ముందుకు వచ్చేసానండి. మరి ఈ రోజు మంచి మంచి విషయాలను తెలుసుకుందామా? మరి తెలుసుకునే ముందు ఒక షార్ట్ బ్రేక్.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
3: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-5873.
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. పెళ్లైన 2 సంవత్సరాలకే నిర్మల్ చందేల్ భర్త చనిపోయాడు. హిమాచల్ ప్రదేశ్ లోని మండీకి చెందిన నిర్మల్ కు ఒకవైపు తట్టుకోలేని దుఃఖం, మరోవైపు ఎన్నో ఆంక్షలు. నిర్మల్ అలంకరించుకోవడానికి లేదు, కొత్త దుస్తులు ధరించడానికి లేదు, బయటకి వెళ్లడానికి లేదు, ఉత్సవాలు వేడుకలలో పాల్గొనడానికి లేదు. ఆంక్షల వల్ల తనలో విషాదం మరింత ఎక్కువైంది. కొంతకాలానికి ఆమె పుట్టింటికి వెళ్ళింది. కాస్త ఉపశమనంగా అనిపించింది. సోలన్ జిల్లాలోని ఒక స్వచ్ఛంద సంస్థలో అకౌంటెంట్ గా చేరింది. ఉచిత భోజనంతో పాటు వసతి సౌకర్యం కూడా ఉండేది. అక్కడ తనలాగే ఎంతో మంది ఒంటరి మహిళలు ఉంటున్నారు. వారు కూడా తనలాగే ఎన్నో బాధలు అనుభవించారు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. ఏక్లా నారీ శక్తి సంఘటన్, ENSS అనే స్వచ్ఛంద సంస్థలో హిమాచల్ ప్రదేశ్ చాప్టర్ కు ప్రాతినిధ్యం వహించడంలో నిర్మల్ జీవితం కొత్త మలుపు తీసుకుంది. ఈ చాప్టర్ లో రాష్ట్ర వ్యాప్తంగా 19,445 మంది సభ్యులు ఉన్నారు. 1999లో 350 మంది ఒంటరి మహిళలతో జైపూర్ లో ప్రారంభమైన ఏక్లా నారీ శక్తి సంఘటనలో ఇప్పుడు 8 రాష్ట్రాలలో 250,000 మంది మహిళలు ఉన్నారు. రాజస్థాన్ లో అత్యధిక సంఖ్యలో 102,000 మంది సభ్యులు ఉన్నారు. సభ్యులు ఆర్థికంగా సొంత కాళ్ల మీద నిలబడేలా చేయడం నుంచి వారి ఆరోగ్య సంరక్షణ వరకు ఎన్నో విషయాలలో కృషి చేస్తుంది ఏక్లా నారీ శక్తి సంఘటన. మన దేశంలో ఒంటరి మహిళలు, సింగిల్ ఉమెన్ సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు గుణాంకాలు సూచిస్తున్నాయి. ఒంటరి మహిళల సంఖ్య 2011లో 51.2 మిలియన్ ఉండగా 2024కు 71.4 మిలియన్లకు చేరింది. ఓకే లిజనర్స్, మరి ఇంకొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. వారంలో 3 సార్లు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఈ 3 సార్లు తలస్నానం చేసే ముందు రోజు రాత్రి కుదుళ్లకు పట్టేలా ఆముదంతో 10 నిమిషాల పాటు మర్దన చేయాలి. మరుసటి రోజు ఉదయం తలకు పెరుగు పట్టించి తలస్నానం చేయాలి. అలాగే వారంలో 2వ సారి తలస్నానానికి ముందు తలకు నిమ్మరసం అప్లై చేసి తలస్నానం చేయాలి. అదేవిధంగా వారంలో 3వ రోజు తలస్నానం చేసే ముందు కొబ్బరి నూనెను తలకు పట్టించి తలస్నానం చేయాలి. ఇలా వారంలో 3 సార్లు ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు. తులసి ఆకులను రోజు 4-5 చొప్పున నమిలి మింగితే మానసిక ఆందోళన చాలా వరకు తగ్గుతుంది. తులసి ఆకు రసాన్ని చెంచా తేనెతో సేవిస్తే కఫంతో వచ్చే దగ్గు తగ్గిపోతుంది. తులసి వేరు శొంఠి సమపాలల్లో తీసుకుని మెత్తగా నూరి కుంకుడు గింజ పరిమాణంలో మాత్రలు తయారు చేసుకోవాలి. వాటిని రోజుకు 1 చొప్పున ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటితో సేవిస్తే చాలా రకాల చర్మ వ్యాధులు తగ్గిపోతాయి. తులసి వెల్లుల్లి వీటి రసాన్ని చెవిలో పోస్తే వెంటనే చెవుపోటు తగ్గుతుంది. 1 చెంచా తులసి గింజలు 1 కప్పు నీటిలో వేసి కొంచెం సేపు ఉంచి తాగితే మూత్రం సాఫీగా వచ్చేస్తుంది. కాళ్ళ వాపులకు తగ్గించే విశేషం కూడా ఇందులో ఉంది. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఒక అద్భుతమైన పాఠం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐడల్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. ఇచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఈ రోజు మహిళల్లో పెసరతో ఊరగాయ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా కావలసిన పదార్థాలు: పచ్చి మామిడికాయ ముక్కలు 2.5 కప్పులు, కారం 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, నువ్వెల నూనె 1/2 కప్పు, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు. ఓకే లిజనర్స్, మరి కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మామిడికాయలను బాగా కడిగి పొడి బట్టతో తుడవాలి. టెంకాయ ఉంచే ముక్కలను చేయాలి. ఈ ముక్కలన్నిటినీ పొడిగుడ్డతో శుభ్రంగా తుడిచి ఆరబెట్టాలి. జాడీని తడి లేకుండా తుడవాలి. నూనె లేకుండా పెసరపప్పు బంగారు రంగులోకి వచ్చే వరకు వేగించాలి. పెసరపప్పు చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. పెద్ద పాత్రలో పెసరపిండి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులో మామిడి ముక్కలు వేసి వాటికి మసాలా అంటేలా చేతితో కలపాలి. మసాలా కలిపిన ముక్కలలో 1/4 కప్పు నూనె వేసి బాగా కలపాలి. ఊరగాయ ముక్కలతో పాటు మిగిలిన కారాన్ని కూడా జాడీలో వేసి అందులో 1/4 కప్పు నూనె పోసి మూత పెట్టాలి. 3 రోజుల పాటు కదపకుండా అలాగే ఉంచాలి. మొదటి రోజు ఊరగాయను గమనించాలి. అందులోని నూనె పైకి తేలినట్లు ఉన్నా, ఉప్పుగా అనిపించినా మరో 2 రోజులు ముక్కలను నానబెట్టాలి. ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తే 1 లేదా 2 టీ స్పూన్ల ఉప్పు కలపాలి. 3వ రోజు కూడా ఉప్పు రుచి చూడాలి, నూనె ఎంతగా ఉందో చూడాలి. ఒకవేళ నూనె తక్కువైతే ఊరగాయ ముక్కలపై కొంచెం నువ్వుల నూనె కలపాలి. దీన్ని గాలి చొరబడిన జాడీలో నిల్వ చేయాలి. ఓకే లిజనర్స్, విన్నారు కదండి. మరి రేపు వచ్చే ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు రేడియో 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం సైనింగ్ లో.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: హాయ్ హలో లిజనర్స్, గుడ్ మార్నింగ్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే సాహిత్య. మరి లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఇవాళ టాపిక్ ఏంటో తెలుసుకుందాం. మైగ్రేన్ సమస్యకు ఆయుర్వేదం ఒక తిరుగులేని వైద్యం అంట. ఒక పార్శ్వపు తలనొప్పి 100 ఇతర తలనొప్పులకు సమానం. ఏకంగా కనీసం 2-3 రోజులైనా వేధించే ఈ తలనొప్పి గుర్తుకు వస్తేనే కొందరు వణికిపోతారు. శరీరంలోని ఏ ఇతర భాగాల్లోనూ సమస్య ఉన్నప్పుడు తమ విధి నిర్వహణకు పెద్ద అడ్డంకిగా అనిపించకపోవచ్చు. కానీ శరీరం మొత్తాన్ని నియంత్రించే శిరస్సులోనే సమస్య ఉన్నప్పుడు అది అన్నిటికీ పెద్ద అంతరాయమే అవుతుంది. ఏమైనా ఆయుర్వేద వైద్యంతో పార్శ్వపు నొప్పి సమూలంగా తొలగించవచ్చు అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ హనుమంతరావు గారు. ఆధునిక మానవుని జీవితంలో మానసిక ఒత్తిళ్లు, నిద్రలేమి సర్వసాధారణం అయిపోయాయి. వీటి కారణంగానే నేడు చాలా మంది తలనొప్పి సమస్యతో బాధపడుతున్నారు. కాలక్రమంగా భౌగోళిక ఉష్ణోగ్రత కూడా పెరుగుతూ వస్తుంది. ఉద్యోగ మరియు వ్యాపార బాధ్యతల వల్ల ఎంత ఎండగా ఉన్నా సరే ఆ ఎండలో తిరగడం అస్సలు తప్పడం లేదు. ఫలితంగా తలనొప్పి, మైగ్రేన్ బాధితుల సంఖ్య నానాటికి పెరుగుతూనే ఉంటుంది. పలు రకాల కారణాలతో మెదడులో జరిగే మార్పులు, నరాల పనితీరులో వచ్చే తేడాలు ఈ సమస్యకు అతి ముఖ్య కారణమవుతున్నాయి. మరి లిజనర్స్, ఈ మైగ్రేన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకోసం అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అయిపోతుంది, విని ఆనందించండి.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9201-2555.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, ఇప్పుడు ప్లే అనే సాంగ్ అయితే మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మన టాపిక్ కంటిన్యూ చేసుకుందాం. ఇప్పుడు ప్రస్తుత కాలంలో మానవ జీవితం మరీ యాంత్రికంగా మారిపోయింది. నైట్ షిఫ్ట్లు, నిద్రలేమి సమస్యలు మైగ్రేన్ బాధితుల సంఖ్యను పెంచేస్తున్నాయి. మైగ్రేన్ తో పాటు మనిషిని వేధిస్తున్న తలనొప్పులు కూడా తక్కువేమీ కాదు. టెన్షన్తో వచ్చే తలనొప్పులు, ఇన్ఫెక్షన్లు, ట్యూమర్లు, సైనసైటిస్ కారణంగా వచ్చే తలనొప్పి వస్తూ ఉంటుంది. సాధారణంగా 20-30 ఏళ్ల లోపు వారిలోనే ఈ మైగ్రేన్ సమస్య ఎక్కువగా కనిపిస్తోందిట. అలాగే 6-7 ఏళ్ల లోపు పిల్లలు కూడా ఈ మైగ్రేన్ కు గురవుతుంటారు. ప్రత్యేకించి బాలికల్లోనే ఈ నొప్పి ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ మైగ్రేన్ కి అసలు కారణాలు ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు తలలో ఏదో ఒకవైపునే వచ్చే పార్శ్వపు నొప్పిని ఒక్కోసారి భరించడమే కష్టమవుతుంది. కనుబొమ్మలు, కనుగుడ్డు చుట్టూ తీవ్రమైన నొప్పి ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పితో కొందరికి వాంతులు కూడా అవుతుంటాయి. నిద్రలేమి, మానసిక ఒత్తిళ్ల కారణంగా ఈ సమస్య మరీ ఎక్కువైపోతుంది. మద్యపానం, మాదక ద్రవ్యాల సేవనం, నిర్ణీత వేళలో భోజనం చేయకపోవడం వంటి కారణాలతో కూడా ఈ తలనొప్పి వస్తుంది. వేసవి ఎండలో తిరగటం, టీవీ చూడటం, కంప్యూటర్ ముందు ఏకబిగిన ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా ఈ తలనొప్పి వస్తూ ఉంటుంది. వృత్తిపరమైన ఒత్తిళ్లు

మానసిక ఒత్తిళ్ల కారణంగా వచ్చే టెన్షన్ హెడేక్ మనిషిని అతలాకుతలం చేస్తుంది. సాధారణంగా ఈ తలనొప్పి ఉదయం కన్నా సాయంత్రమే ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు తలనొప్పితో పాటు తల తిరగడం కూడా ఉంటాయి. ఈ కారణంగా కొందరికి కడుపు నొప్పి కూడా వస్తూ ఉంటుంది. తలల నొప్పితో పాటే వచ్చే ఈ తలనొప్పిని అబ్డామినల్ మైగ్రేన్ అంటారు. అన్ని తలనొప్పులు మైగ్రేన్ కాకపోవచ్చు, వాటిలో కొన్ని సైనస్ కారణంగా వచ్చేవి కూడా ఉండవచ్చు. మరి లిజనర్స్,

0: Vinayaka Multi Speciality Hospital, Dr. CBRS Gajapati Raju Sagiraju, PDCC Surgical Gastroenterologist Laparoscopic Surgeon, Dr. GN Divyateja Sagiraju, MS OBG Gynec and Laparoscopic Surgeon,
1: Dr. PDM Swaroop MD General Medicine,
0: Dr. Lakshmi Chandana Urologist, Urogynecologist, Dr. G. Fanindra Girinath MD Pediatrics,
1: Dr. S. Purnachand MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen MS Orthopedics.
0: Vinayaka Multi Speciality Hospital, JP Road, Bhimavaram.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026.

0: ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం. సెల్ 9545111117.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి లిజనర్స్, ఇప్పుడు ప్లే అయిన సాంగ్ అయితే మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. మన టాపిక్ కంటిన్యూ చేసుకుందాం. మైగ్రేన్ ను ఆయుర్వేద శాస్త్రం అర్ధ భేదకం అని పిలుస్తుంది. ఈ సమస్య ముఖ్యంగా వాత నిదానం వల్ల వస్తుందిట. ప్రత్యేకించి రూక్ష పదార్థ సేవనం అంటే ఫ్రైడ్ ఫుడ్స్ తినడం, ద్విచక్ర వాహనం మీద దూర ప్రయాణాలు చేయటం, అధికంగా శ్రమించడం, అతిగా వ్యాయామం చేయడం వంటివి కూడా ఇందుకు కారణమవుతాయి. వాత ప్రకోప కారణాల వల్ల పార్శ్వపు నొప్పి వస్తుంది. వాతం లేదా కఫంతో ప్రకోపం చెంది శిరస్సులోని సగభాగాన చేరుతుంది. ఆ తర్వాత సిరలు, కనుబొమ్మలు, కణతలు, చెవులు, కళ్ళు, నుదురు సగభాగాన కత్తితో కోస్తున్నట్లు విపరీతమైన బాధ కలిగిస్తుంది. అందుకే ఆచార్యులు దీన్ని అర్ధావా భేదకంగా వర్ణించారు. ఈ సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడే చికిత్స తీసుకుంటే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందిట. కాలయాపన చేస్తే కంటికి, చెవికి సంబంధించిన అనేక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మరి వాటి నివారణ మార్గాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మద్యం, మాదక ద్రవ్యాలను ఏమాత్రం సేవించకూడదు. ప్రతిరోజు నిర్ణీత వేళ్లలో ఆహారం తీసుకోవాలి. రాత్రివేళ సరైన సమయానికి నిద్రపోవడం తప్పనిసరి. ఎండలో వెళ్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, కంప్యూటర్ పై పనిచేస్తున్నప్పుడు యాంటీగ్లేర్ కళ్లద్దాలు తప్పనిసరిగా పెట్టుకోవాలి. తలనొప్పి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించడం ఎంతో అవసరం. మైగ్రేన్ చికిత్సలో ఔషధ చికిత్స, పంచకర్మ చికిత్స అంటూ రెండు రకాలుగా ఉంటాయి. పంచకర్మ చికిత్సలో ముఖ్యంగా అభ్యంగ, స్వేదన, నస్యకర్మ, తక్రధార వంటి చికిత్సలు నిపుణులైన ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో తీసుకుంటే మైగ్రేన్ సమస్య నుండి శాశ్వతంగా విముక్తి పొందే అవకాశాలు సంపూర్తిగా ఉన్నాయట. మరి తెలుసుకున్నారు కదా లిజనర్స్, మైగ్రేన్ సమస్యకు ఆయుర్వేదంలో ఎలాంటి వైద్యం ఉందో. తిరిగి రేపు ఇదే సమయానికి ఇంకొక మంచి టాపిక్ తో మీ ముందుకు వస్తాము. అండ్ ఇట్లా స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, ఆర్జే సాహిత్యం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4.
1: సమూహపు విత్తనాల బ్యాంకులు. ఆరోగ్యవంతమైన పంట పండాలంటే రైతులకు మనకి విత్తనాలు కావాలి. అయితే నాసిగా నిల్వ చేయడంతో కొన్ని విత్తనాలని వాళ్ళు కోల్పోవచ్చు, లేదా కష్టకాలాల్లో వాటిని కూడా అమ్మడమో తినడమో జరగవచ్చు. పండించే సీజన్ మొదట్లో చాలా మందికి విత్తనాలు అందుబాటులో ఉండవు. వాతావరణం మారుతోంది కాబట్టి రైతులు కూడా కొత్త పంటలని, కొత్త వంగడాలని ప్రయత్నించాలని చూస్తారు. సాంప్రదాయక రకాలు కరువుని, తెగుళ్లు, రోగాలని బానే ఎదుర్కొంటాయి, కానీ అలాంటి విత్తనాలు దొరకడం కష్టం. వైవిధ్యభరితమైన పోషకాలు నిండిన సాంప్రదాయక ఆహారం పట్ల అవగాహన పెరుగుతుండటంతో అలాంటి రకాల విత్తనాలకు గిరాకీ పెరుగుతోంది. ప్రపంచమంతటా సమూహపు విత్తనాల బ్యాంకులు రైతులకు నాణ్యమైన విత్తనాల, నాట్ల పరికరాల సరఫరా కోసం స్థానిక పరిష్కారంగా పరిణమించాయి. ఈ వీడియోలో భారతదేశపు ఒడిశాలోని సమూహపు విత్తనాల బ్యాంకుల నుంచి అవి ఎలా రకాల విత్తనాలని పదిలం చేసి, ఉత్పత్తి చేసి, అమ్మి ఇచ్చిపుచ్చుకుంటున్నాయో నేర్చుకుందాం. సమూహపు విత్తనాల బ్యాంక్ ఒకటి ఏర్పాటు చేయడానికి సమూహంలో దేశవాళీ పంట రకాలకి ఉన్న ప్రాముఖ్యత పట్ల అవగాహన పెంచి సమూహపు విత్తనాల బ్యాంక్ ఏమిటన్నది వివరించాలి.
2: మారుతున్న వాతావరణానికి అనుకూలమైన దేశవాళీ రకాలని పదిలం చేయటం మా విత్తనాల బ్యాంక్ యొక్క లక్ష్యం. మా విత్తనాల బ్యాంక్ లో పంటలని జైవికంగా రసాయనాలు వాడకుండా పండించడాన్ని నేర్పుతాం. ఆత్మ నిర్భరంగా ఉండడం, పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచడం, దేశవాళీ రకాలని తింటే మన శరీరపు ఆరోగ్యం బాగుండడం గురించి నేర్పుతాము.
3: మా విత్తనాల బ్యాంక్ వల్ల మాకు మళ్ళీ దేశీవాళీ రకాలు దొరుకుతున్నాయి. మేం పండించి మా విత్తనాలను ఉంచుకోవచ్చు, కాబట్టి దేశీవాళీ రకాల విత్తనాలను వాడటం వల్ల మా ఖర్చులు తగ్గాయి. దాంతో మేం మార్కెట్ల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది.
1: విత్తనాల బ్యాంకుని నిర్వహించే ఆసక్తి సమూహంలో ఎవరికి ఉందో కనుగొనాలి. పారంపరికంగా విత్తనాలని మహిళలే పదిలం చేస్తూ వస్తున్నారు కాబట్టి నిర్వహణ సమితిలో ఎక్కువగా మహిళలు ఉండేట్లు చూడాలి. సమాజానికి చేసే స్వచ్ఛంద సేవ కాబట్టి సమూహపు విత్తనాల బ్యాంక్ నాయకులు పూర్తి నిబద్ధతతో పనిచేయాలి. నియమ నిబంధనలను రూపొందించాలి. వేర్వేరు రకాలను ప్రదర్శించడం, విత్తనాల నాణ్యతను అదుపు చేయడం, విత్తనాల మడుల పర్యవేక్షణ, రికార్డులను పదిలం చేయడం నిర్వహణ సమితి బాధ్యత. విత్తనాల సంరక్షణకు కొత్త వారిని గుర్తించి శిక్షణనిచ్చి గ్రామ సభలు ఏర్పాటు చేసి విత్తనాల ఉత్సవాలు, ఆహారోత్సవాల్లో పాల్గొంటూ గిరాకీని సృష్టిస్తుంది. విత్తనాల బ్యాంకులో శిక్షకులుంటారు. విత్తనాల బ్యాంకులో ఎవరైనా సభ్యులుగా చేరి జీవావరణ పద్ధతుల గురించి శిక్షణ పొందడమే కాక విత్తనాలని అరువు కూడా తీసుకోవచ్చు. విత్తనాల ఉత్పత్తిదారుగా మారడానికి సభ్యుల్లో ఆసక్తి గల వారిని గుర్తించాలి. ఉత్పత్తిదారులకి విత్తనాల ఉత్పత్తి గురించి శిక్షణ అందడమే కాక విత్తనాల బ్యాంకు ద్వారానూ, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్ ద్వారానూ తమ విత్తనాలని అమ్మి లాభం చేకూర్చుకోవచ్చు. చక్కగా పనిచేసే విత్తనాల బ్యాంకుని దర్శించడం సభ్యులకి ప్రేరణ కలిగించవచ్చు. నిల్వ చేసిన రకాల వివరాలన్నింటితోనూ ఒక రిజిస్టర్ని తయారు చేయాలి. వంగడాన్ని సేకరించిన భౌగోళిక ప్రాంతాన్ని రాసి ఉంచాలి. ఏ ఋతువుకి అనుకూలం, వ్యవధి, ఏ రకం భూమిలో పండించవచ్చు, మొక్క పొడవు, ఏ రోగాలు తెగులు సోకవచ్చు వంటి ప్రత్యేక లక్షణాల సమాచారమంతా అందులో చేర్చాలి. ఇంకా సాంప్రదాయకమైన పరిజ్ఞానం ఏదైనా ఉంటే దాని కూడా రాయాలి.
4: జన్ డిమాండ్ వచ్చే సీడ్ రాక్ అయితే సీడ్ డిమాండ్ వచ్చేసి జన్ ప్లాంట్ కూర్చో ఆమె కాన కూర్చోకి జన్ అమర్ సీడ్ ప్రొడ్యూసర్ మనం వచ్చాం.
3: సీజన్ మొదలయ్యే ముందు మేము రైతులందరినీ పిలిచి వాళ్ళు ఏ రకాలని ఎంతెంత ఉత్పత్తి చేయాలనుకుంటున్నారో అడుగుతాం. దానివల్ల గత సంవత్సరానికి, ఈ సంవత్సరానికి విత్తనాల గిరాకీలో వచ్చిన తేడాని విశ్లేషించగలుగుతాం. మా విత్తనాల ఉత్పత్తిదారులని, సంరక్షకులని ఆ మొత్తాల్లో విత్తనాలను ఉత్పత్తి చేయమని కోరతాం. వేర్వేరు గ్రామాల రైతులు తమ ఎంపికను, కావాల్సిన విత్తనాల మొత్తాన్ని తెలియజేస్తారు. గిరాకీని బట్టి మా విత్తనాల బ్యాంకుకి దగ్గర్లో 40-50 ప్రత్యేకమైన మడుల్లో విత్తనాలని ఉత్పత్తి చేస్తాం. వరి, పప్పులు, కూరగాయలు, సిరిధాన్యాల విత్తనాల కోసం ఆర్డర్ చేసిన వాళ్ళు విత్తనాల ధరల్లో 10% నుంచి 20% ముందుగా చెల్లిస్తారు.

0: ఎల్లప్పుడూ వాళ్ళు అడిగిన మొత్తాల కన్నా మేము ఎక్కువే ఉత్పత్తి చేస్తాం.
1: ఔషధ లక్షణాలున్నవి, చక్కటి వాసన, విటమిన్లు, సాంప్రదాయక వంటకాలు వండడానికి పనికిరావడం వంటి అరుదైన లక్షణాలున్నప్పటికీ కొన్ని దేశవాళీ రకాలు మార్కెట్లో తేలిగ్గా అమ్ముడు కాకపోవచ్చు. తక్కువ ప్రజాదరణ గల రకాలు కూడా అంతరించిపోకుండా జాగ్రత్త వహించాలి.
0: గిరాకీ తక్కువన్న సాంప్రదాయక రకాలని, విత్తనాలని పదిలం చేయమని భవిష్యత్ లాభాల కోసం సంరక్షకులకు ఇస్తాం. బిడ్డలను దత్తత తీసుకున్నట్లు ఆ రైతులు వాటిని దత్తత తీసుకుంటారు. మార్కెట్లో అమ్ముడయ్యే శక్తి లేకున్నా వాళ్లు ప్రతి ఏడు అవే రకాలను పండిస్తారు. వాటిని కొంత వాడుకుని తర్వాతి సీజన్ కోసం కొంత మిగిల్చి మిగిలినవి ప్రాసెస్ చేసి మార్కెట్లో అమ్ముతారు.
1: విత్తనాలని ఉత్పత్తిదారులే కాక సభ్యులు కూడా ఉత్పత్తి చేస్తారు. కోతలు జరిగాక తాము అరువు తీసుకున్న మొత్తానికి రెండింతల మొత్తాల్లో విత్తనాలని విత్తనాల బ్యాంకుకి ఇస్తారు. సభ్యులు విత్తనాలని తిరిగి చెల్లించాక వాటి శుద్ధతని పరిశీలించి శుభ్రం చేయాలి. మంచి విత్తనాలని వేరుచేసి మిగిలినవి గింజలుగా అమ్మాలి. నిల్వ చేయడానికి ముందు అంకుర పరీక్ష జరిపి 100 విత్తనాల్లో ఎన్ని మొలకెత్తుతాయో చూడాలి. నిల్వ చేసే ముందు విత్తనం పూర్తిగా పొడిగా ఉండేట్లు శ్రద్ధ వహించాలి. ప్రతి రకాన్ని విడివిడిగా స్పష్టమైన లేబుల్ అంటించిన డబ్బాల్లో నిల్వ చేయాలి. చాలా విత్తనాల బ్యాంకులు ఒక సీజన్ కే సరిపడేలా విత్తనాలను నిల్వ చేసి ప్రతి ఏడు పునరుత్పత్తి చేస్తాయి. తక్కువ జాగా ఉంటే విత్తనాల బ్యాంకు తరఫున కొన్ని విత్తనాల్ని విత్తనాల ఉత్పత్తిదారులు తమ ఇళ్లలో నిల్వ చేయవచ్చు. నిల్వ చేసే చోటు పొడిగా శుభ్రంగా ఉండాలి. నిల్వ తెగులు రాకుండా చూసుకుంటూ వాసన వచ్చే మొక్కలని వాడి తెగుళ్లని దూరంగా ఉంచాలి.
2: విత్తనాల సంరక్షణ పనంతా ఇక్కడే చేస్తాము. పెసలు, సిరిధాన్యాలు, పప్పు ధాన్యాలని నిల్వ చేసే ముందు బాగా శుభ్రం చేసి ఎండపెట్టి వేపాకులో ఎండు మిరపకాయలు, కర్పూరమో వేసి నిల్వ చేస్తాము. వారానికో పక్షానికో ఒకసారి విత్తనాలను పరిశీలిస్తాను. అవి పాడైతే మళ్లీ శుభ్రం చేస్తాను. ఎందుకంటే పాడైన విత్తనాలు సరిగ్గా పనిచేయవు కాబట్టి.
1: సీజన్ మొదలయ్యే ముందు సభ్యులకు, సభ్యులు కాని వారికి విత్తనాలని పంపిణీ లేక అమ్మే ముందు మరోసారి అంకుర పరీక్ష జరిపి ఎన్ని విత్తనాలు మొలకెత్తుతాయో చూడాలి. విత్తనాలు మంచివైతే 100లో కనీసం 85 విత్తనాలు మొలకెత్తుతాయి. విత్తనాల ఉత్పత్తిదారులు, విత్తనాల బ్యాంక్ అప్పుడా విత్తనాలని శుభ్రం చేసి వర్గీకరించి పంపిణీ లేక అమ్మే ముందు ప్యాక్ చేస్తారు.
0: సీజన్ మొదట్లో దేశంలో ఇతర ప్రాంతాల్లో ఉన్నా సరే రైతులకు విత్తనాలను పోస్ట్ లేక కొరియర్ ద్వారా పంపుతాం. అమ్మకాలని, పంపిణీని సరిగ్గా నమోదు
3: చేస్తాం.
1: ఒక నోట్బుక్ లో కొనుగోలుదారు పేరు, ఏ రకాన్ని ఎంత మొత్తంలో అందుకున్నారనే వివరాలు రాసుకోవాలి. విత్తనాలని పంపిణీ చేయడమే కాక సమూహపు విత్తనాల బ్యాంకులు విత్తనాల గురించిన పరిజ్ఞానాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి సరైన స్థలం. మీరు చక్కటి విత్తనాలని, పరిజ్ఞానాన్ని అందిస్తే గ్రాహకులు ప్రతి ఏడూ తిరిగి వస్తారు. మీ సమూహంలోనూ, మీ చుట్టుపక్కల సమూహాల్లోనూ అవగాహన పెంచి గిరాకీని సృష్టించాలి. ప్రజాదరణ పొందిన రకాల ప్రదర్శన మడులని, వైవిధ్య పంటల మడులని, విత్తనాల బ్యాంక్ ని సందర్శించమని ప్రజలని ఆహ్వానించాలి. సాంప్రదాయక ఆహారోత్సవాలని, విత్తనాల సంతలని కూడా మీరు నిర్వహించవచ్చు. ఇతర ప్రభుత్వేతర సంస్థల, సమూహ ఆధారిత సంస్థల, వ్యవసాయ పరిశోధన ఎక్స్టెన్షన్ ఇన్స్టిట్యూట్ల వ్యవసాయ విభాగపు సిబ్బందులను ఆహ్వానించాలి. మీ విత్తనాల బ్యాంక్ ఏం చేస్తుందో ప్రకటించగలవు కాబట్టి స్థానిక పత్రికా విలేకరులని, రేడియో స్టేషన్ సిబ్బందిని తప్పకుండా ఆహ్వానించాలి. సామాజిక మాధ్యమాలు, విత్తనాల సంరక్షకుల నెట్వర్క్ల ద్వారానూ, వర్క్షాప్లు, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి ఉత్సవాల్లోనూ పాల్గొనడం ద్వారా కూడా గిరాకీని సృష్టించవచ్చు. విత్తనాలను అమ్మడానికి మీ గ్రాహకుల సంఖ్యను పెంచడంతో పాటు మీరు సాంప్రదాయక ఆహారాన్ని అమ్మడం, శిక్షణనిస్తూ సలహా సేవలు అందించడం వంటివి చేయవచ్చు. అదనపు ఆదాయాన్ని సంపాదించడానికి విశాలమైన నిల్వ సదుపాయమున్న కొన్ని విత్తనాల బ్యాంకులు కోతల సమయంలో ధరలు తక్కువ ఉన్నప్పుడు ధాన్యాన్ని కొంటాయి. దాన్ని ప్రాసెస్ చేసి తర్వాత కొంత లాభానికి అమ్ముతాయి. ఈ వీడియోలో నేర్చుకున్నది మరోసారి చూద్దాం. దేశవాళీ రకాల సేకరణ, నిల్వ, పెంపుదల, ఇచ్చిపుచ్చుకోవడాలకు ఉన్న ప్రాముఖ్యతను సమూహానికి వివరించాలి. ఒక నిర్వహణ

0: పరిస్థితిని ఏర్పాటు చేసి సభ్యుల నైపుణ్యాలను బలోపేతం చేయాలి. నియమ నిబంధనలను రూపొందించాలి. దేశవాళీ విత్తనాల రకాలను సేకరించి విత్తనాల పెంపుదలకు విత్తనాల ఉత్పాదకుల నెట్వర్క్ ను స్థాపించాలి. విత్తనాల బ్యాంక్ శిక్షకులు సమూహానికి ఎక్స్టెన్షన్ సేవలు అందించగలరు. సాంప్రదాయిక రకాలకు గిరాకీని సృష్టించి మీ విత్తనాల బ్యాంక్ సేవలను ప్రకటించాలి. అనేకమైన ఖర్చులను తట్టుకోవడానికి మీ విత్తనాల బ్యాంక్ చేపట్టగలిగిన ఆదాయ సృష్టి పనులను గుర్తించాలి.
1: ఈ విత్తనాల బ్యాంక్ వల్ల రైతులు రసాయన వ్యవసాయాన్ని మానడానికి తోడ్పడుతున్నాం. దేశవాళీ రకాలని సమర్థిస్తూ విత్తనాలని అమ్ముతున్నాం. వ్యవసాయపు ఖర్చులని తగ్గిస్తున్నాము.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல், பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு, எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: of Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Parindra, DNB, Ortho, MNAMS, FIS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

శ్రోతలకు నమస్కారం. ఎన్నెన్నో విజ్ఞాన అంశాలను మీకు అందించే ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. లిజనర్స్, ఈనాటి మన కార్యక్రమం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. నీరు జీవాధారమే కాదు, జీవనాధారం కూడా. 300 నీరు, 1 వంతు భూమి కలిసి భూగోళంగా ఏర్పడిందండి. 7 సముద్రాల్లోని నీరు ఆవిరై మేఘాలుగా మారి వర్షించి సెలయేళ్లుగా, నదులుగా, వృక్షాలకు, జంతువులకు జీవనాధారమైంది. ఇటీవల భారీ వర్షాలు కురిసి నీరు వరదలై పొంగి పొరలి తిరిగి సముద్రంలో కలిసింది. 100,000 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోయింది. 1998 తర్వాత శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇంత నీటిని చూడగలిగాం. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వల సాగుకు, త్రాగడానికి పుష్కలంగా ఉన్నాయి. ప్రక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలు ఏమాత్రం వర్షం నీరున్నా ఆనకట్టలు కట్టి నిల్వ చేసుకుంటున్నాయండి. ఉన్న ప్రాజెక్టులను ఎత్తు పెంచుతున్నారు. ఇక త్రాగునీరు పారిశుద్ధ్యం వసతుల కల్పనలో 2003 లెక్కల ప్రకారం దేశం మొత్తం మీద పంజాబ్ మొదటి స్థానంలో ఉండగా అస్సాం 2వ స్థానంలో ఉంది. కాగా మన రాష్ట్రం 11వ స్థానంలో ఉంది. అయితే నీటి పారిశుద్ధ్యం కోసం అధిక మొత్తాలను ఖర్చు చేసే రాష్ట్రాలు ఉన్నాయి. ఇందులో మొదటి స్థానాన్ని తమిళనాడు ఆక్రమించుకుందండి. 2వ స్థానం బీహార్ ఆక్రమించుకుంది. ఇక మన రాష్ట్రం మాత్రం 105వ స్థానంలో ఉంది. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేస్తోంది. నగరాల్లో, పట్టణాల్లో కొత్తగా భవనాలు నిర్మించేటప్పుడు వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తేనే వారికి నీటి పంపు కనెక్షన్ ఇస్తారట. ఇక కేంద్ర భూగర్భజల సంఘం కూడా వర్షపు నీటిని నిల్వ చేసేందుకు, భూగర్భజలాలను సంరక్షించేందుకు పలు పథకాలకు రూపకల్పన కూడా చేస్తోందటండి. ఈ పట్టణాల్లో, నగరాల్లో వర్షపు నీరు వృధాగా డ్రైనేజీ పాలవుతోందట. ఈ నీటిని నిల్వ చేసుకోగలిగితే ప్రతికూల పరిస్థితుల్లో, వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు వాడుకోవడానికి వినియోగపడుతుందండి. పట్టణాల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి ఎక్కువ స్థలం అక్కర్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నీటిని వాటర్ షెడ్ పథకాల ద్వారా నిల్వ చేస్తున్నారు. మరి ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈ వర్షపు నీటిని నిల్వ చేసుకున్న తర్వాత నేరుగా వాడుకోవచ్చండి, లేక భూగర్భ జలంగా మార్చుకోవచ్చు. జీవకోటికి వర్షపు నీరే మొదటి ఆధారం కాదంటారా? అయితే నదులు, సెలయేర్లు, భూగర్భ జలాలు ప్రాణికోటికి 2వ ఆధారంగా చెప్పుకోవచ్చండి. వర్షం ఉంటేనే నదులు, జలాశయాలు, సెలయేర్లు నిండేది, అవునా? ఇక ఈ వర్షపు నీటిని నిల్వ చేయడం ద్వారా త్రాగునీటి సమస్య అనేది తీరుతుంది, సాగునీరు అనేది లభిస్తుంది. నీరు ఇంకి భూమి పొరల్లోనికి చొచ్చుకుపోవడం వల్ల భూగర్భ జలాల మట్టం అనేది పెరుగుతుందండి. నీటిలో ఉప్పు శాతాన్ని కూడా తగ్గిస్తుంది. వర్షం వల్ల వచ్చిన నీరు మొత్తం మనకి ఉపయోగపడుతుందనుకోవడానికి వీలు లేదండి. అంటే కొంత ఆవిరైపోతుందన్నమాట, కొంత వృధా కూడా అవుతుంది. అయితే మన రాష్ట్రంలో మహబూబ్ నగర్, నల్గొండ, ప్రకాశం జిల్లాల్లో కొంత ప్రాంతం ఫ్లోరైడ్ వంటి క్షారాలు ఉన్న నీరు త్రాగడం వల్ల చర్మ వ్యాధులు, ఎముకలకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. వర్షపు నీటిని ఆ జిల్లాలో నిల్వ చేసుకునే పద్ధతిని అవలంబిస్తే భూగర్భ జలాల్లో క్షారాల శాతం తగ్గడానికి అవకాశం ఉందండి. నీటి ప్రాముఖ్యతను మనం గుర్తించలేకపోయినా మన పూర్వీకులు 1,000 సంవత్సరాల క్రితమే గుర్తించారు. రోమ్ నగరంలో ప్రజలు అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకోవడానికి పార్కులు, రాచరిక ప్రాసాదాలు, చుట్టూ పూల తోటలు, తోటల మధ్య కొలనులో వర్షపు నీటిని నిల్వ ఉంచడానికి ఏర్పాట్లు ఉన్నాయట. ఇది చరిత్ర చెప్తున్న నిజం అండి. పూర్వీకులు ఎంతో ముందు చూపుతో నీటి ప్రాముఖ్యతను గుర్తించారు, ఆచరించారు, తెలియజెప్పారు కూడా. ఇక మారుతున్న సమాజం, కాలానుగుణంగా వస్తున్న మార్పుల వల్ల స్పీడ్ పెరిగి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలనేవి తీసుకోలేకపోతున్నాం. పూర్వీకులు వర్షపు నీటిని కుంటలు, చెరువులు, బావులు, గుంటల్లో నిల్వ చేసేవారు. ఋతుపవనాల ద్వారా

చూస్తే వర్షపు నీటిని తగిన విధంగా నిల్వ చేసుకునేవారండి. మన రాష్ట్రంలో నవంబర్ మాసం వరకు వర్షాలు పడుతూనే ఉన్నాయి. డిసెంబర్ నుంచి మరలా మే మాసం వరకు వర్షాలు ఉండని రోజుల్లో ఈ నిల్వ చేసుకున్న నీటిని అవసరాలకు వినియోగించుకునేవారు. ఎటొచ్చి పట్టణాల్లో నగరాల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం పెద్ద సమస్యగా తయారైంది. ఎక్కడ చూసినా భవనాలు, అపార్ట్మెంట్స్, నగరాలు, ఇలా ప్రతి అడుగు ఎంతో విలువైనదిగా ఉంది. ఇక వర్షించిన నీరు డ్రైనేజీ ద్వారా సముద్రంలో కలవడం తప్ప వేరే మార్గమే లేదండి. పట్టణాభివృద్ధి, పేదరిక నిర్మూలన శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలోనే తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా రాష్ట్రాల్లో భవనాలు, కట్టడాలు నిర్మించేటప్పుడు కొన్ని నియమ నిబంధనల్ని రూపొందించాలని సూచించడం కూడా జరిగింది. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 250 చదరపు గజాల్లో భవనాలు నిర్మించేటప్పుడు వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ పట్టణంలో 1000 చదరపు గజాల్లో భవనాలు నిర్మించేటప్పుడు వర్షపు నీటిని నిల్వ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగాయి. గురుగాం పట్టణం, దాని పరిసర పారిశ్రామిక ప్రాంతాల్లో, నివాసాల్లో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని, బోరు బావుల తవ్వకాల్ని ఆపాలని కూడా కేంద్ర భూగర్భ జలశాఖ కూడా సూచించిందండి. ఇక పశ్చిమ బెంగాల్లో సాధారణంగా ఋతుపవనాల ప్రభావం వల్ల వర్షాలు పడుతున్నా వర్షపు నీటిని నిల్వ చేసుకునే మార్గాలు ఏమాత్రం కనబడట్లేదు. వర్షపు నీరు డ్రైనేజీల ద్వారా, మురుగు కాలువల ద్వారా సముద్రంలోనికి కలుస్తోంది. అయితే ప్రజల త్రాగునీటి అవసరాలు భూగర్భ జలాల ద్వారానే తీరుతున్నాయి. వైష్ణవఘాట్, పటోలి టౌన్షిప్ లో భూగర్భ జలాల సంరక్షణ బాధ్యతను కేంద్ర భూగర్భ జల సంఘమే చేపట్టింది. పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ బోర్డు కూడా 100 కంటే ఎక్కువ ఫ్లాట్లు ఉండేటువంటి అపార్ట్మెంట్స్ ను నిర్మించేటప్పుడు వర్షపు నీటిని నిల్వ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించిందండి. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో నీటి కొరత తీవ్రంగా ఉంది. ఏటా సుమారు 500,000 మంది ప్రజలు ఢిల్లీ నగరానికి వలస వస్తున్నారు. ఉద్యోగం కోసం, చదువుల కోసం, వైద్యం కోసం, ఇంకా ఇతర కారణాల వల్ల వలస వస్తున్న లక్షలాది ప్రజలకు సౌకర్యాలు కల్పించడం కష్టమవుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అంటున్నారు. అయితే ప్రస్తుతం 40% నీరు ఢిల్లీలో వృధా అవుతోందని, దీన్ని 20% తగ్గించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీ జల సంఘానికి అధ్యక్షురాలిగా ఉన్న కూడా ఆమె మాటల్లో చెప్పాలంటే, త్రాగునీటికి కేవలం త్రాగటానికి, వంటకు, స్నానాలకు మాత్రమే వాడాలని, చెట్లకు, భవన నిర్మాణాలకు, పాత్రలను శుభ్రం చేయడానికి వాడరాదని అంటున్నారు. నీరు నిత్యావసర పదార్థమని, పొదుపుగా, తెలివిగా వాడుకోవాలని ఆమె సూచించడం కూడా జరిగిందండి. నీటిని నిల్వ ఉంచుకోవడం ఒక వంతైతే, నిల్వ ఉన్న నీరు శుభ్రంగా కలుషితం కాకుండా చూసుకోవడం మరొక వంతు కదంటారా. మరి ఇండ్ల నుంచి వచ్చే మురుగు నీరు, పరిశ్రమల నుండి వచ్చేటువంటి రసాయనాలు నీటిని కలుషితం చేస్తున్నాయండి. ఈ మురుగు నీటిని శుద్ధి చేసే కేంద్రాలు దేశంలో చాలా తక్కువ ఉన్నాయి. సముద్రంలో ఓడలు, ఆయిల్ ట్యాంకర్లు పగిలిపోవటం, వీటి వల్ల నీరు అనేది కలుషితమవుతోంది. 1993లో జపాన్లోని మీనామాటా పట్టణంలో కలుషిత పదార్థాల వల్ల 1000 టన్నుల చేపలు అనేవి మరణించాయండి. ఫ్లోరైడ్ ఉన్న నీరు త్రాగడం వల్ల ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధికి గురయ్యారు. భూమి, ఆకాశం, అగ్ని, నీరు, వాయువు ఇవన్నీ కలిస్తేనే ఈ ప్రకృతి. అవునండి, మరి ఈ వర్షపు నీరు స్వచ్ఛమైంది, శుభ్రమైంది కూడా. అందుకే వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు మనిషి తన వంతు కృషి చేస్తే మంచి మనుగడ సాగుతుంది. మరి లిజనర్స్ విన్నారు కదండి, వర్షపు నీటి రక్షణే పర్యావరణ పరిరక్షణి. ఓకే లిజనర్స్, రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మరలా మరికొన్ని విషయాలతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್, ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್,
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
2: ನ್ಯಾನೋ ಜೂನಿಯರ್ ಕಾಲೇಜ್ ಇಪ್ಪುಡು మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.

0: ईशा नंबर वेज कदा
1: रास्को
0: फोर
1: అంతకన్నా ఏ
0: ఇంతకన్నా
1: నువ్వు నచ్చలేదు

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అదూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9545111117 డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్ జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 3

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: Hey, all the people, listen to the story of Bhima Varambulodu. Yeah.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వికసిత భారత్ కోసం సిద్ధం ఇది మనందరి ప్రయత్నం. జనగణనలో

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: అండ్ స్పెషాలిటీ క్లినిక్.
1: డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, డిబిఎల్, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్:
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine tho chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni deerghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4.
1: హాయ్ హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో స్టేషన్ 90.4 అదే విజ్ఞాన వికాస వినోదాల సంగమం విత్ రాజం మాన్స. వెల్కమ్ టు మస్త్ టైంపాస్. మరి ఈరోజు మస్త్ టైంపాస్లో బోలన్ విషయాలు మాట్లాడటం నేనైతే రెడీగా ఉన్నానండి. మరి మీరు కూడా మాతో మాట్లాడాలి అనుకుని మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 97

0: 0494942. మరి ఈ రోజు టాపిక్ అయితే కనుక క్రికెట్ అండి. మన రీసెంట్గానే ఐపీఎల్ అయింది కదండి. సో ప్రతి ఒక్కరికి, మన కాలేజ్ అండ్ బిజినెస్ ప్రతి ఒక్కళ్ళు, చిన్నప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కళ్ళు ఐపీఎల్ చూస్తూనే ఉంటారు. మరి అలాంటి ఐపీఎల్ ఇప్పుడు గెలిచింది కదా, అయిపోయింది కదా, ట్రోఫీ అయితే వచ్చేసింది, ఫైనల్స్ అయితే అయిపోయినాయి. మరి ఇప్పుడు మన కాలర్స్ వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు ఇంకా అలాగే క్రికెట్తో ఉన్న అనుభవాలు షేర్ చేసుకుందాం. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
4: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
3: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
4: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
3: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
5: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు మాస్ టైం పాస్. మరి మన ఫస్ట్ కాల్ జరిగితే లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
6: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
6: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెంపోలేని మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: పోలే గారు ఎలా ఉన్నారు మీరు?
6: బాగున్నాం మేడం, సూపర్ గా ఉన్నాం. దేవుడదల్ల అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. చెప్పండి మేడం, టాపిక్ ఏంది మేడం ఈరోజు?
0: మొన్న ఐపీఎల్ అయింది కదండి, ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు కదా ఇప్పుడు క్రికెట్ అనేది.
6: అవునా మేడం?
0: అలా మీ చిన్నప్పుడు మీరు ఏమైనా క్రికెట్ ఆడారా? అలా మీకేనా మెమరీస్ ఉన్నాయా? మీ అనుభవాలు ఏంటి?
6: ఆడాం మేడం. అప్పుడు మామూలుగా ట్రాక్ బాల్స్ ఆడేవాళ్ళు మేడం, గట్టిగా ఉంటది అది. ఇప్పుడు లాగా మెత్తడి బాల్ లేవు. అప్పుడు ట్రాక్ బాల్ తోటి బాగా గట్టిగా గుండ్ల మాదిరి ఉంటాయి, వాటితోటి అట్లా ఆడేవాళ్ళం మేడం అప్పుడు నా చిన్నతనంలో. తర్వాత అక్కడ బాగా చదువుకొని ఊసిపోయిన కారణం నుంచి ఎక్కువ బ్యాట్మింటన్ ఎక్కువ ఫామ్లో ఉంది మేడం. అప్పట్లో బ్యాట్మింటన్ బాగా ఆడేవాడిని. తర్వాత కబడ్డీ, అది కొన్ని ఆటలు, అది తాడాట, ఇట్లా ఫుట్బాల్ అట్లా చాలా వచ్చాయి.
0: అంటారు
6: అవును మేడం. ఫస్ట్ లో మాత్రం బ్యాట్మింటన్ బాగా ఫేమస్ ఉంది మేడం.
0: అవునండి.
6: మేము స్కూల్లో చదివేటప్పుడు బాగా బ్యాట్మింటన్ 5 నుంచి బాగా బ్యాట్మింటన్ బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ మేడం అప్పట్లో.
0: సూపర్ అండి.
6: ఈరోజు మేడం ప్రముఖ డైరెక్టర్ సుహాసిని గారి హస్బెండ్ మణిరత్నం గారికి

0: అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ మాస్ట్రో మ్యాగ్నెట్ సంగీత బ్రహ్మ ఇళయరాజా గారికి, అలాగే కామెడీ కింగ్ మన ఉత్తేజ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మేడం.
1: ఓకే అండి, ఫర్ మరి ముందరగా అయితే మీ ఫేవరెట్ సాంగ్ ఏ మూవీలో చేయమంటారు?
0: మేడం రాజన్ ప్రసాద్ నటించిన చెట్టు కింద ప్లీడర్ మూవీ నుంచి ఈ మూవీకి మన సంగీతం ఇళయరాజా గారు అందించారు. చతికా నాము గాడి చలాకి వన్నె లేడి రంగేలి బాడి వేగంలో దూసుకుపోతుంది గాడి అనే పాట ఉంటుంది మేడం.
1: ఓకే అండి, కానీ మీరు మాత్రం చాలా బాగా పాడారండి.
0: థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం.
1: ఓకే అండి, మరి మీరు చెప్పిన వాళ్ళిద్దరికి బర్త్డే విషెస్ తెలుపుతూ మరి రేడియో నుంచి మీ ఫేవరెట్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, మరి ఇప్పుడు సూపర్ సూపర్ సాంగ్ అయితే విన్నాం కదండి, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: హృదయపూర్వక శుభ సాయంత్రం అమ్మా. నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి మాట్లాడుతున్నామ్మా.

0: చాలా సంతోషం అమ్మా. చాలా కాలం క్రితం నువ్వు వచ్చినట్టు ఉన్నావు మన విష్ణు ఎఫ్ఎం లో ఆర్జే కింద, గుర్తు నాకు.
1: అవునండి, అంటే మొన్న రీసెంట్ గా కూడా చేశానండి ఒక లైవ్.
0: ఓ అలాగా అయితే నేను అప్పుడు మిస్ అయ్యాను అనమాట.
1: అవునండి,
0: చాలా సంతోషం అమ్మా, నిన్ను అభినందిస్తూ శుభాశీస్సులు అందిస్తూ. క్రికెట్ గురించి నాకు చాలా ఇష్టం అమ్మా, నేను మాట్లాడుతాను కొద్ది కాసేపు.
1: చెప్పండి చెప్పండి.
0: ఒక 20 ఏళ్ళ క్రితం నాకు క్రికెట్ అంటే ఏంటో తెలిసేది కాదు, అలాగే నా వ్యాపారం మీద తెలుసుకుంటా ఉండేవాడిని. అయితే అప్పట్లో కొంతమంది ఫ్రెండ్స్ చిన్న వాళ్ళు అనమాట, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 15 ఏళ్ళ కుర్రోళ్ళు గంట మంచి ఇంట్రెస్ట్ ఉంటారు కదా క్రికెట్ అంటేనే.
1: అవునండి, ఇప్పటికే అంతే కదండి ఆ ట్రెండ్ అనేది.
0: అవునవును. అప్పుడు నేను వ్యాపారం చేసిన చోట టీవీ వండింది, ఒక టీవీ వండింది అనమాట కలర్ టీవీ. వాళ్ళకి పాపం టీవీ అందుబాటులో లేకపోతే పెద్దోళ్ళు ఇంటి దగ్గర సౌండ్ అవ్వకుండా షాపు దగ్గరకు వచ్చి చూస్తూ ఉండే, పక్క నుంచి అలా నిలబడతా వ్యాపారానికి ఇబ్బంది లేకుండా అలా చూస్తూ ఉండేవారు. కొద్దిగా ఖాళీ దొరికినప్పుడు నేను కూడా కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాను అనమాట 20 ఏళ్ళ క్రితం. ఏంటి ఏంటి ఏంటంటే ఏంటి, ఇలా సిక్స్ అంటే ఏంటి, ఫోర్లు అంటే ఏంటి, ఎక్కడ దాకా వెళ్తే ఫోర్, ఎక్కడ దాకా వెళ్తే సిక్స్, ఇలాగా నేర్చుకోవడంతో కొద్దిగా ఇంట్రెస్ట్ కలిగింది మానస.
1: అవునండి,
0: అప్పట్లో నేను చూసిన కొత్తలో యువరాజ్ సింగ్ వరుసగా 6 సిక్స్లు, వరుసగా 6 సిక్స్లు ఒక ఏంటో ఒక ఏంటంటారమ్మా దాన్ని ఒక ఏంటంటారమ్మా
1: ఓవర్లో సిక్స్ బాల్స్ ఉంటాయి కదా,
0: ఒక ఓవర్లో సిక్స్. నేను ప్రత్యక్షంగా టీవీలో అలా చూశాను అనమాట, ఆశ్చర్యపోయిన అమ్మా మానస. అప్పుడు ఇప్పటికే నాకు చాలా ఆనందం కలిగింది. తర్వాత నీకు తెలిసి ఉంటది వరుసగా 6 రోజులు కొడతాం కాకుండా కేకస్తే మళ్ళీ ఓవర్లో కూడా 2 కొడతాం కాట, చాలా చాలా ఒకళ్ళు మించిన ఒకళ్ళు రికార్డులు అధిగమిస్తుంటారు కదా.
1: అవునండి,
0: ఎంతో ఉత్సాహం ఉంటుంది. అలాగే నిజంగా అప్పటి నుంచే నాకు అలవాటైంది, ఏమాత్రం కాలేమని కూడా నేను ఐపీఎల్ ఇవన్నీ కూడా చూస్తుంటాను. లేటెస్ట్ గా మొన్న ఐపీఎల్ లో ఎప్పుడు 31వ తారీఖు అనుకుంటాను చివరగా మనకి బెంగళూరు
1: సిరిమైల్
0: పేరు, అందులో ఒక్కటిగా చూస్తున్నాను. నేను చూస్తుంటే విరాట్ కోహ్లీ అవుట్ అయిపోయాడు కదమ్మా, ఒకసారి అయిపోయినట్లుగా చూసారు కదా మామూలుగా. అప్పుడు మళ్ళీ రివ్యూ చేయటం వల్ల అదే లేదు అవుట్ నాట్ అవుట్ అని వచ్చింది. అప్పుడు మళ్ళీ ఎంత ఉత్సాహంగా మళ్ళీ ఎంత ట్విస్ట్ అంటే నిజంగా నరాలు తెగే అంత ఉత్కంఠలు ఉంటుంటాయి కదా.
1: అవునండి,
0: మరి నిజంగా అలా విజయం చేయకూడటం నాకు అలాగే ఇలాగ ఫేవరెట్స్ అని ఉండదు కదమ్మ, ఆట ఆడే విధానం చూస్తుంటా ఆనందం పొందుతుంటాను. ఒక్కొక్కరు ఆట చూస్తుంటే మరి అలాగే వైభవ్ ఈ మధ్య 15 సంవత్సరాల వయసు అంట కదా అతనికి, అబ్బాబ్బా నిజంగా అతను ఆట చెలరైపోవటం, అతను ఆట చూస్తుంటే 3 గేమ్స్ లోనేమో 97, 93, 96 ఇలా దగ్గర దగ్గరికి అంటే 100 దగ్గరికి వచ్చి కూడా
1: పాపం మ్యాచ్ లో బాగా కొట్టాడు కదండి.
0: నాకు అలాంటి ఉత్సాహం చూస్తుంటే నిజంగా ఎంత ఆనందం కలుగుద్దో మాటలు అమ్మా, ఇంకా ఆ జస్ట్ అంతా అక్కడ ఉంటుంది. అలాగే మరి ఎక్కువసేపు మాట్లాడేది ఇంకొక నివసం మన మహిళాబాదులు కూడా క్రికెట్ ఆడుతున్నారు కదమ్మా ఈ మధ్య కాలంలో ఎక్కువగా మామూలుగా చేర చోట్ల, వాళ్ళకి కూడా ఎంతెంతో పేర్లు వచ్చి బహుమతులు గట్రా వస్తున్నాయి అమ్మా, చాలా బాగా ఆడుతున్నారమ్మా వీళ్ళు కూడా. మన భారతదేశం తరఫున చాలా పేరు తీసుకొస్తున్నారు. ఏది ఏమైనా నువ్వు మంచి అంశం తీసుకొచ్చో, క్రికెట్ మీద నాకున్న అభిమానాన్ని నేను స్వల్పంగా వివరించానమ్మా నీకు మానస. మరి వేళ పాట ఏంటంటే అమ్మా
1: చెప్పండి,
0: ఏం పాట కోరుకోవడం కూడా తెలియట్లేదు, ఉత్సవానికి పాట కావాలమ్మా నాకు ఇప్పుడు మంచి ఉత్సవానికి పాట కావాలి.
1: మీరు ఏదంటే అదేనండి,
0: క్రికెట్ లో అయితే ఇప్పుడు చూడమ్మా మధ్య సినిమా వచ్చింది క్రికెట్ సంబంధించి అర్జున్ రెడ్డి సినిమా, అందులో పాట బాగుంటాయమ్మా. ఏంటి అర్జున్ రెడ్డి సినిమా పేరు గుర్తు రావట్లేదు, అర్జున్ రెడ్డి సినిమా పేరు
1: జెర్సీ అండి.
0: ఆటల గురించి ఒక ఆవిడ బాగా పేరు వచ్చిందమ్మా, ఒక హీరో ఆవిడ పేరు గట్ట గుర్తు రావట్లేదు, జెర్సీయా
1: ఆవిడ
0: ఎవరమ్మా,
1: ఎంఎస్ ధోని అండి
0: ఆడావిడి. ఒక ఆవిడ చాలా బాగా నటించిందమ్మా, అది అర్జున్ రెడ్డి హీరో అనమాట అందులో. ఒక పాట ఉంటుంది అమ్మా చాలా ఇష్టం నాకు, ఆ పాట నీకు గుర్తు చేద్దాం అంటే నాకు గుర్తు రావట్లేదు.
1: డియర్ కామ్రేడ్ అండి.
0: ఎవరమ్మా?
1: డియర్ కామ్రేడ్
0: పోనీ ఆవిడే అనుకుంటాను, మరి బాగా పేరు వచ్చిన ఆవిడ ఆ సినిమాకు ఆ సినిమాను.

0: అర్జున్రెడ్డి సినిమా పేరు ఉంది కదా,
1: డియర్ కామ్రేడ్ల సాంగ్ ఏమంటారు అయితే, దాంట్లో రష్మిక మందన్న క్రికెటర్గా చేస్తుంది.
0: అయితే వినిపించమా, పర్వాలేదు, మనకి క్రికెట్ సంబంధించిన పాట కదా, మరి చాలా సంతోషం నువ్వు గ్రహించి కొంతవరకు. మరి నేను అనుకున్న పాట ఏ పాటైనా నాకు ఇష్టమే. మరి పాటను మన మిత్రులందరూ, మన తిరుమతులు గుప్తా గారు, మా జగన్నాథరావు మాస్టర్, మాణిక్యాలరావు గారు, బ్రహ్మయ్య గారు, శాస్త్రిరావు గారు, విష్ణు ఎఫ్ఎం ఎంటను ప్రతి ఒక్కరికి నమ్మా మానస వినిపిస్తూ నేను అభినందిస్తూ, మరి ఎక్కువసేపు మాట్లాడే నేను అనుకోవద్దు, సెలవు తీసుకుంటానేమో మానస.
1: ఓకే అండి, మరి మీరు చెప్పిన వల్ల అందరికీ డెడికేట్ చేస్తాం. మీరు మీరు సాంగ్ అయితే ప్లే అవుతుంది, లిసన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, మరి ఇప్పుడైతే సూపర్ ఎనర్జెటిక్ సాంగ్ అయితే విన్నాం కదండి, మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: దమ్మోలు వెంకటాచారి, నల్గొండ జిల్లా చందమేడ మండలం చీత్రాల గ్రామం.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: మరి టాపిక్ విన్నారా అండి?
1: క్రికెట్ గురించి నాకు పెద్ద ఇష్టం ఉండదు మేడం. ఏమంటే వేరే ఆటలంటే ఇష్టం, స్ట్రెస్ అవి అటువంటి అయితే ఇష్టం ఉంటాయి మేడం.
0: మరి వాటితో ఉన్న మెమరీస్ అనుభవాలు ఏమైనా చెప్తారా?
1: చెస్ అవి ఇంకా మనం ఆడుతుంటే జరగదు, అది జ్ఞానం పెరిగితే మైండ్ ఒకటి ఉంటుంది మేడం. ఆట అంటే కొద్దిగా టచ్ ఉంది కాబట్టి అది మంచి ఇష్టపడతాం మేడం. నాకు హిట్లర్ సినిమాలో కన్నీళ్ళకే కన్నీళ్ళు వచ్చే అనే పాట వినిపించండి మేడం.
0: ఓకే అండి, మరి ఇంకేనా చెప్పాలనుకుంటున్నారా?
1: ఏం లేదు మేడం, పాట వినుకుంటా అందరి కోసం వినిపించండి, మేము కూడా వింటాం మేడం.
0: ఓకే అండి, మరి మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిజనర్స్, మరి ఇప్పుడైతే సూపర్ ఎమోషనల్ సాంగ్ అయితే విన్నాం కదండి. ఇప్పుడు మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మేడం బాగున్నారు? మేడం
0: ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారు కదా?
0: చాలా బాగున్నానండి.
1: ఏంటి మేడం టాపిక్ ఇవ్వాలా
0: ఈరోజు అయితే? మరి క్రికెట్ గురించి అండి టాపిక్.
1: క్రికెటా?
0: క్రికెట్ క్రికెట్
1: అది నాకు అంత అవగాహన లేదు మేడం దాని మీద. మా వయసులో వర్క్ లో పడిపోయాం మేము, టైలరింగ్ లో పడిపోయి ఇంకా క్రికెట్ లో ఏం లేవు. ఇదే లైఫ్ మాకు, టైలరింగ్ లైఫ్. మా గురువు కాడ దీంతో అంకితం అయిపోయింది. అంత ఎవరు ఉండేది లేదు మేడం మాకు అవకాశం. ఎనీ టైం వర్క్ 1971లో ఫీల్డ్ మేడం మాది.
0: ఓకే అండి.
1: అప్పుడు నేర్చుకున్నాం టైలరింగ్ అందుకని ఈ చూసే అంత టైం లేదు, వాటి మీద అంతగా లేదు, వర్కే వర్క్ అలా చేసాం.
0: మరి ఇంకా ఎలాంటి గేమ్స్ ఆడలేదు అంటారా చిన్నప్పటి నుంచి?
1: లేదు లేదు మేడం, ఆడేది లేదు మేము.
0: ఇండోర్ అవుట్డోర్ అలా?
1: ఒకరు వర్క్ లో పడిపోయేది, కొంత బోల్డ్ సినిమాలు చూసేది, అది ఒకటి మాత్రం ఉంది. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ చూసేది, బోల్డ్ సినిమాలు చూసేది, సుమంగళి ఆత్మగౌరవం అలా ఆ మూమెంట్ లో.
0: ఓకేనండి. మరి ఏ మూవీలో సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: ఇవాళ సూత్రధారులు.
0: ఓకే అండి. మరి ఇంకేనా చెప్పాలనుకుంటున్నారా?
1: ఎస్ఎంఎస్ సర్దార్ బాయ్ గారికి హాయ్ చెప్పాలి, పోలయ్య గారు, బ్రహ్మయ్య గారు, ముస్తాన్ బాషా, మొహమ్మద్ రఫీ.
0: ఓకే అండి. మరి మీరు కోరుకున్న వల్ల అందరికీ మరి రేడియేషన్ తరపు నుంచి ఒక పెద్ద హాయ్ చెప్పేసి మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది. లిసనర్ అనేది థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే అండి, మరి ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ మధ్యలో అయితే నాకు కొంచెం షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. క్రికెట్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. మరి మేమైతే చిన్నప్పటి నుంచి అంతగా క్రికెట్ టర్ఫ్కి వెళ్ళకపోయినా కూడా చిన్నప్పుడు ఇలా చిన్నపిల్లలందరం కలిసి డాబా పైన క్రికెట్ బాల్ వేసుకుని వచ్చి రన్ ఆట ఆడుతూ అదొక మెమరీ. సమ్మర్ వస్తే ఇంకా క్రికెట్, క్రికెట్ అంటే ఇంకా సమ్మర్. సాయంత్రం అవ్వగానే ఇంట్లో మమ్మీ డాడీ తిట్టినా కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా వెళ్ళి అలానే ఆడుకునేవాళ్ళం అండి. నాకైతే చాలా బెస్ట్ మెమరీస్ అవి అయితే. ఇప్పుడు ఆడదామన్న ఏజ్ సపోర్ట్ చేయదు, క్లైమేట్ సపోర్ట్ చేయదు, టైం అస్సలకి సపోర్ట్ చేయదండి ఇప్పుడైతే. సో నాకైతే నా ఫేవరెట్ సాంగ్ అయితే గిరగిరగిరగింగిరాగిరే మర సాంగ్. నాకు నేను డెడికేట్ చేసుకుంటూ మీ అందరి కోసం సాంగ్ ప్లే అవ్వబోతుంది. లిసన్ టు ఎంజాయ్.

0: అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నాగేశ్వరరావు అండి, ఏలూరు నుంచి.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగానే ఉన్నాను. మీరు బాగున్నారు మేడం గారు?
0: చాలా బాగున్నానండి.
1: ఎప్పుడు బాగున్నారు చెప్పండి.
0: మరి టాపిక్ గురించి విన్నారా?
1: టాపిక్ ఏమి లేదండి,
0: క్రికెట్ అండి టాపిక్. అయితే మొన్న రీసెంట్గా అయితే ఐపీఎల్ అయింది కదండి, అలా మన చిన్నప్పటి జ్ఞాపకాలు, మనకి క్రికెట్ తో ఉన్న అనుభవాలు ఏమైనా షేర్ చేసుకుంటారా?
1: క్రికెట్ బాగా ఆడతానండి, క్రికెట్ బాగా ఇంట్రెస్ట్ బాగా ఫస్ట్ నుంచి
0: కూడా.
1: బౌలింగ్ బౌలింగ్ స్పిన్ బౌలింగ్ అంటే బాగా. ఇది
0: బౌలర్ అంటారా మీరు?
1: స్పిన్నర్. షేన్ వార్న్ తెలుసండి, ఆస్ట్రేలియా స్పిన్నర్
0: తెలుసండి.
1: మన ఎక్స్పైర్ అయ్యారు పాపం.
0: అవునండి,
1: సచిన్ గారు ఆడే ఆట ఆయన కళ్ళ గొప్ప ఉండేదంట. ఆయన ఎదుర్కొనేవాడు బాగా, ఆయన బౌలింగ్ లెగ్ స్పిన్నర్ కదా, ఆయన బాగా ఎదుర్కొడు. సచిన్ మాత్రం బాగా ఆడేవాడు. సచిన్ క్యాచ్ అంటే చాలా అభిమానం ఆయన.
0: చెప్పండి, మరి మీరు చిన్నప్పుడు ఎలా ఆడుకునేవారు, ఎక్కడ ఆడుకునేవారు, ఫ్రెండ్స్ ఏంటి?
1: మేము స్కూల్ గ్రౌండ్ లో ఆడేవాళ్ళం అండి, స్కూల్ గ్రౌండ్ లో ఆడేవాళ్ళం అండి. కానీ క్లాసుకి ఎక్కువ వాళ్ళం కాదు కదండి, దేవుడు మాత్రం ఆడేవాళ్ళు, దేవుడు మాత్రం బాగా ఆడేవాళ్ళు.
0: డీసెంట్ గా ఆడుకునేవారు అంటారు.
1: ఏమండి?
0: డీసెంట్ గా క్లాస్ లెక్క కొట్టకుండా ఆడుకున్నారు.
1: డీసెంట్ గా అనుకుంటే అమ్మాయికి కూడా ఉంటానండి నేను. ఏమండి, ఇప్పుడు చెప్పిన కాంప్లిమెంట్ ఉన్నా మీతోటి.
0: ఏంటండి?
1: ఇంకో కాంప్లిమెంట్ ఉన్నా.
0: ఏవండి?
1: మీ నవ్వు చాలా బాగుందండి.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: మీ పేరేంటండి?
0: మాన్స అండి.
1: మాన్స గారు, నేను తక్కువ టైం మాట్లాడుతాను, చెప్పండి.
0: ఓకే అండి, మరి ఈరోజు ఏ మూవీలో సాంగ్ విందాం అనుకుంటున్నారు?
1: రాజ్ కుమార్ మూవీ ఉంది కదండి, శోభన్ బాబుది, దాంట్లో రాముడు కలగనలేదు జానకి పసిగాగలదు అని సాంగ్ ఉంటుంది.
0: ఓకే అండి, మరి ఎవరికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారు ఈ సాంగ్ ని?
1: ఇదంటే అక్కడ పవన్ గారు ఉంటారండి బీమార్లో, ఆయనకి డెడికేట్ చేయండి.
0: ఓకే అండి, మీరు కోరుకున్నట్టు పవన్ గారికి డెడికేట్ చేస్తే మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవుతుంది, లిసన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, మరి ఇప్పుడు సూపర్ సాంగ్ అయితే విన్నాం కదండి, మరి మన నెక్స్ట్ కాల్ తెత్తలైన ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగడన్న గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
0: చాలా బాగున్నానండి, మీరెలా ఉన్నారు?
1: బాగున్నా మేడం, వర్షాలు కూడా మరీ మొదలైనాయి.
0: అవునండి,
1: వాతావరణం కూడా చల్లగా ఉంది మేడం.
0: అవునండి, ఇక్కడ
1: మేడం మీకు డైరెక్టర్ గారికి స్టాఫ్ అందరు కూడా నమస్కారాలు మేడం, మంచి అంశం కూడా ఇచ్చినారు. నా వయసు ఇప్పుడు 66 మేడం. మేము అప్పుడు నా 71 మేడం, అప్పటి నుంచి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అప్పుడు కపిల్ దేవ్ సచిన్ వాళ్ళు ఆడేవాళ్ళు మేడం.
0: అవునండి,
1: మేము కూడా 5-5 రూపాయలు అట్లా 10 రూపాయలు పోగు చేసుకుని 50 రూపాయలు అట్లా బెట్టు కట్టుకుని ఆడేవాళ్ళం మేడం.
0: అబ్బో సూపర్ అండి.
1: ఎందుకంటే అవి సైకిల్ ట్యూబ్ మేడం, ట్యూబ్ కట్ చేసి బాల్ లాగా చేసుకొని అట్లా ఆడే మేడం. ఎందుకంటే కపిల్ దేవ్ అంటే కొద్దిగా ఇష్టం మేడం. నేను బౌలర్నే మేడం, బ్యాటర్ కాదు.
0: సూపర్,
1: ఫాస్ట్ బౌలర్ మేడం. అంటే కాకపోతే అప్పుడు కొద్దిగా తండ్రి అని చేస్తుండ్రీ మేడం, వికెట్లు తీసినా కూడా నాట్ అవుట్ అని అదని ఇదని కొద్దిగా ఏదో కొద్దిగా చిన్న చిన్న అది సంతోషంతో గొడవ పడే మేడం.
0: అవునండి, మంది తప్పు కాదు, మంది తప్పు కాదు.
1: అది కొద్దిగా అభిమానం మీద ఊగిన అట్లా కొద్దిగా చేసిన వాళ్ళే మేడం. బెట్టింగ్ అంటే లాస్ట్ బెట్టింగ్ అంటే 100 రూపాయలు మేడం ఫైనల్. అంత డబ్బులు ఫోన్ చేసుకుని ఆడేవాళ్ళం మేడం.
0: సూపర్ అండి.
1: అంత 2 రూపాయలు 5 రూపాయలు అట్లా.
0: మామూలుగా ఆడితే కిక్ కన్నా డబ్బులతో ఆడితే కిక్ ఎక్కువ
1: ఉంటదండి. అంటే ఎక్కువ ఏం లేదు మేడం, ఫైనల్ అంటే 100, మామూలుగా 20-30 అట్లా మామూలుగా
0: ఎక్సైట్మెంట్ ఉంటది కదండి.
1: అవును మేడం, ఆటకి అట్లా 10 రూపాయలు కూడా ఆడినాం మేడం. అట్లా చాలా ఆడేవాళ్ళము, ఎందుకంటే అభిమానం ఉంటది మేడం. ఎవరికైనా అభిమానం లేదని కాదు, మా కర్నూలు జిల్లాలో మన ఫైనల్ గెలిచిందని చాలా గలాటా చేసి అద్దాలు కొట్టి, ఎందుకంటే అది చాలా తప్పు మేడం. అది
0: అవునండి, మొన్న రీసెంట్ గా జరిగింది కదండి ఇది.
1: ఇప్పుడు 18 మంది మేడం, ఇప్పుడు అంత కటకటాలు వెనక వాళ్ళకి పోలీసులు తీసుకోపోయినారు మేడం. వాళ్ళ ఆనందం ముఖ్యం కాదు, తల్లిదండ్రులు కూడా బాధ్యత వాళ్ళు. అవు తల్లిదండ్రులు ఏమనుకుంటారు మనం ఇట్లా చేస్తే అని, కానీ కొద్దిగా మనం ఉండాలి మేడం. అభిమానం దానికి మించిందంటే కాదు, అభిమానం అంటే కానీ కొద్ది పద్ధతిలోన ఉండాలి మేడం.
0: కొంచెం ప్రజల గురించి కూడా ఆలోచించి,
1: ప్రజల గురించి ఎందుకు మేడం వీళ్ళు వచ్చి అవసరపడితే ఇప్పుడు వాళ్ళు ఎవరు చేస్తారు మేడం? వాళ్ళు ఎవరో బస్ లో పోయే వాళ్ళని అద్దాలు కొట్టి చాలా భయపడినారంటే మేడం కర్నూలులోనా.
0: అవునండి, లాస్ట్ టైం ఇలానే బెంగళూరులో జరిగితే అప్పుడు కొంచెం సీరియస్ అయింది కాబట్టి అక్కడ కొంచెం అంత కంట్రోల్ లో ఉందండి.
1: కంట్రోల్ ఉంది, కర్నూలులో జరిగింది మేడం మొన్న.
0: అవునండి,
1: చాలా ధైర్యవంతులైన మేడం వెహికల్.

0: అద్దాలు మొదలు కొట్టి అంత రోడ్డు ట్రాఫిక్ చేసి చాలా ఇట్లా. ఎందుకంటే మేడం కొద్దిగా తల్లిదండ్రులు కూడా ఇబ్బంది కదా మేడం ఇట్లాంటి చేస్తున్నారంటే.
1: అవునండి,
0: అలాంటివి చేయకూడదు మేడం. అభిమానం ఉండాలా గానీ మరి అంత ఓవర్ గా ఉండరాదు మేడం. బెట్టింగ్లు ఆడి అవేరు డబ్బులు పోగొట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నారు మేడం. కానీ అలాంటివి చేయకూడదు, కొద్దిగా పరిమితిలో ఉండాలి మేడం. పరిమితిలో ఉంటే అందరికి బాగుండాలి మేడం, చూసే వాళ్ళకి బాగుండాలి, తల్లిదండ్రులు బాగుండాలి, అన్ని బాగుంటాయి మేడం.
1: అవునండి అవునండి
0: మేడం. రాజేంద్రుడు గజేంద్రుడు నుంచి సినిమా పేరు మేడం.
1: ఓకేనండి. ఏ సాంగ్?
0: నీళ్ళు వెన్నెల జాబిల్ అనే పాట ఉంటది మేడం.
1: ఓకే అండి. మరి సాంగ్ ఎవరికి డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారు?
0: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం. ధన్యవాదాలు మేడం.
1: ఓకే అండి. మరి మీరు డెడికేట్ చేసిన సాంగ్ ప్రతి ఒక్కరికి డెడికేట్ చేస్తూ మీరు కొరకు బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది. లిసన్ టు ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, మరి ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నాగేశ్వరరావు ఇనగంటి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెవరు బస్ నుంచి మాట్లాడుతున్నాను.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం.
0: మరి టాపిక్ విన్నారా అండి?
1: టాపిక్ వచ్చేసి క్రికెట్ గురించి. నేను ఇప్పుడే ఫోన్ చేశాను, ఎవరో శ్రోత చెప్తే క్రికెట్ గురించి అనుకుంటున్నాను నేను.
0: అవునండి, క్రికెట్ అండి.
1: క్రికెట్ అంటే నాకు అంతగా ఇంట్రెస్ట్ ఉంది, కానీ మా పిల్లలు బాగా ఆడేవాళ్ళు అండి. ఎందుకంటే నాకు క్రికెట్ తోటి మా పిల్లలు నాకు క్రికెట్ కి చాలా ఉంది, ఎందుకంటే నేను చెప్పలేను, దాని మీద నాకు ఏవగింపు అయిపోయింది. ఆ క్రికెట్ తోటే నా జీవితానికి చాలా ఉంది, అందుకని దాన్ని అవాయిడ్ చేసుకున్నాను. క్రికెట్ ఆడాలని చెప్పలేను. కబడ్డీ అంటే ఆడేవాళ్ళం మా చిన్నప్పుడు, అంటే స్కూల్లో బాగా నేను కబడ్డీ బాగా ప్లేయర్ని. ఆటల్లో కబడ్డీ అంటే నాకు ఇష్టం, క్రికెట్ అంటే మా పిల్లలకి ఇష్టం కదండి. దాంతో నాకు చాలా ఇది పోయింది, దానిపైన నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇంట్రెస్ట్ కాదు కానీ అదంటే నాకు ఒక రకమైనటువంటి జరక్ ఒక భయం లాగా అనిపిస్తుంది, ఇప్పుడు తలుచుకోలేను అది.
0: ఇలా ఇండోర్ గేమ్స్ లాంటి అలా ఏమైనా ఆడుతూ ఉంటారండి? ఇండోర్ గేమ్స్ అదే ఇంట్లో కూర్చుని చెస్ ఆ టైప్ లో?
1: ఇండోర్ గేమ్స్ కూడా నేను ఎక్కువ ఆడండి. నేను ఎక్కువ రేడియో, మాదంతా టెక్నికల్ ఫీల్డ్ అండి, రేడియో అండ్
0: టీవీ.
1: అవే రిపేర్ చేస్తూ అవే సరిపోయింది, కాలం వెళ్ళిపోయింది. ఎందుకంటే 68 దగ్గర నుంచి రేడియో మెకానిక్ నేను, ఆర్ అండ్ టీవీ, రేడియో అండ్ టీవీ మెకానిక్ ని ఇప్పుడు చేయట్లేదండి. అయితే రేడియో వినటం శ్రోతగా అయితే చెప్పగలను, కానీ మేడం ఇప్పుడు చిన్న చిన్న కవితలు అవి రాస్తుంటాను. అయితే ఎండాకాలం గులాబీ చెట్లు సరిగ్గా పూయవండి ఎండలకి, ఈ గులాబీ ఏంటి మందార చెట్టు పూలు ఒకప్పుడు అంటే వర్షాకాలం వస్తే బాగా విపరీతంగా పూసే, ఇప్పుడు అన్ని వాడిపోతున్నాయండి, చిన్న చిన్న పూలు అయిపోతుంది. మందార పువ్వు అంటే 5 రెక్కలు ఉంటాయండి, ఏ పువ్వు పోయండి మీరు, పెద్దది కానీ చిన్నది కానీ. అది యశ్వంత పువ్వు అంటారు దాన్ని, మందారం కాదు దాన్ని, కాస్ట్లీ కావాలా. అయితే చిన్న పూలు చిన్న రెక్కలు పూస్తున్నాయండి, దానికి కూడా 5 రెక్కలే ఉంటాయి, మీరు గమనించండి, ప్రతి పూలు 5 రెక్కలే ఉంటాయి,
0: చిన్నదైనా పెద్దదైనా దూరమైపోయినా స్ట్రైట్ గా ఉన్నా కూడా 5 వస్తాయండి దానికి.
1: అవును 5 వస్తాయి. అయితే మేడం నేను ఈరోజు ఈ మంద గులాబీ పూలు గురించి చెప్తాను మేడం.
0: చెప్పండి.
1: గులాబీ పువ్వు గురించి నేను చిన్న మాట ఒకటి రాసుకున్నాను. పరిమళాలతో వికసించిన అందమైన పువ్వు, దాని సోయగము ఒకరోజైనని తెలిసి కూడా మొగ్గగా పువ్వై రాలిపోతూ రాగాలు తీసే అందమైన సోయగాల సుగంధం, వాడిపోయి నేల రాలిన పరిమళాలు వెదజల్లే ప్రకృతి సోయగాల సిరిమల్లి, సాయం మలిసంజలో వ్యాహాలికి విహారిలా వచ్చే వారి మనసు పులకించే పున్నమి వెన్నెల మరుమల్లి, గుబాళించే పరిమళాలు ఎదజల్లే ఎర్ర గులాబీ విరి కొమ్మకు పూసింది ఈరోజు అనుకున్నాను. చిన్న చిన్న మొగ్గల్లాగా తొలగిందండి, అందుకని దాని మీద కొంచెం ఏదో అవగాహన ఉంటే రాయాలనిపించింది, ఇప్పుడు చెప్పారండి.
0: సూపర్ గా చెప్పారండి
1: మేడం. నాకు ఈరోజు 12 కాపురంలో ఈనాడు కట్టుకున్న బొమ్మరిల్లు, మొన్న కృష్ణగారి జయంతి, అంతకు ముందు దాసరి గారిది, తర్వాత కృష్ణగారిది, కాబట్టి ఆ పాట నాకు వినిపించండి.
0: ఓకే అండి.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ.
0: ఒకసారి ఏ మూవీలో ఉంచండి సాంగ్?
1: 12 కాపురం అండి.
0: ఓకేనండి, మరి మీరు కోరుకున్న బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అయిపోతే నిజించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

ఓకే లిజనర్స్, మరి ఇప్పుడైతే క్లోజింగ్ టైం అయితే వచ్చేసిందండి. మరి ఇప్పుడు ఈరోజు టాపిక్ క్రికెట్ గురించి అయితే చాలా బాగా మాట్లాడుకున్నామండి. కొంతమంది కాలర్స్ అయితే వాళ్ళ ఎగ్జైట్మెంట్ని, వాళ్ళ ఇంట్రెస్ట్ని, వాళ్ళ ఎమోషన్స్ని బాగా రిప్రజెంట్ చేశారు. అండ్ కొంతమంది అయితే అసలు నాకు క్రికెట్ ఇంట్రెస్ట్ లేదు, మేము ఆడలేదు ఎప్పుడు, మాకు టైం లేదు అని చెప్తూ వచ్చారు. సో ఇలానే మరలా ప్రసారం మేము మస్ట్ టెంపుల్స్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా వినండి, వింటూనే ఉండండి రేడియో 9.4 విజ్ఞాన వికాస వినోదాల సంఘం, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే మాన్సా.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9113.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: శపించని నన్ను నా గతం, ఆలస్యమైందని తనకు నీ పరిచయం, నువ్వేనట ఇకపై నా జీవితం, శాపమైన ఫరంలా తోచనే ఈ క్షణం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukulu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukulaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIR నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్.

సెంటర్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోని మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు

నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: விஷ்ணு எஃப்எம் 90.4. గుడ్ ఈవినింగ్ లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 లో తీన్ మార్ విత్ యువర్ ఫేవరెట్ ఆర్టిస్ట్ సాత్విక. మరి మన మీకోసం తెలుగు, హిందీ, తమిళ్ లో చాలా చాలా మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను ముందుకు వచ్చేసానండి. మరి ఆ సాంగ్స్ విని ముందు ఇట్స్ హ్యావ్ ఎ షార్ట్ బ్రేక్.
1: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు,
2: ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును.
3: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
2: వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్,
3: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
0: After a short break, welcome back to Teen Mar. Mari listeners, ivvala manam vinboy first song enti ante Bar Bar Dekho movie nundi. Nachde ne sare rall milke, aaj hi ladke ye sare nazare nazare. Ee song ite play cheyipothunnam. Ee paataku ఆదిత్య శర్మ రచించారు. మరి జెల్సిల్ రాయల్, హర్షదీప్ కౌర్, సిద్ధార్థ్ మహాదేవన్ పాడిన ఈ పాట మీకోసం ప్లే చేయబోతున్నాం. ఎంజాయ్.

0: cause my new kind of.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా లిజనర్స్. మరి ఇప్పుడు మనం వినబోయే నెక్స్ట్ సాంగ్ ఏంటి అంటే హిట్ మూవీ నుండి ఊరికే ఊరికే ఈ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం. మరి ఈ పాటను సిద్ శ్రీరామ్ ఇంకా రమ్య బెహరా గారు పాడారు. ఎం శ్రీలేఖ గారు సంగీతం అందించారు. ఇంకా రచించిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. విని ఆనందించండి.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9545111117.
1: సూపర్ హిట్ సాంగ్ అయితే విన్నారు కదా లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం, మీరు ఆనందించండి.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadunu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadunu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఇప్పుడు మనం వినబోయే నెక్స్ట్ సాంగ్ ఏంటి అంటే బద్రీనాథ్ కి దినియా మూవీ నుండి జో బినా తేరే నై నోన్ సే టాకా తో ఆషికి సరెండర్ హువా, అంటే ఆషికి సరెండర్ హువా సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం. మరి ఈ పాటను అమల్ మాలిక్ ఇంకా శ్రేయా ఘోషల్ పాడగా షబీర్ అహ్మద్ గారు రచించారు. మరి అమల్ మాలిక్ సంగీతం అందించిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. లిసన్ టు ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.
3: ఈ పాటతో మీ మూడ్ అయితే చేంజ్ అయింది అనుకుంటున్నాను. మరి ఇదే మూడ్ లో మనం వినబోయే నెక్స్ట్ సాంగ్ ఏంటి అంటే ధమాకా మూవీ నుండి పల్సర్ బైక్ సాంగ్ అయితే వినబోతున్నాం. మరి ఈ పాటను జానకిరావు రమణ గారు రచించగా భీమ్ సెరేలియో గారు సంగీతం అందించారు. ఇంకా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. లిజన్ టు ఇట్ అండ్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391
1: ఒక బీచ్ సాంగ్ అయితే విన్నారు కదా లిజనర్స్ ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది లిజనర్ అండ్ ఎంజాయ్

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867-4258.
1: మనం ఇంకొక సాంగ్ ఏం వింటున్నామంటే హాఫ్ గర్ల్ ఫ్రెండ్ మూవీ నుండి ఏ మోసం కే బారిష్ ఏ బారిష్ కా పానీ ఏ పానీ కే బూందే అంటే బారిష్ అనే సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది. మరి ఈ పాటను ఆష్కింగ్ ఇంకా శశా తిరుపతి గారు పాడగా అరఫత్ మహమూద్ ఇంకా తనిష్ బక్షి గారు రచించారు. మరి తనిష్ బక్షి గారు సంగీతం అందించిన ఈ సాంగ్ మీకోసం తెలియజేయబోతున్నాం. లిజ్ డిట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సాంగ్ అయితే విన్నారు కదా, ఇప్పుడు మనం వినబోయే నెక్స్ట్ సాంగ్ ఏంటంటే ఊపిరి మూవీ నుండి అయ్యో అయ్యో అయ్యో అయ్యో చందమామ కిందకి వచ్చి ముద్దు పెట్టే అని సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను. మరి ఈ పాటను రంజిత్ ఇంకా సుచిత్ర పాడగా రామజోగేశ్ శాస్త్రి గారు రచించారు. మరి గోపి సుందర్ గారు సంగీతం అందించిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నా, విని ఆనందించండి.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125252.
1: మూవీ నుండి తూనే మారే ఎంట్రీ ఆర్ దిల్ మే బజీ ఘంటీ ఆర్ టంగ్ అని ఈ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం. మరి ఈ పాటను ఇర్షద్ కమిల్ గారు రచించగా సోహెల్ సేన్ గారు సంగీతం అందించారు. మరి నీతి మోహన్, కేకే, విశాల్ దద్లాని, బప్పి లహిరి గారు పాడిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నా. మినీ ఆనందించండి.

push on that, push on that.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సుప్రీత్ సాంగ్ అయితే విన్నారు కదా లిజనర్స్. అమ్మో ఈ వన్ అవర్ ఈ సాంగ్స్ తో ఎలా అయిపోయిందో కూడా అర్థం కావట్లేదు. మరి తిరిగి ప్రసారం అయ్యే థీమ్ మార్ లో ఇంకా చాలా మంచి సాంగ్స్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జి సాత్విక.
2: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
3: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్ జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
3: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక జెపీ రోడ్.